శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్జ్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజమాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 23వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 8 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సూక్తి సుధ వింటారు.
1: ఈ శరీరం అశాశ్వతమైనది, లోపల రక్త మాంసాలు, జుగుప్స. యవ్వనం శాశ్వతంగా ఉండేది కాదు, ముసలితనం తప్పనిసరి. జీవితం నీటి బుడగలాంటిది, రుగ్జరామరణాల భయం. మృత్యువెప్పుడూ అంటిబెట్టుకునే ఉంటుంది. ఈ మాటలన్నీ నిజాలే, కాదనటానికి వీలులేని సత్యాలు. అట్లా అని మనమేమీ దిగులు పడవలసిన పనేమీ లేదు, పడినా ప్రయోజనం లేదు. ఈ మాటలన్నీ ఇట్లా ఉన్నాయా, ఇది కూడా వినండి. ఈ శరీరంతోనే మనం చక్కగా చదువుకుంటున్నాం, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాం, బాగా డబ్బు సంపాదించుకుంటున్నాం, అనేకమైన సత్కార్యాలను చేస్తున్నాం, పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటున్నాం. కనుక ఈ శరీరం గొప్పదే కదా, అనుమానమేమున్నది, గొప్పదే. ఈ మాటలన్నీ విని ఇంకొక ఆయన అన్నాడు, అయ్యా ఈ శరీరం గొప్పదే అంటున్నారు గదా, మరి ఈ శరీరంతోనే కొందరు దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వగైరాలు చేస్తూనే ఉన్నారు గదా, ఇప్పుడు చెప్పండి ఈ శరీరం గొప్పదేనా? అది ఆయన గారి ప్రశ్న. ఈ ప్రశ్న కూడా సరియైనదే. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది దీనిని గురించే. శతమానం భవతి, మనిషి అన్నవాడు ఎంత ఎక్కువగా బ్రతికినా 100 సంవత్సరాల ఆయుర్దాయం, అంతకన్నా తక్కువ. 350లు బ్రతికినవాడు ఉంటే చూపించు, లేడు. మనం జీవించేది 100 సంవత్సరాలే గాని మనం చేసే పనులు అవి మంచివి గానివ్వండి, చెడువి గానివ్వండి, ఆ పనులు వాటి ఫలితాలు మాత్రం 100 సంవత్సరాలు ఉంటాయి. ఈ ఒక్కదానిని గుర్తించాలి మనం. నాయనా, ఇక నుండి మీ అన్నయ్యే నీకు తండ్రి, మీ వదినే నీకు తల్లి. మీరు నివసించబోయే అరణ్యాన్నే అంతఃపురంగా భావించు, క్షేమంగా వెళ్ళు నాయనా అన్నది ఒక తల్లి. అన్నయ్యా, నీవు పరిపాలించవలసిన ఆ రాజ్యాన్ని నేను పరిపాలించాలనే ఉద్దేశ్యం నాకు ఏ కోశానా లేదు. ఒకవేళ ఉన్నట్లయితే నిద్రబోతున్న ఆవును కాలితో తన్నినవాడు ఏ పాపాన పోతాడో నేను కూడా అదే పాపాన పోతాను అన్నాడు ఒక తమ్ముడు. అన్నయ్యా, మా వదినగారి చేతి ఆభరణాలు ఎట్లా ఉంటాయో నాకు తెలియదు, కరణాభరణాలెట్లా ఉంటాయో నాకు తెలియదు. కాని నేను ప్రతిరోజూ ఉదయమే ఆ తల్లి పాదాలకు నమస్కారం చేస్తుంటాను గదా, అందువలన ఆవిడగారి పాదాభరణాలను మాత్రం గుర్తించగలను. ఇవి మా వదినవే అన్నాడు ఒక తమ్ముడు. తల్లిలాంటి వదినను జుట్టుబట్టుకుని నిండు సభలోనికి ఈడ్చుకుని వచ్చాడు ఒకడు. ఆ దృశ్యాన్ని, ఆ అకృత్యాన్ని చూసి ఎంతగానో సంతోషించి ఆవిడను వివస్త్ర చేసే ప్రయత్నం చేశాడు మరొకడు. అసమర్థులైన భర్తలు 5 నీకు సుఖమేమిటి, పరువేమిటి, ఇడుగో నీ మరిది. నిన్ను సభలోనికి ఈడ్పించిన మహాపరాక్రమశాలి, ఇతడితో ఉండి సుఖపడు అన్నాడు ఇంకొకడు. ఇప్పుడు గమనించండి, అనాది కాలము నుండి ఈ సమాజంలో ఈ 2 సద్గుణాలు, దుర్గుణాలు ప్రక్కప్రక్కనే నడుస్తున్నాయి. పట్టమేలే రాజు పోయెను, మట్టి కలిసెను కోటపేటలు, పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్ అన్నట్లుగా ఈ నేల మీద ఎవ్వరూ శాశ్వతం కాదు. ఆ మంచివాళ్లూ పోయారు, ఆ చెడ్డవాళ్లూ పోయారు, కాని వారి సత్కీర్తి, దుష్కీర్తి ఈ 2 మాత్రమే శాశ్వతంగా ఉన్నాయి. ఈ కథలు జరిగి 100,000, 1,000,000 అంతకన్నా ఎక్కువ సంవత్సరాలైంది, ఇప్పటికీ వాటిని గురించి, వారిని గురించి చెప్పుకుంటూనే ఉన్నాం కదా. శరీరం శాశ్వతం కాదు, సత్కీర్తి అపకీర్తి మాత్రమే శాశ్వతం. మనం మంచి పనులు చేసినా, చెడు పనులు చేసినా 4 కాలాల పాటు నలుగురూ చెప్పుకుంటారు. కనుక మనం చెడును గురించి ఆలోచించనైనా ఆలోచించకుండా లోకము, లోకులు మనలను గురించి 4 కాలాల పాటు మంచిగా చెప్పుకునే విధంగా మంచి పనులనే చేద్దాం, సత్కీర్తినే సంపాదించుకుందాం.
0: మీరింతవరకు సూక్తి చదివిన్నారు. సమర్పణ డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.

సౌరశక్తి ద్వారా పండ్లు కూరగాయల ఉత్పత్తుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా కొన్ని సీజన్లలో పండ్లు కూరగాయల దిగుబడి బాగా పెరిగి మార్కెట్లో పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. వాటికి సరైన నాణ్యత ప్రమాణాలను జోడించి పోషక విలువల్ని పెంచి పండ్లు కూరగాయల ఉత్పత్తులు, పానీయాలు, జామ్లు, జెల్లీలు, పొడులు, ఒరుగులు చేసుకుని సహజమైన రుచిని ఏడాది పొడవునా ఆస్వాదించవచ్చు. పండ్లు కూరగాయల్ని ఆహార పదార్థాలుగా మార్చే విధానాన్ని గనక మనం చూస్తే, సౌరశక్తి ద్వారా పండ్లను ముక్కలుగా చేసి స్లైసెస్ రూపంలో ఎండబెట్టడం, యాపిల్, మామిడి, సపోటా, అనాస, బొప్పాయి, జామ, ద్రాక్ష, అరటి ఇలాంటి పండ్లను ఎంచుకుని ముక్కలు చేసి వాటిలోని తేమ శాతాన్ని తగ్గించి డీహైడ్రేషన్ పద్ధతి ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. నాణ్యమైన పండ్లను ఎంచుకుని కడిగి వేడి నీటిలో 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2 నిమిషాలు ఉంచి వెంటనే మళ్లీ చల్లటి నీటిలో 1 నిమిషం పాటు ఉంచే ప్రక్రియను బ్లాంచింగ్ అంటారు. ఈ విధంగా చేసిన తర్వాత మంచి పొడిగా ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ ట్రేలపైకి వీటిని అమర్చి సోలార్ డ్రయర్లో ఎండబెట్టుకోవచ్చు. ఈ వేడి నీటిలో పండ్లను కొద్దిసేపు ఉంచినప్పుడు

పండ్లలోని ఎంజైమ్లు నిర్వీర్యమై వాటిలోని నిల్వ సామర్థ్యం పెరిగి చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వుంటాయి. జల్లెడ బుట్టలో వేసి ఆవిరి సగ మీద కొద్దిసేపు ఉంచడం ద్వారా కూడా ఈ ప్రక్రియను చేసుకోవచ్చు. క్యారెట్లను నిల్వ చేసుకునే విధానాన్ని గనక మనం చూసినట్లయితే, క్యారెట్లో ఏ విటమిన్తో పాటు బి కాంప్లెక్స్ అలాగే వివిధ రకాల ఖనిజాలు, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. క్యారెట్లోని కెరోటిన్ కంటి చూపును అభివృద్ధి పరచడమే కాకుండా గుండె జబ్బుల్ని కూడా నిరోధించి చర్మాన్ని కాంతివంతంగా ఉంచి పళ్ళని చిగుళ్ళని దృఢపరుస్తుంది. మంచి క్యారెట్లను తీసుకుని వాటి మీద ఉన్న సన్నటి పొరను తీసేయాలి. వాటిని సమానమైన పరిమాణంలో స్లైసెస్గా తయారు చేసుకుని వేడి నీటిలో 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2 నిమిషాల పాటు బ్లాంచింగ్ చేసి 0.1% పొటాషియం మెటాబై సల్ఫేట్ ద్రావణంలో 2 నుండి 3 నిమిషాలు ఉంచి ముక్కల్ని బయటకు తీసి స్క్రాపర్ లేదా కోరు ద్వారా కోరుకోవాలి. ఈ విధంగా తయారైన క్యారెట్ కోరును ట్రేలలో ఉంచి సోలార్ డ్రయర్లో ఉంచి ఎండనివ్వాలి. తర్వాత చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన క్యారెట్ కోరు సూప్లలోను, వివిధ రకాల ఆహార పదార్థాలు అంటే ఇడ్లీ, దోశ, సాంబార్ వంటి వాటిలో, ఇంకా ఆహార పదార్థాల గార్నిషింగ్లోనూ వాడుకోవచ్చు. టమాటోలను నిల్వ చేసుకునే విధానాన్ని గనక మనం చూస్తే, టమాటోలలో వివిధ రకాల ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇవి చెడు కొలెస్ట్రాల్ని తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వివిధ రకాల క్యాన్సర్ల బారి నుంచి కూడా టమాటో రక్షిస్తుంది. టమాటో పళ్ళలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ పళ్ళు అన్ని సీజన్లలో లభిస్తాయి. మంచి తాజా టమాటాలని మనం ఎంచుకుని కడిగి 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి నీటిలో 2 నిమిషాల పాటు బ్లాంచింగ్ చేయాలి. తర్వాత చల్లని నీటిలో 1 నిమిషం పాటు ఉంచి ముక్కలుగా కత్తిరించాలి. ఈ ముక్కల్ని సోలార్ డ్రయర్లో పరిశుభ్రమైన ట్రేలల్లో ఉంచి ఎండబెట్టాలి. ఎండిన ముక్కల్ని శుభ్రంగా ప్యాక్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన టమాటో ముక్కల్ని అవసరాన్ని బట్టి పౌడర్లా తయారు చేసి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఎండిన ముక్కల్ని 5 నుండి 10% తేమ ఉండేలా చూసుకోవాలి. టమాటోలో విటమిన్ సి 400 మిల్లీగ్రాములు, లైకోపిన్ 175 మిల్లీగ్రాములు ఉంటాయి. ఈ విధంగా తయారైన పొడిని అన్ని రకాల సాంబారు, రసం, సూప్లు ఇటువంటి వాటిలో వాడుకోవచ్చు. ఎండిన టమాటో ముక్కల్ని కూరల్లో వాడే ముందు కొంతసేపు నీటిలో ఉంచితే అవి తిరిగి మామూలు టమాటాల్లాగా మారిపోతాయి. ఈ విధంగానే పుదీనా, కొత్తిమీర, మెంతికూర, కొబ్బరి, ఉసిరిపొడి వంటి వివిధ రకాల ఉత్పత్తులను కూడా పొడులుగా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇక పుట్టగొడుగుల్ని నిల్వ చేసుకునే విధానానికి వచ్చినట్లయితే, పుట్టగొడుగుల్లో పిండి పదార్థాలు తక్కువగా ఉండి పీచు పదార్థాలు, మాంసకృతులు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి తెగులు లేని శుభ్రమైన తెల్లని పుట్టగొడుగుల్ని ఎంచుకోవాలి. వీటిని ఉప్పు, పసుపు వేసిన వేడి నీటిలో శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడిచి కొనలను తుంచి పొడి బట్టలో వేసి ముక్కలుగా చేసుకోవాలి. వీటిని సోలార్ డ్రయర్లోని స్టెయిన్లెస్ స్టీల్ ట్రేలలో ఎండనిచ్చి వాటిని చిన్న చిన్న కవర్లలో నిల్వ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇక వివిధ రకాల పళ్లతో క్యాండిళ్లను తయారు చేసుకోవచ్చు. ముందుగా తాజాగా ఉన్న బొప్పాయి, ఉసిరికాయలను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి బ్లాంచింగ్ చేసుకోవాలి. పచ్చి బొప్పాయి ముక్కల్ని పల్చని సున్నపు తేటలో 2 నిమిషాల పాటు ఉంచి తీయాలి. ఎండబెట్టిన ఉసిరికాయలు లేదా పచ్చి బొప్పాయి ముక్కల్ని పంచదార సిరప్లో అంటే 1/2 లీటర్ నీటిలో 1 కిలో పంచదార కలిపి పల్చని తీగపాకం వంటి ద్రావకాన్ని తయారు చేసి దానిలో 5 గ్రాముల నిమ్మ ఉప్పు, 5 గ్రాముల ఫుడ్ కలర్ని కలిపి ఈ ద్రావణంలో పచ్చి బొప్పాయి, ఉసిరి వంటి ముక్కల్ని వేసి మూత పెట్టకుండా 10 నిమిషాల పాటు ఉడకనిచ్చి తీగపాకం వచ్చే వరకు ఉంచి మూకుడులో ఈ పాకం పూర్తిగా పీల్చే వరకు ఆరనివ్వాలి. ముక్కలు పారదర్శకంగా తయారైనప్పుడు కొద్దిగా ఎసెన్స్, సోడియం బెంజోయేట్ 5 గ్రాములు కలుపుకుని 24 గంటల తర్వాత ముక్కల్ని తీసేసి మళ్లీ ట్రేలల్లో ఆరనివ్వాలి. ఒకవేళ పాకం తగినంతగా పీల్చకపోతే రెండోసారి కూడా ఇదే పద్ధతిని కొనసాగించి ఈ ద్రావకంలో 10 నిమిషాలు ఉడకనిచ్చి పాకం పట్టే వరకు 24 గంటలు ఉంచాలి. తర్వాత ముక్కల్ని సోలార్ డ్రయర్లో ఎండనివ్వాలి. బొప్పాయితో చేసిన ముక్కలను టూటీ ఫ్రూటీ అంటారు. వీటిని 3 నుండి 4 రంగుల్లో విడివిడిగా తయారు చేసుకుని ఆరిన తర్వాత వాటికి ఎరుపు, ఆకుపచ్చ,

పసుపు వంటి వివిధ రంగుల్ని కలుపుకోవచ్చు. వీటిని ఫ్రూట్ క్యాండిల్లు అంటారు. బొప్పాయితో తయారు చేసినటువంటి ఈ టూటీ ఫ్రూటీలను ఐస్ క్రీం, బ్రెడ్ ఫుడ్డింగ్, కేక్ వంటి వివిధ

సంవత్సరం అంతా కూడా ఆస్వాదించవచ్చు. పండ్లలో సహజ సిద్ధంగా పెప్టిన్ అనే రసాయన పదార్థం మూలంగా జిగటగా ఉండే జెల్లీ తయారవుతుంది. ఇక మిక్స్డ్ ఫ్రూట్ టాండర్ని తయారు చేసుకునే విధానాన్ని మనం చూసినట్లయితే, వివిధ రకాల పళ్లతో అన్ని ఫ్లేవర్స్ కలిసిన మిక్స్డ్ ఫ్రూట్ జెల్లీని కూడా డ్రయర్ల సహాయంతో తయారు చేసుకోవచ్చు. మామిడి, జామ, సపోటా వంటి పెప్టిన్ సమృద్ధిగా ఉన్న పళ్లతో ఈ జెల్లీని తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలని గనక మనం చూసినట్లయితే, మామిడి గుజ్జు 1-5 కిలోలు, జామ గుజ్జు 2.5 కిలోలు, సపోటా గుజ్జు 2.5 కిలోలు, పంచదార 2.5 కిలోలు, లిక్విడ్ గ్లూకోజ్ 200 గ్రాములు, నిమ్మ ఉప్పు లేదా సిట్రిక్ యాసిడ్ 20 గ్రాములు, పొటాషియం మెటాబైసల్ఫేట్ 15 గ్రాములు, నీరు 600 మిల్లీలీటర్లు అవసరమవుతుంది. ఈ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తయారు చేసే విధానాన్ని గనక మనం చూస్తే, తాజాగా ఉండి మగ్గిన మామిడి, జామ, సపోటా పళ్లను తీసుకుని శుభ్రంగా కడిగి బ్లాంచింగ్ చేయాలి. మామిడి, జామ, సపోటా పళ్ల నుంచి మెత్తని గుజ్జును విడిగా మనం సిద్ధం చేసుకోవాలి. పంచదార సిరప్ను తయారు చేసి నిమ్మ ఉప్పు కలిపి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మామిడి, జామ, సపోటా గుజ్జుల్ని ఒకదాని తర్వాత మరొకటి కలుపుకొని నిల్వ కోసం పొటాషియం మెటాబైసల్ఫేట్ని వేసి ఎగ్ బీటర్ సహాయంతో అన్ని గుజ్జులు సమంగా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఈ తయారైన గుజ్జును ట్రేలర్లో వేసి 2 రోజులకు ఆరిన తర్వాత కట్ చేసుకుని ప్యాక్ చేసుకోవచ్చు.

0: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో భాగంగా నూతన రైతు బజార్ భవన నమూనాను, వివిధ అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి గత రాత్రి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: రాబోయే రోజుల్లో ఎన్నో వచ్చినా మనం బయటపడాలంటే నదుల అనుసంధానం ఒకటి చేసి మినిమం నీళ్లు వచ్చేట చేసుకోవడం, మీ ఊర్లో పడిన వర్షాన్ని భూమిలో ఇంకెడికి చేయడం, పెద్ద నీటి సమస్య లేకుండా భూమినే ఒక జలాశయంగా తయారు చేయడం, నీటి భద్రత వస్తుంది. భూమి తాపాన్ని తగ్గించాలంటే మనం చేయాల్సింది ఈ యొక్క పక్కురు సేద్యం చేయాలి. పక్కురు సేద్యం అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి వ్యవసాయం. ఈ సంవత్సరం నా ఆలోచన రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క ఎకరాకి PMDS కింద కల్టివేషన్ చేయాలని.
1: వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, రామప్ప ఆలయ శిల్ప వాస్తుకళలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. విమానాశ్రయాల నుంచి

0: రహదారులు నిర్మించి వాటిని సమీప జిల్లా, రాష్ట, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర సంచాలకులు కె. నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సహాయం కోసం 0892223649 పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 0896345037 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పాఠశాలలకు ఈరోజు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. ప్రభావిత జిల్లాల్లో విపత్తు నిర్వహణ బృందాలను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో ఏటిగట్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడటంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్యం విధానంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము గుజరాత్లోని ఏక్తా నగర్లో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఫీచర్ సినిమాలు, నాన్ ఫీచర్ సినిమాలు సహా వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్రాలకు రాష్టపతి పురస్కారాలను అందజేశారు. వీరిలో ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్ పురస్కారాన్ని అందుకోగా ఉత్తమ నటి పురస్కారాన్ని యామి గౌతమ్ అందుకున్నారు. ఇక తెలుగు చలన చిత్రాలకు సంబంధించి ఉత్తమ బాల నటుడి విభాగంలో 35 చిన్న కథ కాదు సినిమాకి అరుణ్ దేవ్, ఉత్తమ సంభాషణలు విభాగంలో లక్కీ భాస్కర్ సినిమాకు దర్శకులు వెంకీ అట్లూరి, ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలిచిన కల్కి 2898 AD చిత్రానికి దర్శకులు నాగ్ అశ్విన్ పురస్కారాలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది చలనచిత్ర టీవీ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన అవార్డులతో పాటు 2017 నుంచి 2024 అవార్డులను, 2025 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలను కూడా అందించనున్నట్లు చెప్పారు. అమరావతి లేదా విజయవాడలో నంది చలనచిత్ర అవార్డులు, తిరుపతిలో నంది టీవీ అవార్డుల ప్రదానోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు

0: దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన మంగళవారం రాత్రి మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: మాదక ద్రవ్య రహిత భారత్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ జాతీయ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధిపతుల సదస్సును ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అమరావతి సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం విధానంలో పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్ను క్యాన్సర్ రహిత రాష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్టంలోనే తొలిసారిగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ జీనోమిక్స్ సొల్యూషన్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలను ఈ ఏడాది డిసెంబర్లో ప్రదానం చేయనున్నామని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచా ఝా. అథ వార్తాః. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహు అద్య గుజరాతస్య వడోదరా నగరె మహారాజా సయాజీరావ విశ్వవిద్యాలయస్య పంచసప్తతితమే వార్షికే దీక్షాంత సమారోహే భాగం భజిష్యతి. సమారోహావధౌ రాష్ట్రపతి పదాసీనయా ముర్ము వర్యయా షట్శతాధిక ద్వాదశ సహస్రాధికేభ్యః విద్యార్థిభ్యః ఉపాధయః ప్రదాస్యతి. స్నాతక స్నాతకోత్తర కార్యక్రమేషు శైక్షణికోపలబ్ధిభ్యః సా విద్యార్థిభ్యః సువర్ణ పదకాని అపి ప్రదాస్యతి. తదనంతరం అసౌ వడోదరా నగరి బ్రహ్మకుమారీస్ ఇతి సంస్థాయాః గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. కార్యక్రమస్య అంతర్గతే సా విశ్వస్య నవ నిర్మాణాయ ఆధ్యాత్మిక జాగరణం ఇతి పరియోజనాయాః ఉద్ఘాటనం కరిష్యతి తథా వికసిత భారతాయ యువ రాష్ట్ర నిర్మాణాయ ఆంతరిక శక్తేః జాగరణం ఇతి అభియానస్య దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన శుభారంభం కరిష్యతి. రాష్ట్రపతిః గుజరాతస్య త్రిదివసీయ యాత్రాయామస్తి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ్ హ్యః గుజరాతస్య ఏకతానగరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇత్యస్య భవ్య పృష్ఠభూమౌ ఆయోజతే సమారోహే భారతీయ చలచిత్ర క్షేత్రస్య ప్రముఖ ప్రతిభాభ్యః చతుర్విశత్యధిక ద్విసహస్రతమస్య వర్షస్య ద్విసప్తతితమ రాష్ట్రీయ చలచిత్ర పురస్కారాన్ ప్రదత్తవతీ. చలచిత్ర జగతః జనాన్ సంబోధయంతీ రాష్ట్రపతిః ముర్ముహ్ ఉక్తవతీ యత్ చలచిత్రం భారతస్య సమృద్ధాం సాంస్కృతిక వైవిధ్యతాం ప్రతిబింబయతి తథా విభిన్న భాషాణాం ప్రాదేశిక పరిప్రేక్ష్యాణాం రాష్ట్రీయాభిలాషాణాం చ మధ్యే సేతు రూపేణ కార్యం కరోతి.
3: యహాం అనేక భాషా ఏవం విభిన్న క్షేత్రం మే బని ఫిల్మ సే జుడి లోగ్ ఉపస్థిత్ హే. సభీ భాషాం ఔర్ క్షేత్రో కీ ఫిల్మ మే హమారే భారత్ కీ ఛబి దిఖాయి దేతి. భారతీయ ఫిల్మ మే हम भारत के लोगों के सपने परंपरा संघर्ष और भविष्य की संभावनाएं भी है। उत्कृष्ट फिल्मों को सम्मानित करने का ये समारोह स्टैचू ऑफ यूनिटी के प्रांगण में वॉल ऑफ यूनिटी के समीप आयोजित हो रहा है। ऐसा लगता है कि भारत की सांस्कृतिक एकता के इस महोत्सव को स्वाधीन भारत की एकता के शिल्पकार लौह पुरुष सरदार वल्लभ भाई पटेल स्वयं आशीर्वाद दे रहे हैं।
2: समारोहे सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः घोषितवान् यत् राष्ट्रिय चलचित्र पुरस्कार समारोहः अधुना देशस्य प्रमुखेषु पर्यटन स्थलेषु आयोजयिष्यते। सः राज्येभ्यः केन्द्र शासित प्रदेशेभ्यश्च भविष्ये पुरस्कार समारोहाणाम् आतिथ्याय प्रमुख स्थलानां चयनं कर्तुम् आह्वानं कृतवान्। समारोहे राष्ट्रपति वर्यया देशस्य आहत्य विभिन्नेभ्यः भागेभ्यः आगतेभ्यः द्विनवति पुरस्कार विजेतृभ्यः सम्माननं प्रदत्तम्। प्रसिद्धः कन्नड अभिनेता अनंत नागः भारतीय चलचित्र क्षेत्रे पञ्चदशकाधिक कालपर्यन्तं प्रदत्तस्य उत्कृष्ट योगदानस्य कृते प्रतिष्ठितेन दादा साहब फाल्के पुरस्कारेण सम्मानितः। प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्याम् उडुपी इत्यत्र श्री पेजावर अधोक्षज मठस्य श्री श्री विश्व प्रसन्न तीर्थ स्वामिना अन्यैः गणमान्यैः च सह मिलितवान्। अस्मिन् अवसरे श्रीमोदिना पद्म विभूषण यतिकुला चक्रवर्ती श्री विश्वेश तीर्थ स्वामिनः जन्म शताब्दी समारोहस्य प्रतीकचिह्नस्य अनावरणं कृतम्। सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् सन्देशे प्रधानमन्त्री उक्तवान् यत् श्री विश्वेश तीर्थ स्वामिनः भक्त्या ज्ञानार्जनेन सेवया च परिपूर्णं जीवनम् असंख्य जनान् निरन्तरं प्रेरयति। सः उक्तवान् यत् तस्य जन्मशताब्द्याः उपलक्ष्ये क्रियमाणाः विविधाः उपक्रमाः तस्य महनीयादर्शान् अग्रे नेतुम् अधिकं साहाय्यं करिष्यन्ति। भारतर्तु विज्ञान विभागेन आगामिषु द्विदिवसेषु छत्तीसगढ़ ओडिशा तटीय आन्ध्रप्रदेश तेलंगानानां पृथक पृथक स्थलेषु प्रबलाति प्रबल वृष्टेः संभावनां दृष्ट्वा रक्त वर्णपरा संचेतना प्रसारिता अस्ति। इति वार्ताः।
4: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

7:15 భక్తి గీతాలు వింటారు. 7:20 తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మసూదన్ రావు గారు మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి నుంచి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. 7:40 ఉదయ రేఖలు కార్యక్రమంలో ఆయుర్వేదం ఉపాధి అవకాశాల గురించి డాక్టర్ హృషికేశ్ బెహ్రా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:30 విజయవాడ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీపాద పినాకపాణి గారి గాత్రం వింటారు. 9:30, 10:30, 11:30, 12:30

0: నిమిషాలకు, 3 గంటల 30 నిమిషాలకు, 4 గంటల 30 నిమిషాలకు, 5 గంటల 30 నిమిషాలకు 20వ ఆసియా క్రీడలు 2026 సంవత్సరం జరుగుతున్న తాజా అప్డేట్స్ వింటారు. 9 గంటల 30 నిమిషాలకు ఆయుర్వేదంతో ప్రజారోగ్యం అంశంపై డాక్టర్ వి హేమ ప్రచేతన్ గారితో పరిచయం వింటారు. వెనువెంటనే నమస్తే అమరావతి. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం వింటారు. తర్వాత రాబోయే తిది 10 గంటల 30 నిమిషాలకు రాబోయే అతిథి 11 గంటలకు గుర్తు చేసుకుందాం. 11 గంటల 35 నిమిషాలకు తెలుగు చిత్ర గీతాలు. 12 గంటల 10 నిమిషాలకు లాహిరి లాహిరిలో. 12 గంటల 35 నిమిషాలకు తెలుగు సినీ గీతాలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమం వింటారు. 1 గంట 10 నిమిషాలకు తెలుగు చిత్ర గీతాలు కార్యక్రమం వింటారు. ఒంటి గంట 35 నిమిషాలకు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం అనే అంశంపై శ్రీమతి వికేఎం లావణ్య గారితో పరిచయం వింటారు. తర్వాత లలిత గీతం. చివరిగా రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చళ్ళు, పొడులు, కూరగాయలు, వాటి నిల్వ పద్ధతులపై శ్రీమతి శ్రీ రాజశ్రీ గారి ప్రసంగం వింటారు. 2 గంటల 30 నిమిషాలకు సినీ గీతాలు. 3 గంటలకు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 3 గంటల 35 నిమిషాలకు టీన్ టైం. 4 గంటలకు యువలయ. 4 గంటల 35 నిమిషాలకు సంస్కృత పాఠం. 4 గంటల 40 నిమిషాలకు నల్లూరి జ్యోతి బృందం వారిచే జానపద గీతాలు వింటారు. 5 గంటలకు తెలుగు చిత్ర గీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు పల్లె సీమలు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. 7 గంటల 15 నిమిషాలకు పంట సీమలు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్. 8 గంటలకు దార్శనిక భారత్, భారత విజ్ఞాన వ్యవస్థ అంశంపై శ్రీ పుష్పలేటి శంకర్ గారితో పరిచయం ఉంటారు. 8 గంటల 20 నిమిషాలకు తెలుగు చిత్ర గీతాలు. 8 గంటల 40 నిమిషాలకు దేశభక్తి గీతం. 8 గంటల 45 నిమిషాల నుండి విజయవాడ ఏమిటల ప్రసారాలు. 11 గంటల 10 నిమిషాల నుంచి ఎఫ్ఎం గోల్డ్ ప్రోగ్రామ్స్ ప్రసారాలు రిలే వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైభవాన్ని భవిజన్ ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో వీరవ్యాచాను పోటీలో పాల్గొంటారు. ఇక వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు వడోదరలో పర్యటిస్తారు. మహారాజా సయ్యాజీరావు విశ్వవిద్యాలయ 75వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు బంగారు పథకాలు అందిస్తారు. ఆ తర్వాత వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రీట్రీట్ సెంటర్ రాష్ట్రపతి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పునరుద్దరణ కోసం ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టు ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత ప్రచారాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. గుజరాత్లో ఏక్తానగర్ వేదికగా నిర్వహించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. 2024 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు, జాతీయ ఆకాంక్షలు అనుసంధానించేలా పనిచేస్తుందని కొనియాడారు.
2: సభీ భాషాఓ ఔర్ క్షేత్రో కీ ఫిల్మో మే హమారే భారత్ కీ ఛబి దిఖాయి దేతి హై. భారతీయ ఫిల్మో మే భారత్ కే లోగో కే సపనే, పరంపరా, సంఘర్ష ఔర్ భవిష్య కీ సంభావనాయ భీ హై. ఫిల్మ్ కళాకార్ బహుత్ లోకప్రియ హోతే హై, ఉన్మే దేశవాసియో కో విశేషకర్ యువాఓ కో ప్రభావిత కర్నే కీ అసీమ్ క్షమత.

0: చలన చిత్ర పరిశ్రమలో మరింత సమగ్రత భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించిన రాష్టపతి అవార్డుల జ్యూరీ నిర్ణయాత్మక కమిటీల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అంతేకాకుండా సినిమా నిర్మాణంలో వెన్నుముగ్గా నిలిచే వెనుక రంగంలో పనిచేసే సాంకేతిక నిపుణులు కార్మికుల శ్రమకు తగిన గౌరవం సామాజిక భద్రత కల్పించాలని పిలుపునిచ్చారు.
1: छोटे कलाकारों सहायों को और संघर्षरत लोगों को सम्मान मिले और सामाजिक सुरक्षा भी मिले.
0: సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినీ ప్రముఖులు తమ సామాజిక బాధ్యత గుర్తించాలని రాష్ట్రపతి సూచించారు. యువతకి ఆదర్శంగా నిలుస్తూ ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించాలని, ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తుల ప్రకటనలో నటించకుండా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 370 చిత్రానికి మొదటి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై నటి యామి గౌతమ్ తన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు ఓ కళాకారుడికి లభించే అత్యున్నత ప్రశంస అన్నారు. తనకు ఎంతో సృజనాత్మక సంతృప్తినిచ్చిన ఈ చిత్రానికి దేశంలో అత్యున్నత చలనచిత్ర పురస్కారం లభించడం వల్ల గత కొన్నేళ్లుగా తన అంకితభావం ఓర్పు సార్థకమయ్యాయని తెలిపారు.
2: For a film like Article 370, which gave me so much as an artist, as an actor, everything that I had been wanting to do as an actor for the longest time, that, you know, kai bar bahut saalon ki mehnat, bahut saalon ki challenges, patience, they trickle down to one moment, and I think for me that was Article 370.
0: చందు ఛాంపియన్ చిత్రానికి గాను తొలి జాతీయ చలనచిత్ర అవార్డు పొందడంపై బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన కళ ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. మరోవైపు దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై నటుడు రణదీప్ హుడా సంతోషం వ్యక్తం చేశారు. వీర సావర్కర్ కథను సాయుధ విప్లవ విశేషాలు వెండితెరపై తీసుకురావడంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పురస్కారాలు తమకు మరింత బాధ్యతను పెంచాయని నటులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో ఉడుపి శ్రీ పేజావరు అధోక్షజ మఠానికి చెందిన శ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీతో పాటు ఇతర ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్, శ్రీ విశ్వేశ్వరతీర్థ స్వామీజీ జన్మ శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరించారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామి భక్తి సేవాభావంతో కూడిన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తినిస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జన్మ శతాబ్ది వేడుకల సందర్భంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఉన్నత ఆదర్శాలు మరింత ముందుకు తీసుకెళ్తాయని మోదీ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపారులకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందించేందుకు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫీసెస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా సింగిల్ విండో విధానంలో అన్ని సేవలు ఒకే చోట అందించడమే దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎగుమతులు ప్రోత్సహించేందుకు భౌతిక, డిజిటల్ వ్యవస్థలు బలోపేతం చేస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎగుమతిదారులకు అవసరమయ్యే ఉత్పత్తి ఆధారిత సమాచారం, హెచ్ఎస్ఎన్ కోడ్లు, సుంకాలు, ఉచిత వాణిజ్య ఒప్పంద అవకాశాలు, కృత్రిమ మేధా సేవలు అందించేందుకు ట్రేడ్ కనెక్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ సిద్దం చేస్తున్నట్టు వివరించారు. న్యూఢిల్లీలో పరిశ్రమల ప్రోత్సాహకం అంతర్గత వాణిజ్య విభాగం నిర్వహించిన వర్క్షాప్లో గోయల్తో పాటు కేంద్ర సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఎన్హెచ్ఆర్సీ సమావేశంలో మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాల హక్కులు పరిరక్షించేందుకున్న కమిషన్లు కలిసి పనిచేయాలని, సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమ విధానాలు సమీక్షించాలని, వారికి తగిన సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఎన్హెచ్ఆర్సీలో మహిళలు, వెనుకబడ్డ తరగతులు, బాలల హక్కులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, దివ్యాంగుల కమిషన్లు డీమ్డ్ సభ్యులుగా ఉన్నారు. మహారాష్టలో నాగ్పూర్లో ఈరోజు ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఆయుర్వేద రంగానికి చెందిన కీలక భాగస్వాములు ఒకే చోట చేరి విజ్ఞాన మార్పిడికి, భాగస్వామ్యానికి ఈ వేడుకలు వేదిక నిలుస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా తొలిసారిగా ఆయుష్ సర్వీసెస్ సెక్టార్ నివేదిక విడుదల చేయనున్నారు. అలాగే గోక్షుర, చంద్రసుర సేఫ్టీ డోస్పియర్లు, చర్మ సంబంధిత వ్యాధులపై స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ఆవిష్కరించనున్నారు. ఆయుష్ విజన్ 2030 నివేదికతో పాటు సీసీఆర్ఏఎస్, ఏజీఎన్ఐ అసెస్మెంట్ స్కేల్ వెబ్ పోర్టల్ ప్రారంభిస్తారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కు

0: హై కమిషనర్ వోల్కర్ టర్క్ పాకిస్తాన్ అధికారులపై ఆరోపణలు చేశారు. నిరసనలు అణిచేసేందుకు పాక్ ప్రభుత్వం బలప్రయోగం, అక్రమ నిర్బంధాలు ఉపయోగిస్తోందని విమర్శించారు. భారత్లో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసన ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ యువజన నాయకులతో చర్చలు జరపడమే సరైన మార్గమని, అంతేకాని బలప్రయోగం తగదని భారత్ నిరూపించిందన్నారు. మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్ భారతదేశాల వైఖరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపారు. పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో విద్యుత్ ధరలు, పాలనపై జూన్ నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు ఉపయోగించి ఈ నిరసనలు అణిచేయడంపై ఐరాస నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బలూచ్ నిరసనకారులపై జరిగిన హింసను ఖండించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో ఒప్పందంపై మధ్యవర్తులు జరిగిన చర్చల్లో స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నట్లు తెలిపారు. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అదే సమయంలో ఒప్పందం కుదిరితే ఇరాన్ గొప్ప దేశంగా మారుతుందన్నారు. మరోవైపు రిపబ్లికన్ సెనేటర్ల విజ్ఞప్తి మేరకు మిత్రదేశాలకు డీజిల్ ఎగుమతులు తాత్కాలికంగా నిషేధించే అంశం పరిశీలిస్తున్నట్టుగా తెలిపారు ట్రంప్. పూర్తిస్థాయి లేదా పాక్షిక నిషేధంపై చర్చిస్తున్నట్టుగా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు ఉండే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్లో ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాలుగు రోజు పోటీల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, సురిచి సింగ్, ఇషా సింగ్లు బరిలోకి దిగుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను ఈరోజు పోటీల్లో పాల్గొంటారు. పురుషుల సింగిల్స్ సల్స్ రోయింగ్ ఫైనల్కు బాలరాజ్ పన్వార్ అర్హత సాధించారు. బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో పురుషుల జట్టు చైనాతో, ఉషు సెమీఫైనల్స్లో రోషి బీనాదేవ్ ఇండోనేషియాతో తలపడనున్నారు. హాకీలో భారత మహిళల జట్టు థాయిలాండ్తో తలపడుతుంది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. భారతీయ సినిమా దేశంలో సాంస్కృతిక వైవిధ్యం ప్రతిబింబిస్తుందని, విభిన్న భాషలు, ప్రాంతీయ దృక్పథాలు జాతీయ ఆకాంక్షలను అనుసంధానించేలా పనిచేస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం జాతీయ కమిషన్ల మధ్య సమన్వయం ఉండాలని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. రాబోయే 2 రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్, వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయ్ చాను పోటీల్లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై. ఇప్పుడు ఒక భక్తి గీతం వింటారు.

0: భక్తి గీతం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.5 MHz. 7:20 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్ర స్నానంపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ సి మధుసూదన్ రావు గారు మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి వారి సౌజన్యంతో విజయవాడ నుంచి వెలువడుతుంది.
1: స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి చక్ర స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూప. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత పరిపాలకుడైనటువంటి శ్రీవారు ఉభయ దేవేరులతో ఈ నవరాత్రి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు చివరి రోజు చక్రస్నానాన్ని భక్తుల మధ్య స్వామి జరుపుకుంటూ ఉన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటి అర్థం కూడా మనం గ్రహించవచ్చు. అందులో మొదటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం తిరిగి మళ్ళీ ధ్వజ అవరోహణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు శ్రవణానక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు చక్రస్నానం నిర్వహించడం తిరుమల క్షేత్రంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. అంటే శ్రవణానక్షత్రం రోజు చక్రస్నానం ఆచరించే విధంగా లెక్కగట్టి ముందు 9 రోజులు ముందు ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అర్చక స్వాములు వైఖానస ఆగమోక్త ప్రకారంగా ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజులు కూడా స్వామి అనేకమైనటువంటి వాహనాలని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహించి ఉన్నారు. మొదటి రోజు పెద్ద శేష వాహనంతో స్వామి ప్రారంభమై ఈనాడు చక్రస్నానంతో స్వామివారి యొక్క ఈ సేవలన్నీ కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాసేపట్లో చక్రతాళ్ వారు ఆ యొక్క పుష్కరిణిలో చక్కగా స్నానం ఆచరించి భక్తుల యొక్క మనోభావాలను మనోభీష్టాలను ఆయన సిద్ధింపజేయిస్తూ ఉన్నారు. అందులో ఈరోజు ఉదయాన్నే స్వామికి చక్ర స్నానానికి ముందు ఆలయంలో చక్కగా తూర్ణోత్సవం నిర్వహించినారు. ఆ తూర్ణోత్సవంలో దేవతలందరినీ కూడా ఆవాహన చేసినారు. ఆ పసుపు కొమ్మలను ఒక

రోడ్డులో వేసి చక్కగా బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహన చేసి ఆ పసుపు కొమ్ముల పైన లక్ష్మీ అమ్మవారిని కూడా ఆవాహన చేసి చక్కగా పసుపు దంచి అక్కడ మంచి చక్కటి సుగంధ తైలాన్ని స్వీకరించి అందులో విష్ణువును ఆవాహన చేసి ఆ యొక్క చూర్ణమును స్వామివారికి అమ్మవార్లకు చక్రతాళ్ళ వాళ్లకు మర్దన చేసి అటు పిమ్మట స్వామివారిని తిరుచి వాహనంలో అధిరోహింపజేసి ఇలా మాడి వీధులలో స్వామివారు ఊరేగింపుగా ఇచ్చేసి ఇప్పుడు స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ స్వామి పుష్కరిణి అనేటువంటి దివ్యమైనటువంటి తీర్థంలో స్వామికి చక్కగా తిరుమంజనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ఆ అర్చక స్వాములు కూడా చక్కగా స్వామికి సంకల్పం చెప్పుకున్నారు. అస్య దేవదేవస్య శ్రీ స్వామినః సార్వకామిక నవాన్నిక బ్రహ్మోత్సవే నవమే అహని శ్రీ స్వామినః ఉత్సవ తాపోపశమనార్థం సర్వలోక హితార్థం చూర్ణోత్సవాఖ్యం కర్మకరిష్యేని చక్కగా వారు సంకల్పం కూడా పలికినారు. స్వామికి ఈ 9 రోజులు భక్తులందరినీ కూడా అనుగ్రహించి స్వామి కాస్త అలసట పొంది ఉంటారట. ఒకరా ఇద్దరా తండోపతండాలుగా ఈ తిరుమల క్షేత్రానికి విచ్చేసి చేతులు రెండు ఎత్తి జోడించి నమస్కరించి స్వామిని అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చమని భక్తులంతా కూడా కోరుకుంటూ ఉంటారు. ఇక్కడే కాదు దేశ విదేశాలలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక వరాన్ని ఇవ్వమని స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. కాబట్టి స్వామి అందరికీ ఆ వరాలను ఇచ్చి అలసి ఉంటారు. ఇలాంటి స్వామికి ఉత్సవ తాప ఉపశమనార్థం కాస్త అలసట పొంది ఉంటారు. స్వామికి కూడా కాస్త బడలిక అనేటువంటిది ఉంటుంది. ఒకరా ఇద్దరా ఈ విధంగా స్వామి అనేక మంది భక్తులతో ఉండడం వల్ల ఆ శమనం కోసము స్వామికి ప్రశాంతత కోసము చక్కగా చక్రస్నానాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. హరిద్రాచూర్ణే శనివారి ఆవాహయామే అంటారు. ఆ దేవతను కూడా ఆవాహన చేసి సుగంధి తైలే ఆదిదేవం విష్ణుమావాహ్య అష్టోపచారై సంపూజ్యాని చక్కగా ఆ తైలంలోనూ ఆ చూర్ణంలోనూ హరిద్ర అంటే పసుపులోనూ దేవతలను ఆవాహనం చేసి చక్కగా అదుగో చూడండి స్వామికి చక్కగా ఆ మలయప్ప స్వామికి ఉభయ దేవేరులకు చందనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంతకంటే ముందు చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామికి చక్కగా అవభృతం నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతం దీనేనైవ దివా ఏవ కురియాత్ రాత్రు ఉదకస్య అశుచి భావాత్ అన్నారు. మనం చూస్తూ ఉన్నాము అనాది నుండి కూడా ఎందుకు స్వామికి ఉదయాన్నే చక్రస్నానం నిర్వహిస్తారు అని ఒక ప్రశ్న రావచ్చు. కొన్ని వైదిక కార్యక్రమాలు ఉదయం పూటే చెయ్యాలని కొన్ని సాయంత్రం పూటే చెయ్యాలని ఆగమశాస్త్రం చెప్తూ ఉన్నది. మనకు మొదటి రోజు చూసినట్లయితే అంకురార్పణ అనేటువంటి కార్యక్రమం సాయంత్రమే నిర్వహిస్తారు. చంద్రుడు ప్రత్యక్షంగా ఉండాలి, ఆయన సమక్షంలోనే అంకురార్పణ నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం అనేటువంటిది ఉదయమే చెయ్యాలి. సూర్యుడు ప్రత్యక్షంగా ఇక్కడ ఆయన వీక్షిస్తూ ఉంటారంట. దివా ఏవ కురియాత్ పగటిపూటే చెయ్యాలి. రాత్రిపూట చేసినట్టయితే ఆ జలానికి అశుచి అనేటువంటిది ఉంటుంది, అది గొప్ప దోషంగా భావిస్తూ ఉంటారు. అందుకే ఆ అర్చక స్వామి వారు కూడా చక్కగా సంకల్పం చేసినారు. స్వామికి నానాలోక నివాసినాం సర్వేషాం భక్తజనానాం సకల పాప నివృత్త్యర్థం అశ్వమేధ ఫల అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం తుష్ట్యర్థం పుష్ట్యర్థం శాంత్యర్థం నవమే దినే ప్రాతఃకాలే అవభృతోత్సవ కరిష్యేని లోకాలన్నిటికీ కూడా మంగళాలు చేకూరాలని ఆ దేవుణ్ణి చక్కగా ప్రార్థించి వారు ఈ అవభృతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనూ ప్రాచ్యాం అక్షతోదకం 4 కలశాలు అక్కడ స్థాపించి ఉంటారు. ఒక కలశంలో అక్షతోదకాలు, ఇంకొక కలశంలో కుషోదకము, ఇంకొక కలశంలో జప్యోదకం, ఇంకొక కలశంలో రత్నోదకం. ఇలాంటి ద్రవ్యమైనటువంటి పరిమళమైనటువంటి ఆ ద్రవ్యాలతో చక్కగా స్వామికి అవభృత స్నానం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆ పంచామృత తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క విశేషాలను గురించి శ్రీమాన్ ఆ అర్చక స్వాములు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అవభృతోత్సవం వల్ల ఫలితం ఏముంటుంది అంటే విష్ణోహో అవభృత స్నానాత్ కోటి జన్మార్జితం పాపం తక్షణాదేవ నశ్యతే అంటారు. ఈ అవభృతం యొక్క విశేష

0: దర్శనాన్ని ఎవరైతే వీక్షిస్తారో, ఎవరైతే ఆ స్వామి యొక్క వైభవాలను చక్కగా వింటారో, వారికి కోటి జన్మలలో చేసినటువంటి సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే ఈ తిరుమల దివ్యక్షేత్రాన్ని ఉత్సవ క్షేత్రం అని కూడా మనం పిలవచ్చు. ప్రతి నిత్యము స్వామికి అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఉత్సవాహ అనుష్ఠేయ ఉత్సాహ పరిపూర్తయే. ఎక్కడైతే పరమాత్మకు అనేకమైనటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారో ఆ స్వామి ద్విగుణీకృతమైనటువంటి తేజపుంజాలతో మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఆ స్వామికి స్నాపన తిరుమల నిర్వహిస్తారు. ఆయనతో పాటు చక్రతాళ్ వాళ్ళు కూడా ఉంటారు, వారికి కూడా స్నపనం నిర్వహించి ఆ తర్వాత స్వామి వారికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ చక్రతాళ్ వారును స్వామి పుష్కరిణిలో చక్కగా నిమజ్జనం చేస్తారు. దీనిని అవభృతస్తము అంటూ ఉంటారు. ఈ చక్రము అనాది కాలం నుండి అనేక యుగాల నుండి పరమాత్మకు ఆభరణంగా కూడా కనిపిస్తూ ఉన్నది. సుదర్శన చక్రం ఎందుకు స్వామి ధరించి ఉంటారు? దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ సంస్థాపనకు స్వామి అనాది కాలం నుండి దానిని స్వామి ఆభరణంగా ధరించి ఉన్నారు. ఆ ఆభరణంగా ధరించినటువంటి ఆ యొక్క ఆయుధమే ఈనాడు మనందరికీ కూడా శరణాగతిని శరణాగతిని ఇస్తూ ఉన్నది. అలాంటి స్వామివారి యొక్క ఈ చక్రతాళ్ వారి వైభవము అవభృతోత్సవం వైభవాన్ని గురించి శ్రీమాన్ రామకృష్ణ శేష సాయి గారు వారి యొక్క మాటలలో మనం విందాం. ఓం నమో వెంకటేశ్వర.
1: వెంకటరమణ గోవింద గోవింద వందే శ్రీ నయనోత్పలస్య శశినం.

ఉత్సవం వాసిష్ఠై సనకాదిభిర్మునిగణై సంస్తూయమానం సదా భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీ వెంకటేశం గురుం భక్తానాం అఖిలార్ధనాయనమహం శ్రీ వెంకటేశం గురుం. సప్తగిరి సానువులలో స్వయం వ్యక్తమై ఆవిర్భవించినటువంటి వెంకట రమణుని యొక్క దివ్య వైభవం ఆకాశవాణి ద్వారా మనం చక్కగా వింటూ ఉన్నాం. స్వామివారు 9 రోజుల పాటు వివిధ వాహనాలలో చక్కగా భక్తులను అనుగ్రహించినటువంటి ఆ పరమాత్మ పరమపురుషుడు పురుషోత్తముడు ఈనాడు అవబృధ స్నానం అని మన మధుసూదన శర్మ గారు చెప్పారు. ఈ యజ్ఞము అని అన్నారు. 9 రోజుల పాటు జరిగినటువంటి ఈ అద్భుతమైనటువంటి యజ్ఞం, దానికి పరిసమాప్తి. సామాన్యంగా మనం ఈ సనాతనమైన హిందూ ధర్మంలో వేద సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేస్తారు లోక కళ్యాణ సిద్ధ్యర్థం. అలాంటి యజ్ఞం ఇది ఈ 9 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మగారు శుభారంభం చేసి ఏనాడో కలియుగ ఆరంభంలో ఆ దేవదేవునికి ఆలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మాణమైనటువంటి ఆలయంలో స్వామివారు ప్రవేశించిన తదనంతరం బ్రహ్మదేవుడు ప్రార్థించి లోక కళ్యాణం కోసం, అంటే సమస్త లోకాలు, మన ఉన్నది భూలోకమే, దీని పైన కొన్ని లోకాలున్నాయి, క్రింద కొన్ని లోకాలున్నాయి, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ఉత్సవాన్ని ఆ శాస్త్రరీత్యా వైఖానస భగవచ్ఛాస్త్రాన్ని అనుసరించి 9 రోజుల పాటు సార్వకామిక నవాన్హిక బ్రహ్మోత్సవము అని అన్నారు. అంటే సర్వకామ్యములు దీనివల్ల తీరుతాయి అని. భక్తాభీష్ట వరప్రదాత ఆయన. అందువల్ల 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవ కైంకర్యాదులలో చివరి ఘట్టం ఇది. ఈ దీనిలో స్వామి యొక్క దక్షిణ హస్తంలో అలంకారంగా ఉండేది కాదు సుమా, ఆ చక్రం చక్రమా అని అన్నమయ్య అద్భుతంగా కీర్తిస్తాడు. సుదర్శనం జయ జయ ప్రతిభట శ్రేణి భీషణ.

గుణ స్తోమ భూషణ ఎని భజస్థాన కారణ తారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన అని ఆ సుదర్శన భగవాను చక్కగా ఉపాసిస్తారు చాలామంది మహానుభావు. సాక్షాత్తుగా పరమాత్మే ఆ రూపంలో కూడా ఉన్నారు. ఒక ఐతిహ్యం కూడా ఉన్నది ఈ తిరుమల క్షేత్రంలో. మనం వేద పాఠశాలకు వెళ్ళేటువంటి దారిలో శిలాతోరణం అని ఉన్నది. ఆ శిలాతోరణానికి కొద్ది దూరంలోని చక్రతీర్థం అని ఉన్నది. పద్మనాభుడనేటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే రాక్షసులు బాధిస్తారు. అనాదిగా ఈ ధర్మము అధర్మము వీటి ఘర్షణ ఉంటూనే ఉంటుంది. పరమాత్మ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఆ పద్మనాభుడు ఆ బాధని తట్టుకోలేక ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటరమణుడు ఆ సుదర్శనాన్ని పంపిస్తాడు. ఆ రాక్షస సంహారం చేస్తే అప్పుడు ఆయన అద్భుతంగా స్తుతిస్తాడు అని మనకు పురాణాలు చెబుతాయి. అందువల్లనే ఆ చక్రాన్ని అక్కడ స్థాపించి ఆయన ఉపాసించాడు చక్రతీర్థము అని అన్నారు. కాబట్టి ఆ సుదర్శన భగవానుడు ఆయన ఉపాసన స్ఫురత్ సహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని విష్ణోన్ముఖోత్థానిల పూరితస్య యస్య ధ్వనిర్దానవ దర్పహంత ఇలాగా స్తోత్రాలు చేస్తారు. మహావిష్ణువు చేతిలో ఐదు ఆయుధాలు ఉన్నాయి, పంచాయుధాలు అని. ఇక్కడ ఎందుకని స్వామికి ప్రతిరూపంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి యొక్క ఈ అవబృధ స్నానంలో తాము కూడా పాలు పంచుకోవాలి అని. మా దైవం, మా ఇష్టదైవం, మా కులదైవం, మా దేవదేవుడు శ్రీనివాసుడు యొక్క దివ్య వైభవ స్ఫూర్తి మాలో పెరగాలి అని ఈ క్షణం కోసం ఆ చక్రతాల్వార్ అని పిలుచుకునేటువంటి ఆ సుదర్శన భగవానుడు ఎప్పుడు మూడు మునకలు వేస్తే తాము కూడా స్వామితో మునగాలి, స్వామి మాలో అంతర్యామిగా ఉంటాడు అని భావన చేసేటువంటి కోట్ల కొలది ఆ భక్తాదులంతా కూడా ఈ మాధ్యమాలలో వినేటువంటి ద్వారా, చూసేటువంటి ప్రక్రియల ద్వారా తమ గృహంలోనే స్వామి యొక్క దర్శనం చేస్తూ, ఇందాక వారు చెప్పినట్లుగా స్వామివారికి ఈనాడు వరాహదేవుని యొక్క, వరాహ మహావిష్ణువు యొక్క ఆ దేవాలయంలో పుష్కరిణి తీరంలో స్వామి స్వయంగా వేంచేసి అక్కడ చక్కగా పసుపుతో గంధంతో సుపుణ్య తీర్థ జలాలతో అభిషేకాన్ని అందుకుంటూ ఉన్నాడు. తులసి మాలికలను ధరిస్తూ ఉన్నాడు. నయన మనోహరమైనటువంటి ముగ్ధ మోహన కోమల శ్యామల స్వరూప స్ఫూర్తితో ఉండేటువంటి ఆ పరమాత్మ దివ్య రూపాన్ని దర్శించాలి అని, ఆయన నామాన్ని గానం చేయాలి అని ఈ స్వామివారి యొక్క నామరూప గుణ లీలా ధామ విశేష వైభవాలను మనోహర దృశ్యాన్ని రమణీయంగా మహానుభావులు వర్ణించారు. ఒక యజ్ఞంలాగా 9 రోజుల పాటు శ్రద్ధగా ఘనంగా వైభవంగా నిర్వహించి 9వ రోజు ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతార నక్షత్రం శ్రవణం, అట్టి శ్రవణం ఆ రోజు ప్రధానం పెట్టుకొని ప్రధానంగా పెట్టుకొని దానికి ముందు 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. చిట్ట చివరిగా యజ్ఞాంతంలో ఆచరించబడే అవబృధ స్నానం అంటారు శ్రౌత ప్రక్రియలు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి చక్రస్నానం అన్నారు. ఈ అవబృధ స్నానం ఎవరు చేయాలి? యజ్ఞయాగాదులలో యజమాని చేస్తారు. యజమాని అనే పదానికి అర్థం యజ్ఞం చేసేటువంటి వారు, చేసేటువంటి కర్తృత్వాన్ని పొందినవారు, శాస్త్రవిహితం కూడా. అయితే ఇక్కడ బ్రహ్మోత్సవాలలో చివరి అంశంగా చక్రస్నానం జరుగుతోంది. దీన్ని తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహాత్మ్యంలో చక్కగా వర్ణిస్తోంది.

0: పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు వీటితో తిరుమంజన కైంకర్యాన్ని చేస్తారు. ఇలాగా ఇక్కడ స్వామి సర్వానికి అధిపతి. ఈ స్వామి యొక్క దివ్య జలాలను సహస్రధారాభిషేకం, నక్షత్రహారతులు, ధూప దీపహారతులు, కుంభహారతి ఇలాగా సపడ తిరుమంజనం చేస్తూ ఉంటే వేదాధ్యయనం చేసిన మహానుభావులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తాలు పఠిస్తారు. వేద పాఠం అయిన తర్వాత ద్రావిడ వేద పాఠం చేస్తారు, నీరాట్టం సమర్పిస్తారు. అభిషేక జలాన్ని అర్చక స్వాములు పూతోభవ అని తమ మీద తల్లుకొని భక్తుల మీద తల్లుతారు. వస్త్రాలంకారం చేసి నివేదన చేస్తారు. చక్రతాళ్వారు మాత్రమే స్వామి పుష్కరణిలో ఆ అవబృధ స్నానం చేస్తారు. ఉత్సవం వెంకటేశ్వర స్వామి అవబృధం ఆయనదైతే ఆయన యజమాని. కానీ సేవకుడైనటువంటి చక్రతాళ్వారు అంటే సుదర్శనమూర్తికి జరుగుతోంది. అందువలనే దీనికి సుదర్శన చక్రం కాబట్టి చక్రస్నానం అనే పేరు వచ్చేది. చాలా విచిత్రమైనటువంటిది. జపద్భిర్ వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమైహి చకార అవబృధ స్నానం భగవాన్ ఆదిపురుష అని మనకు చెప్పడం జరుగుతోంది. స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనౌ అవతార దినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే అని పురాణాలు చెబుతాయి. ఆ సమయంలో అర్చకులు భక్తులు అందరూ పవిత్ర స్వామి పుష్కరణిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఇలాగా ఆ స్వామి యొక్క దివ్య వైభవం ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటిది, శ్రవణ సుభగమైనది. మరికొన్ని విశేషాలు మా మధుసూదన శర్మ గారు అందిస్తారు. చక్కగా శ్రవణం చేద్దాం. జయ గోవింద హరే, జయ గోపాల హరే.
1: ధన్యవాదాలండి. ఈ యుగంలో భక్తులందరికీ కూడా స్వామి ధరించినటువంటి ఆభరణాలుగా ఉన్నాయి సుదర్శన చక్రము, ఇంకో పక్క శంఖము. ఈ యొక్క సుదర్శన చక్రమే ఒకనొక కాలంలో భక్తులందరినీ కూడా రక్షించినటువంటి చక్రము, శిశుపాల వధను చేసినటువంటి చక్రము, సూర్యపిధాన అని పిలువబడేటువంటి చక్రము, 16 రేఖలు కలిగి లక్ష్మీ నరసింహస్వామి ఒకవైపున ఉండగా అత్యంత ఆ మనోహరమైనటువంటి ఆయుధంగా స్వామివారు ధరించి ఉన్నారు. మనం గమనించినట్లయితే గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో స్వామి ఆ వైకుంఠం నుంచి భూమికి విచ్చేసి ఒక క్షణకాలంలో ఆ ముసలి యొక్క శిరస్సును ఛేదించినటువంటి ఆయుధమే ఈనాడు ఈ చక్రతాళ్వార్లు. ఈ విధంగా పరమాత్మ యొక్క మనస్సును తెలుసుకొని ఆయన యొక్క ఆజ్ఞ చేత క్షణకాలంలో ఆ యొక్క ఉనికికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని భక్త రక్షణ చేస్తూ ఉంటుంది. కాబట్టి పరమాత్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఆయుధాలలో మొదటి ఆయుధంగా చక్రతాళ్వారిని కూడా కీర్తిస్తూ ఉన్నది మన యొక్క శాస్త్రము. అంతేకాకుండా స్వామివారి యొక్క మహిమ ఎంతో, స్వామివారి చెంతన ఉన్నటువంటి పుష్కరిణి కూడా అంత మహిమ కలిగినటువంటిది. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహ పాదసేవనం, వెంకటేశ్వర దర్శనం ఏదాని అత్యంత దుర్లభాని అన్నారు. స్వామి యొక్క దర్శనము, ఆ పుష్కరిణిలో స్నానం ఆచరించడము ఇవన్నీ కూడా ఎన్నో జన్మలలో పుణ్యం ఉంటే తప్ప మనం అవి లభించవు. మనకు స్వామి తీర్థం మహాపుణ్యం, సర్వపాప ప్రణాశనం, యశ్వతీరే జగన్నాథో రమతే రమయా సహా అన్నారు. ఈ స్వామి ఆ అమ్మవార్లతో కలిసి చక్కటి ఆ ఆనంద నిలయాన్ని విశ్వకర్మ ద్వారా నిర్మించుకుని అందులో నివసిస్తూ స్వామికి పక్కనే పుష్కరిణిని స్వామి తయారు చేసుకున్నారు. సర్వదోష ప్రశమని మాయీషా పరమేశ్వరి వరిష్ట సర్వతీర్థేభ్య స్వామి పుష్కరిణి నృప అన్నారు. అన్ని తీర్థాలు భూమిపైన అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి, దగ్గర దాపు కోటానుకోట్ల తీర్థాలు ఉన్నాయి. అన్ని తీర్థాలకు స్వామి పుష్కరిణి రాజము, రాజుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే సకల దేవతలంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామి పుష్కరిణిలో నిత్యము స్నానం ఆచరించి వారంతా తరిస్తూ ఉంటారు. అందుకే ఏ నరాహ ప్రాతురుత్తాయ స్వామి పుష్కరిణీతి వై కీర్తయంతి మహాత్మానః తేయాంతి పరమాం గతిం. స్వామి పుష్కరిణి, స్వామి పుష్కరిణి అని ఉదయాన్నే లేచి ఎవరైతే భక్తులు చెప్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామి పుష్కరిణి స్నానం

ఒకటే కాదండి, స్వామి పుష్కరిణి స్మరణ ద్వారా కూడా జన్మలో చేసినటువంటి పాప సమూహమంతా కూడా నశిస్తుందంట. అందుకే తస్యాం స్నాత్వాచ తద్వారి దృష్టవాచ మహద్భుతం సర్వ పాప వినిర్ముక్తాః సర్వశోక వివర్జితాః అన్నారు. సర్వ పాప

అంత గొప్ప విశిష్టత రావడానికి కారణం కూడా భూమిపై ఉన్నటువంటి సకల తీర్థాలన్నీ కూడా స్వామి పుష్కరంలో కలుస్తూ ఉంటాయంట. అందుకని ఈ స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పుష్కరంలో స్వామివారు చక్కగా నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. అంతేకాదు పాలు, పెరుగు, తేనె, నెయ్య, చక్కెర ఇలాంటి ద్రవ్యాలతో అభిషేకం కూడా నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ సమయంలోనే కాకుండా మిగతా కొన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తూ ఉంటారు. అది ప్రధానంగా బ్రహ్మోత్సవము, ఆ తర్వాత రథసప్తమి వేడుకలలోను, అనంత పద్మనాభ చతుర్దశి నందు, వైకుంఠ ఏకాదశి, ఈ విధంగా సంవత్సరంలో నాలుగు పర్యాయాలు స్వామి పుష్కరిణిలో చక్రస్నానం అనేటువంటిది నిర్వహిస్తూ ఉన్నారు. దశాపరాధ తోయేనా అన్నారు. సరే, స్వామికి ఇన్ని ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు కదా, ఏ ఏ ద్రవ్యానికి ఎలాంటి ఫలితము ఉంది అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. స్వామి ఆ క్షీరంతో స్నపనం చేయించుకుంటే ఆవులు చక్కగా పాలిస్తాయట. అంతేకాదు వర్షాలు బాగా పడి భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి సురుష్టి కలిగి ఆ అందరికీ కూడా ఆహార పానీయాలు లోటు ఉండదు అని చెప్పి చెప్తుంది. శుద్ధోదక దశాపరాధ తోయేనా. అంతేకాదండి, స్వామి పుష్కరంలో ఆ నీటితో అభిషేకం వల్ల అనేక వందల కొలది చేసిన పాప సమూహం అంతా కూడా నశిస్తుంది అని చెప్తున్నారు. అలాంటి స్వామికి పాలుతో అదేవిధంగా పెరుగు ఒకటి ఉన్నది, ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల దద్న ఆరోగ్య బలం యశ అన్నారు. ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఆరోగ్యము, యశస్సు, కీర్తి కలుగుతుంది. ఆజ్యన ఐశ్వర్య వృద్ధిశ్చ దుఃఖనాశిష్య శర్కర అన్నారు. స్వామికి నెయ్యితో స్నపనం చేస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. తేజో వృద్ధిశ్చ మధున. స్వామికి తేనెతో అభిషేకం చేసినట్లయితే తేజస్సు వృద్ధి కలుగుతుంది. ఇక్షు ధనం ఇక్షుసారేణ రసేన, అంటే చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధనం లభిస్తుంది. సర్వ సంపద సమృద్ధిశ్చ నారికేళ జలేనచ సకల కామ్యములన్నీ కూడా కలిగి పుత్ర సమృద్ధి కలుగుతుంది నారికేళ జలముల చేత. గంధతో ఏన సత్పుత్ర లాభాశ్చ. అంతేకాదు ఎవరికైతే సంతానం లేదో వారికి ఈ స్వామికి జరిగేటువంటి ఆ గంధోత్సవాన్ని దర్శించినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. భూలాభ పుష్పతోయేనా, పుష్పము పుష్పతోయంతో స్వామికి అవభృతం చేస్తే భూలాభం కలుగుతుంది. స్వర్ణోదక అభిషేకేన ఘోర దారిద్ర్యనాశనం అన్నారు. ఆ సువర్ణ జలములతో అభిషేకం చేసినట్లయితే దారిద్ర్యమంతా కూడా పోతుంది. అదిగో చూడండి, స్వామికి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. శంఖు చక్రము ధరించినటువంటి ఆ పరమాత్మకు శంఖనిధి పద్మనిధి అనేటువంటి రెండు చక్కటి ఆ పదా ద్రవ్యములు స్వీకరించి వాటితో స్వామికి సహస్ర జలధారలతో అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదండి, స్వామికి ఆ విధంగా చక్రస్నానం నిర్వహించిన పిమ్మట ఆ చక్రతాళ్ళ వారు వెళ్ళి పుష్కరంలో చక్కగా భక్తుల మధ్య ఆయన ఆ పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఆ దానివల్ల సకల సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అని మనకు ఆ విమాన అర్చన కల్పం అనేటువంటి శాస్త్రంలో చెప్పడం జరిగింది. దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం, అనంతం విశ్వతోముఖం. దివ్యమైనటువంటి ఆభరణాలు, దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ స్వామి ధరించి ఆ తులసి మాలికలు ధరించినారు. అందులో కూడా ఒక ఆంతర్యం ఉంది. ఎన్మూలే సర్వతీర్థాని, ఎన్మధ్యే సర్వదేవతాః, యదగ్రే సర్వవేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం అన్నారు. సమస్త వేదాలు, సమస్త తీర్థాలు, సమస్త దేవతలంతా కూడా నిత్యము ఎల్లప్పుడూ నివసించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది తులసీ వృక్షము. ఆ తులసి దళాలను స్వామివార్లకు, అమ్మవార్లకు సమర్పించి చక్కగా స్నపనం నిర్వహిస్తూ ఉన్నారు. అందులో కూడా వేద మంత్రాలు వారు ఉదాత్త అనుదాత్త స్వరితయుక్తంగా స్పష్టంగా స్వామివారికి వేదాన్ని గానం చేస్తూ ఉన్నారు. దద్యాత్ పురుష సూక్తేన పుష్పాన్ని అపయేవ అచ్యుతం స్యాత్ జగదిదం అని అన్నట్లుగా ఆ స్వామికి ఎప్పుడైతే పుష్పాలు కానీ పాలు కానీ లేక నీరు కానీ సమర్పించేటప్పుడు పురుష సూక్తాన్ని పఠించినట్లయితే ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త దేవతలందరినీ కూడా ఆరాధన చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది. అందులోనూ ఆరాధనానాం సర్వేషాం విష్ణోహ ఆరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం పరం. సమస్త దేవతలంతా కూడా ఆనందించాలంటే తిరుమల

0: వెంకటేశ్వర స్వామిని భక్తిగా మనం సేవిస్తే చాలు, దేవతలంతా కూడా వారు సంతృప్తి పొందుతారంట. అందుకని ఈ బ్రహ్మోత్సవాలలో, నవానిక బ్రహ్మోత్సవాలలో ఎవరైతే భక్తిగా ప్రధానంగా ఉండాలి, భక్తే ప్రధాన మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీసి అన్నారు. పరమాత్మ యొక్క మనస్సును మనం పొందాలి, ఆయన అనుగ్రహానికి లోను కావాలి, ఆయన యొక్క కృప అమృత బిందువులు మనపైన ప్రసరించాలి అంటే మన దగ్గర ఉండవలసింది భక్తి. ఆ భక్తి ఎవరి దగ్గరైతే ఉంటుందో స్వామి వారి దగ్గరికే వస్తారంట. అందుకని మనం చూస్తే ప్రహ్లాదుడి కోసం స్వామి సంభవం నుంచే ఉద్భవించినాడు. అలాంటి దయాళువైనటువంటి పరమాత్మ ఎప్పుడూ కూడా భక్తులపైన అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం అన్ని కూడా కలిగి ఉంటాయి. ఏతద్ ఉత్సవేన దేవేశ సుప్రీత భవేతో అన్నారు. ఈ నవానిక బ్రహ్మోత్సవాలు చేస్తే స్వామి చాలా సంతోషిస్తారంట. అనేనైవ గోబ్రాహ్మణాది చాతువర్ణ్యం సమృద్ధి, గవాది సర్వ జంతువులు, బ్రాహ్మణాది సర్వ వర్ణాలు వారంతా కూడా సర్వ కోరికలన్నీ కూడా పొందుతారు. సస్య వివర్ధనం పాడి పంటలు పండుతాయి, సర్వ సంపత్కరం అని చెప్పినారు. గ్రామశాంతి, దేశశాంతి, రాజులంతా కూడా క్షేమంగా ఐశ్వర్యంగా ఉంటారు అని మనకు బ్రహ్మోత్సవ అనుక్రమణిక అనేటువంటి గ్రంథంలో శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చక్కగా వర్ణించడం జరిగింది.
1: చాలా అద్భుతంగా మనం ఇప్పటిదాకా విన్నాం. సహస్రధారలతో స్వామివారికి ఆ శ్రపణ తిరుమంజనాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తిరుమల స్వామి సన్నిధానంలో. అలాంటి ఆ వైభవాన్ని మనం ఇప్పటిదాకా విన్నాం. శ్రవణపేయంగా శ్రీ ఆకాశవాణి ద్వారా మనం విన్నాం. తిరుపతి కేంద్రంగా తిరుమల క్షేత్ర వైభవాన్ని మనం ఇలాగనే నిరంతరంగా అనేకమైనటువంటి ఉత్సవాదులలో కూడా వినేటువంటి భాగ్యాన్ని కలిగించాలి అని, ఈ బ్రహ్మోత్సవాలు సమస్తమైనటువంటి లోకాలకు శాంతిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సమన్వయ భావాన్ని, ఐకమత్యాన్ని కలిగించాలి అని ఈ బ్రహ్మోత్సవ ఫలాన్ని, అశ్వమేధయాగ ఫలితాన్ని ఎంత ఉంటుందో అంతటిదిగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు శ్రీ

0: వెంకటరమణ గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ సి మధుసూదనరావు, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఎ రమేష్, ఎస్ అజిత్. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 9 రోజులుగా ఆధ్యాత్మిక వైభవంతో భక్తి పారవస్వంతో సాగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇంతటితో ముగుస్తుంది. స్వామివారి వివిధ వాహన సేవలు, విశేష అలంకారాలు, భక్తుల గోవిందనామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగిన ప్రతి ఘట్టాన్ని మీ కళ్లకు కట్టినట్లుగా అందించే ప్రయత్నం చేసింది మీ ఆకాశవాణి. ఈ 9 రోజులు మా ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా వింటూ స్వామివారి సేవలను మా మాటల ద్వారా దర్శించిన మా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసినా స్వామివారి వైభవాన్ని మీతో పంచుకునే మా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. 12 నుండి 20వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మళ్ళీ ప్రత్యక్ష వ్యాఖ్యానంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానంపై ప్రత్యక్ష ప్రసారం విన్నారు వ్యాఖ్యాతలు శ్రీ పి మధుసూదన్ రావు గారు మరియు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

0: For a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Anuja. Hindustan Times refers to the president's speech at the 72nd National Film Awards ceremony near the Statue of Unity in Gujarat. Quoting President Murmu's message to the film actors, the paper writes, "Do not endorse harmful products." India joins a new international platform, P4M, for multilateralism amidst growing global tensions, cites the Pioneer. PM Modi announces Project Rhino, hails Assam's conservation success on World Rhino Day, is the headline in the Statesman. Financial Express cites a report by World Economic Forum saying 98% chief economists see India having strongest growth outlook. Toiletries must now reveal origin of ingredients with distinct symbols for vegetarian and non-vegetarian ingredients, says a headline in the Pioneer. And finally, all the dailies have covered the news of Indian women cricketers clinching first gold in Japan Asiad in an emphatic fashion. And with that, it's back to you, Anuja.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. External Affairs Minister Dr. S. Jaishankar calls for Global South cooperation amid conflicts, trade pressures and climate challenges. Also stresses for stronger ties with Latin American, Caribbean states as trade crosses $50 billion. U.S. President Donald Trump backs India, Middle East, Europe economic corridor, stresses on shifting energy infrastructure away from Iranian checkpoints. 11th Ayurveda Day being observed across the country today. Forecast of heavy to very heavy rain in Chhattisgarh, coastal Andhra Pradesh, Odisha and Telangana today. And at Asian Games in Japan, Indian rowers qualify for finals of men's singles and doubles sculls event. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు.
3: జిల్లాలో మంత్రుల పర్యటనలో కరువు నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లాలో తాగునీటి సమస్యకు పరిష్కారం వంటి అంశాలతో కూడిన అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చేరువ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. జిల్లా అధికారులతో కలిసి రాయచోటి నియోజకవర్గ సమస్యపై చర్చించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద బీసీలకు కూడా సోలార్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ తెలిపారు. జిల్లాలో 700 కోట్ల రూపాయలతో పునరుద్దరించిన పంపిణీ రంగ పథకం, ఆర్డీఎస్ఎస్ కార్యక్రమం అమలవుతోందని అన్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి ఇప్పటి వరకు 6,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 46 అభివృద్ది పనులకు 4 కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 46 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొదటి దశలో 20 గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్స్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పీలేరు నియోజకవర్గంలో 18 ఆలయాల అభివృద్దికి దేవాదాయశాఖ నుంచి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా శ్రీవాణి ట్రస్టు నుంచి 11 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి. వీటి ద్వారా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న పురాతన దేవాలయాలను అభివృద్ది చేయనున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రాయచోటి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు కూడా తాగునీటి సౌకర్యం కలగబోతోంది. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 851 గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2027 అక్టోబర్ నాటికి ఈ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఇందుకోసం 400 కోట్ల రూపాయలతో పైప్లైన్ వర్కులు, కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లిలో చేపట్టిన రహదారి విస్తరణ పనుల్లో నాణ్యత పాటించాలని శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, రోడ్ల విస్తరణ ద్వారా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతోందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో అభ్యంతరాలను గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసు.

0: పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మ్యాపింగ్ కాని ప్రతి ఓటరుకు నోటీసులిచ్చి పూర్తిగా విచారించిన తర్వాతనే ఆ ఓటును తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. తరగతి గదిలో పాఠ్యాంశాల బోధన విద్యార్థుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉండాలని జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అనురాధ తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యార్థులకు పాఠాలు బోధించినప్పుడే ఆ అంశాలు వారికి బాగా అర్థమవుతాయని అన్నారు. పీలేరి నియోజకవర్గంలో సాగునీటి కోసం 200 కోట్ల రూపాయలు మంజూరైనట్లు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. హంద్రీ నివానీటి కోసం 2వ దశలో 472 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఇందుకోసం 200 కోట్లతో పీలేరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో 7 ఏళ్లలోగా 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశముందని, రైతులు వరికి బదులుగా 6 తడి పంటలు వేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళి సూచించారు. పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ పెట్టుబడయ్యే వేరుశనగ, కంది, రాగి, సజ్జ, జొన్న మొదలైన పంటలను సాగు చేసుకోవాలని కోరారు. బిందు సేద్యం విధానాన్ని పాటించడం ద్వారా తక్కువ నీటి వసతితో ఎక్కువ భూమిని సాగు చేయవచ్చునని ఆయన రైతులకు సూచించారు. తంబళ్లపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా టమాటా శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఎం ప్రాజెక్టు డైరెక్టర్ పిడి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులతో పాటు మహిళలకు ఉపయోగపడేలా టమాటా శుద్ది కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించామని అన్నారు. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమంలో. ఇప్పుడు తెలుగు చిత్రగీతాలు వింటారు.

ముందుగా వినబోతున్న పాట ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం నుంచి. సిరివెన్నెల సీతారాం శాస్త్రి రచనకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. పాడినవారు చిత్ర, శ్రీనిధి, తిరుమల.

0: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: చిత్రగీతాలు వింటున్నారు. తినబోతున్న పాట గీతాంజలి చిత్రం నుంచి, వేటూరు రచనకు ఇళయరాజా సంగీతం సారచనలో చిత్ర పాడిన పాట వింటారు.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై D&D యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై D&D యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

వినబోతున్న పాట రాజశ్రీ రచనకు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఉన్ని కృష్ణన్ పాడిన పాట వింటారు, ప్రేమికుడు ఈ చిత్రం నుంచి.

మీరు విన్న పాటతోటి తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై. సమయం 9 గంటలైంది. కార్యక్రమంలో ఇప్పుడు కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి గాత్రక చేరి వింటారు. ముందుగా మీన నయన నీవు దర్బారు రాగం రూపకతాళం సుబ్బరాయ శాస్త్ర రచన.

కార్యక్రమం తర్వాత సేవే శ్రీకాంతం మోహన కళ్యాణి రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.

9:30 మరికొద్ది క్షణాల్లో. ఆసియా క్రీడలు 2026 సందర్భంగా తాజా అప్డేట్స్ వింటారు.

వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10:00 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: टेबलटेनिस से खबर आ रही, मिश्रित युगल के दूसरे दौर में भारत के हरमीत देसाई और यशस्विनी घोरपड़े ने मालदीव के मोहम्मद इस्माइल और फातमित अली के खिलाफ 2-2 से ड्रॉ खेला है। वहीं मानुष शाह और दिया चितले ने श्रीलंका के चानुल कुलपाडू और भिवांडी को 3-0 से हराकर शानदार जीत दर्ज की है।
1: राइट, कनू स्पिरिट में थोड़ी सी अच्छी खबर आपको मैं देने वाली हूँ, क्योंकि भारत के जो मेंस कयाक है फॉर 4500 टीम फिनिश थर्ड इन द हीट्स एंड क्वालिफाई फॉर द फाइनल। इंडिया की तरफ से रिप्रेजेंटेशन कनू स्प्रिंट में जो है वो है ओनम अरुण सिंह, हर्षवर्धन सिंह, शक्तवत वरिंदर सिंह और नावचा सिंह। लाई तो जाम कंबाइंड फॉर अ टाइमिंग ऑफ 1 hour 29.447 seconds इन द हीट्स। मेघा प्रदीप फिनिश फिफ्थ इन द वुमेन्स कनू सिंगल 200 meters हीट्स विद द टाइमिंग ऑफ 46.675 and qualified for the semi-final. These are all the updates that we have been bringing to you. And a very quick, आपको ये भी बता दें कि medal tally में इस समय भारत कहाँ पर फिलहाल stand कर रहा है दोस्तों? Well, not a lot of good news on that front, क्योंकि अभी भारत को आज भी medal का इंतजार है। तो standing तो वही है भारत की, यानी 8वें स्थान पर, जिसमें एक goal जो कल हमारी women's cricket team लेकर आई थी। और उसके साथ साथ हम बात करते हैं तो उसके साथ साथ हम बात करें तो 2 bronze भी हमारे पास है, एंड ऑफ कोर्स अलोंग विद दैट 3 bronze सॉरी एंड 4 silver, मेकिंग इट अ टोटल ऑफ 8। दैट इज ऑल द अपडेट्स दैट वी ब्रॉट टू यू इन दिस मॉर्निंग अपडेट एट 9:30 AM। फॉर द मोमेंट इट्स मी साक्षी मांडवाल एंड शाहिद आजमी सेइंग गुड बाय। स्टे ट्यून्ड, वी विल कम बैक एट 10:30।
2: एशियन गेम्स 2026 आईची नगोया।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. మీరు ఇంతవరకు 20వ ఆసియా క్రీడలు 2025 తాజా అప్డేట్స్ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆయుర్వేదంతో ప్రజారోగ్యం.
4: ఆరోగ్యం అంటే జబ్బు వచ్చిన తర్వాత చికిత్స చేసుకోవటమే కాదు, జబ్బు రాకుండా చూసుకోవటం కూడా. మన జీవన శైలిలో ఆహారానికి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఆయుర్వేదం ప్రజారోగ్యంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుందాం. వివరించడానికి మనతో ఉన్నారు పీజీ స్కాలర్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ డాక్టర్ వి హేమ ప్రచేతన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
5: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వి హేమ ప్రచేతన్. ముందుగా అందరికీ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు.
4: డాక్టర్ గారు, ఆయుర్వేదం ప్రజారోగ్యానికి ఎలా దోహదపడుతుంది?
5: ఆయుర్వేదం స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం చ అనే సూత్రంపై పనిచేస్తుంది. అంటే ఆరోగ్యవంతుడి ఆరోగ్యాన్ని కాపాడటం, అనారోగ్యానికి గురైన వ్యక్తిలో వ్యాధిని తగ్గించడం, ఈ రెండు ఆయుర్వేదం యొక్క ప్రధాన లక్ష్యాలు. అందువల్ల ఆయుర్వేదం కేవలం ఒక వ్యక్తికి చికిత్స అందించడానికే పరిమితం కాదు, వ్యాధి రాకుండా ముందుగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఇందులో ఒక ముఖ్యమైన అంశం. మన ఆహారం, నిద్ర, వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రత, దినచర్య, ఋతుచర్య, మానసిక ప్రశాంతత వంటి అంశాలకు ఆయుర్వేదం ప్రాధాన్యత ఇస్తుంది. ప్రస్తుతం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వంటి అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెల్తీ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అడిక్వేట్ స్లీప్ వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఆయుర్వేదం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ మరియు సమాజ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే సమగ్ర ఆరోగ్య దృక్పథాన్ని అందిస్తుంది.
4: ఆయుర్వేదంలో ఆరోగ్య సంరక్షణను ఎన్ని రకాలుగా విభజించారు?
5: ఆయుర్వేదంలో ఆరోగ్య సంరక్షణను ప్రధానంగా 3 కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ది ప్రివెంటివ్ ఆస్పెక్ట్, అంటే వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం. రెండవది ప్రమోటివ్ ఆస్పెక్ట్, అంటే ఇప్పటికే ఉన్న ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడం, శరీర సామర్థ్యాన్ని మరియు ఆరోగ్య స్థితిని కాపాడుకోవడం. ఇక మూడవది క్యూరేటివ్ ఆస్పెక్ట్, అంటే వ్యాధి వచ్చినప్పుడు తగినంత చికిత్స అందించి ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేయడం. ఈ 3 aspects కూడా పబ్లిక్ హెల్త్లో ముఖ్యమైనవే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, దినచర్య పాటించడం, ఇవి ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్కి సంబంధించినవి. వ్యాధి వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం క్యూరేటివ్ ఆస్పెక్ట్. అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స మాత్రమే కాకుండా వ్యాధి రాకముందే ఆరోగ్య పరిరక్షణ కూడా చాలా ముఖ్యమైనది.
4: దినచర్య మరియు ఋతుచర్య అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది?
5: దినచర్య అంటే మనం ప్రతిరోజు పాటించాల్సిన ఆరోగ్యకరమైన జీవన విధానం. ఉదయం

0: లేవడం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన డైలీ రొటీన్లో కొన్ని క్రమబద్ధమైన అలవాట్లు ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది. లైక్ వ్యక్తిగత పరిశుభ్రత, తగిన వ్యాయామం చేయడం, అభ్యంగం వంటి ఆచారాలు, సరైన సమయంలో భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం వంటి అంశాలు దినచర్యలో భాగంగా చెప్పబడతాయి. ఇక ఋతుచర్య అంటే ఋతువులకు అనుగుణంగా మన ఆహారం మరియు జీవన శైలిలో తగిన మార్పులు చేసుకోవడం. మన వాతావరణం మారుతున్నప్పుడు మన శరీరంపై కూడా ప్రభావం ఉంటుంది. అందుకే సీజన్కి అనుగుణంగా ఆహారం, విహారాలు, ఫిజికల్ యాక్టివిటీ, హైడ్రేషన్ వంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వేసవిలో తగినంత లిక్విడ్స్ తీసుకోవడం, ఎండకు ఎక్కువగా ఎక్స్పోజర్ కాకుండా జాగ్రత్త పడడం ముఖ్యం. వర్షాకాలంలో ఫుడ్ హైజీన్పై ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం. అందుకే దినచర్య మన డైలీ హెల్త్ని కాపాడితే, ఋతుచర్య సీజనల్ చేంజెస్కి మన శరీరాన్ని అనుకూలంగా ఉంచడంలో సహాయపడుతుంది.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఋతువులకు అనుగుణంగా మన ఆహార విహార నియమాలను మార్చుకుంటే వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. నేటి యువతలో పెరుగుతున్న మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి?
0: ప్రస్తుతం ఇది చాలా ముఖ్యమైన పబ్లిక్ హెల్త్ కన్సర్న్. మారుతున్న జీవన శైలి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, ఎక్కువ ప్రాసెస్డ్ లేదా కెలోరీ డెన్స్ ఫుడ్స్ తీసుకోవడం, ఇరెగ్యులర్ మీల్ టైమింగ్స్, మైండ్ఫుల్ ఈటింగ్ లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం, స్ట్రెస్ వంటి అంశాలు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్కు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఆయుర్వేదం మనకు మొదటగా ఆహార నియమాలు మరియు దినచర్యపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తుంది. రోజులో కొంత సమయం ఫిజికల్ యాక్టివిటీకి కేటాయించాలి. సాధ్యమైనంత వరకు రెగ్యులర్ వాకింగ్ లేదా ఇతర వ్యాయామం చేయాలి. సరైన సమయంలో భోజనం చేయాలి. అవసరానికి మించి తినకూడదు. అడిక్వేట్ స్లీప్ అనేది ఉండాలి. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటి పద్ధతులు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో భాగంగా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు స్వయంగా మందులు ఆపకూడదు. రెగ్యులర్ మెడికల్ చెకప్స్ చేయించుకొని క్వాలిఫైడ్ డాక్టర్ సూచించిన చికిత్సను కొనసాగిస్తూ హెల్తీ లైఫ్ స్టైల్ను పాటించాలి.
1: పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయండి డాక్టర్ గారు?
0: పిల్లల విషయంలో మొదట మనం సరైన పోషకాహారం, తగినంత నిద్ర, ఫిజికల్ యాక్టివిటీ, పరిశుభ్రత మరియు మంచి మానసిక వాతావరణం వంటి బేసిక్ ఫ్యాక్టర్స్పై దృష్టి పెట్టాలి. పిల్లలకు వయసుకు తగిన న్యూట్రిషస్ ఫుడ్ ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేయాలి. బయట ఆడుకోవడానికి తగిన సమయం ఇవ్వాలి. సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేదంలో కౌమారభృత్య విభాగంలో ప్రత్యేకంగా పిల్లల కోసం షోడశ ఉపక్రమాలు చెప్పబడ్డాయి. అందులో శిశువు పుట్టినప్పటి నుంచి ఎదుగుదలకు అవసరమైన సంరక్షణ, రోగ నిరోధక చర్యలు వివరించారు. స్వర్ణప్రాశన అనేది ఆయుర్వేదంలో బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్గా పేర్కొన్నారు. అయితే ఇక్కడ పేరెంట్స్ అనేవాళ్ళు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పే ప్రతి మెడిసిన్ లేదా ప్రోడక్ట్ను పిల్లలకు స్వయంగా ఇవ్వకూడదు. ప్రతి పిల్లవాడి వయసు, శరీర స్థితి, ఆహార అలవాట్లు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇవ్వాలి అంటే క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజీషియన్ లేదా పీడియాట్రిషియన్ని సలహా తీసుకోవడం మంచిది.
1: చికిత్సలో ప్రమోటివ్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? దీనిని ఎలా నివారించవచ్చు?
0: ప్రమోటివ్ ఆస్పెక్ట్ అంటే మనలో ఇప్పటికే ఉన్న ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచడం మరియు కాపాడుకోవడం. ప్రివెంటివ్ అంటే ప్రధానంగా వ్యాధి రాకోకుండా రిస్క్ను తగ్గించడం. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుందాం. అతను న్యూట్రిషస్ ఫుడ్ తీసుకుంటున్నాడు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, అడిక్వేట్ స్లీప్ పొందుతున్నాడు, స్ట్రెస్ని మేనేజ్ చేస్తున్నాడు. ఇలా తన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడం ప్రమోటివ్ హెల్త్కు ఉదాహరణ. ఆయుర్వేదంలో రసాయన చికిత్స అనే ప్రత్యేక విభాగం ఉంది. ఇది ఆరోగ్య పరిరక్షణ, బలం మరియు లాంగ్విటీ వంటి అంశాలతో సంబంధం కలిగి ఉంటుంది. చ్యవన్ప్రాష్, అశ్వగంధ, ఆమ్లకి వంటి రసాయనాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగిస్తారు. అయితే ఏ రసాయన ఔషధమైనా ప్రతి ఒక్కరికి అవసరమని కాదు, వ్యక్తి వయస్సు, అవసరం, ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల సలహాతో ఉపయోగించాలి. కాబట్టి ప్రివెంటివ్ హెల్త్ వ్యాధిని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తే, ప్రమోటివ్ హెల్త్ మన ఆరోగ్య స్థితిని మరింత మెరుగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
1: ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్స అనేది వింటూ ఉంటాం, ఇది చికిత్సలో ఎలా ఉపయోగపడుతుందండి?
0: ఆయుర్వేదంలో చికిత్సా విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శమన చికిత్స, రెండు శోధన చికిత్స. శమన అంటే శరీరంలో ఉన్న దోష తీవ్రతను తగ్గించడం. శోధన అంటే శరీర దోషాలను బయటికి పంపించడం. సమాజంలో పంచకర్మ అంటే ఆయిల్ మసాజ్ అనే అపోహ ఉంది. కానీ పంచకర్మ అంటే సంప్రదాయంగా వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం అనే ఐదు విధానాలను ప్రస్తావిస్తారు. పంచకర్మను సాధారణంగా అందరికీ ఒకే విధంగా

0: క్షారసూత్ర చికిత్సా పద్ధతి అంటే ఏంటండి?
1: ఇప్పుడు మొలలు, లూటీలు ఈ మధ్య చాలామందికి తరచుగా వచ్చే సమస్య. మారుతున్న ఆహార పద్ధతుల వలన, కదలకుండా ఒకే చోట కూర్చోవడం వలన ఇవి ఎక్కువ అవుతున్నాయి. దీనికి అనేక చికిత్సలు ఉన్నప్పటికీ వాటికి రిక్కరెన్స్ అనేది ఉంటుంది. ఆయుర్వేదంలో క్షారసూత్ర టెక్నిక్ వలన త్వరగా నయం అవ్వటం మరియు మరల రాకుండా ఉండటానికి సహాయపడుతుంది.
0: ఆధునిక వైద్యంతో ఆయుర్వేదాన్ని కలిపి వాడచ్చా అండి?
1: ఈ రోజుల్లో ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్. ఆయుర్వేదం మరియు మోడర్న్ మెడిసిన్ రెండు హెల్త్ కేర్లో తమ తమ పరిధిలో ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇంటిగ్రేటివ్ అప్రోచ్ ద్వారా వివిధ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కలిసి పేషెంట్ కేర్ను నిర్వహించవచ్చు. కానీ ఇక్కడ పేషెంట్స్ ఒక ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే, మీరు ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీరు ఇప్పటికే వాడుతున్న అన్ని మెడిసిన్స్ గురించి ఆ డాక్టర్కి చెప్పాలి. అలాగే మరో సిస్టంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లయితే దానిని కూడా హెల్త్ కేర్ ప్రొవైడర్కి తెలియజేయాలి. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ పరస్పరం ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల స్వయంగా రెండు సిస్టమ్స్ను కలిపి తీసుకోవడం, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ను డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఆపడం చేయకూడదు. అలాగే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమైన ఎమర్జెన్సీ మెడికల్ కేర్ను ఆలస్యం చేయకూడదు. ఇక్కడ మన ఉద్దేశం ఏ మెడికల్ సిస్టమ్ను మరొక దానితో పోటీ పెట్టడం కాదు, పేషెంట్ సేఫ్టీ, ప్రాపర్ డయాగ్నోసిస్ మరియు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ మన ప్రధాన లక్ష్యాలు కావాలి.
0: ప్రభుత్వం ఆయుర్వేదాన్ని ప్రజారోగ్య విధానంలో ఎలా భాగం చేస్తోందండి?
1: ప్రజలకు హెల్త్ కేర్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుర్వేద హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ మరియు ఆయుష్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అలాగే ప్రజల్లో ప్రివెంటివ్ హెల్త్ కేర్, హెల్తీ లైఫ్ స్టైల్, యోగా మరియు ఆయుర్వేద గురించి అవగాహన కల్పించేందుకు వివిధ హెల్త్ కేర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించబడుతున్నాయి. మన ప్రాంతంలో కూడా ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్స్ ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా క్వాలిఫైడ్ డాక్టర్ను సంప్రదించాలి. అవసరమైన క్లినికల్ ఎవాల్యుయేషన్ తర్వాత సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రజా ఆరోగ్యంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థతో పాటు ప్రజల్లో ఆరోగ్య అవగాహన మరియు వ్యక్తిగత ఆరోగ్య బాధ్యత కూడా చాలా ముఖ్యమైనవి.
0: చివరిగా, ఆయుర్వేదాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకునే వారికి మీరిచ్చే సందేశం ఏమిటండి?
1: ఆయుర్వేదం కేవలం చికిత్స విధానమే కాదు, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని నేర్పించే ఒక శాస్త్రం. మన ఆరోగ్యం కోసం పెద్ద పెద్ద మార్పులు ఒక రోజులో చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులతో ప్రారంభించవచ్చు. లైక్ సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం, అడిక్వేట్ హైడ్రేషన్, పర్సనల్ హైజీన్ పాటించడం, స్ట్రెస్ను మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి. అలాగే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి హెల్త్ టిప్పును బ్లైండ్లీ ఫాలో చేయకండి. ప్రతి వ్యక్తి యొక్క వయస్సు, శరీర స్వభావం, ఆహార అలవాట్లు, ఆహార పరిస్థితి వేరువేరుగా ఉంటాయి. అందుకే అవసరమైనప్పుడు క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ను సంప్రదించండి. చివరగా ఒక మాటలో, వ్యాధి వచ్చిన తర్వాత ఆరోగ్యం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రారంభించాలి. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరోగ్యవంతమైన కుటుంబానికి పునాది, ఆరోగ్యవంతమైన కుటుంబం ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకుందాం, అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకుందాం.
0: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ప్రతి ఒక్కరూ కూడా ఒక నియమిత సమయానికి లేవడం, ప్రతిరోజు కూడా ఎక్సర్సైజులు చేసుకోవటం, జంక్ ఫుడ్ తినకపోవటం, సమయానికి నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తే వారి యొక్క ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆయుర్వేదం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎన్నో విలువైన సూచనలను అందిస్తుంది. వాటిని నిపుణుల సలహాతో ఆచరించడం ముఖ్యం. ఆయుర్వేదంతో ప్రజారోగ్యం ఈ అంశం గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ వి హేమ ప్రచేతన్ గారు. నమస్కారం అండి.
1: ధన్యవాదం.
2: మీరు ఇంతవరకు ఆయుర్వేదంతో ప్రజారోగ్యం ఈ అంశం గురించి డాక్టర్ వి హేమ ప్రచేతన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నమస్తే అమరావతి తెలుగు చిత్ర గీతాలు వింటారు.

0: చూస్తున్నావు, ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
6: పర్సనల్ లోన్ ఆఫర్
7: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
6: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
7: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
8: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగరు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
7: మరి ఏం చేయాలి?
8: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
7: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
8: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అభిలాష చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వేద్యానికి పాడిన పాట వింటారు. ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం అందించారు.

వినబోతున్న పాట భార్యాభర్తల సవాల్. ఈ చిత్రం నుంచి వేటూరి రచనకు రాజ్ కోటి సంగీతం అందించారు. పాడినవారు పి. సుశీల, ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం.

0: మీరు విన్న పాటుతోటి నమస్తే అమరావతి కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఎఫ్ఎం 2.2 MHz పై. సమయం 10 గంటలైంది. ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ప్రపంచం నేడు భారతదేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా పరిగణిస్తోంది. అనేక కంపెనీలు భారతదేశంలో వ్యాపారాలను ప్రారంభించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య సౌలభ్యం పెంపు దిశగా ప్రగతిశీల మార్పులతో కూడిన పరిపాలన సహా ఆర్థిక సంస్కరణల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుండటంపై విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే వ్యాపారానికి సౌలభ్యమైన ప్రదేశంగా భారత్ను మలచడానికి గత 11 సంవత్సరాలలో ప్రభుత్వం అనేకమైన మార్పులు, చేర్పులు, సంస్కరణలు తీసుకురావడంతోనే ఇది సాధ్యమైంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణల భారాన్ని సమూలంగా మార్చివేసింది. ఎందుకంటే 21వ శతాబ్దం తొలి దశకంలో భారత్లో వ్యాపారం అంటే అనేక అడ్డంకులు, అవరోధాలు, కఠినమైన నిబంధనలు, ఇవన్నీ కలిసి వ్యాపారాలకి ప్రోత్సాహకం అందించకపోగా ఓ మేర నిరుత్సాహపరిచేలా ఉండేవి. ఒక సాధారణ నిర్మాణం చేపట్టడానికే అనేక రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఒక అనుమతి పొందాలంటే దాదాపు 6 నెలలు వేచి చూడాల్సి వచ్చేది. అలాంటి నియంత్రణల భారం వలనే తొలి దశకంలో వ్యాపార సౌలభ్యం అంతగా సాధ్యపడలేదు. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. దశాబ్దాల నియంత్రణలు, వలసకాల చట్టాల వారసత్వం, వ్యాపారంపై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం, ఇవన్నీ కలిసి భారత్లో వ్యాపారాల ఏర్పాటుకు సంబంధించి కొంతమేర వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది. ఇలాంటి అవరోధాలన్నింటిపైన ప్రభుత్వం దృష్టి సారించి అనవసర నియంత్రణలను తొలగించి సంస్కరణలను తీసుకువచ్చి గత 11 ఏళ్లలో భారతదేశంలో వ్యాపార సౌలభ్యాన్ని ఒక అలవాటుగా మార్చింది ప్రభుత్వం. ఎప్పటినుంచో పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ స్థిరంగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు కొనసాగాయి. ఈ ప్రయాణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. 2025 మాత్రం మిగతా సంవత్సరాల కంటే భిన్నం. ఎందుకంటే 2025లో భారత్ వ్యాపార సౌలభ్యం నుంచి వ్యాపారానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించే దశకు చేరుకుంది. 1991లో భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉదారవాద సంస్కరణలతో వ్యాపారాలకు ప్రాణం పోసినట్లయితే 2025 మాత్రం ఆ ప్రాణానికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకే 2025 మాత్రం భవిష్యత్తులో నియంత్రణల తొలగింపు సంవత్సరంగా గుర్తుండిపోతుంది. ఇక దశాబ్దాలుగా భారతీయ కంపెనీలు ఉద్దేశపూర్వకంగా చిన్నగానే ఉండేవి. విస్తృతమైన ఆశయం లేక కాదు. వ్యాపార సంస్థలను విస్తరించాలన్నా, వృద్ధి చేసుకోవాలన్నా అనేక అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితి ఉండేది. ఒక సంస్థలో 10వ ఉద్యోగిని నియమిస్తే ఒక నియమం, 20వ ఉద్యోగిని నియమిస్తే మరో తనిఖీ, 100వ ఉద్యోగి అంటే కేసులు, నోటీసులు, ఇలా అనేక అడ్డంకులు. అలాగే ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలో 29 కేంద్ర కార్మిక చట్టాలు కూడా కొంతమేర అవరోధంగా కూడా ఉండేవి. కాబట్టి కంపెనీల విస్తరణ అంటే తనిఖీలు, కేసులు, ప్రమాదాలు, వీటన్నింటినీ తట్టుకోలేక కంపెనీలు చిన్నవిగానే ఉండిపోయేవి. కానీ 2025లో మాత్రం ఈ ధోరణికి స్వస్తి పలుకుతూ చిన్న కంపెనీగా పరిగణించే టర్నోవర్ పరిమితిని 10 కోట్ల నుంచి ప్రభుత్వం 10 రెట్లు పెంచి 100 కోట్లకు పెంచింది. దీంతో అభివృద్ధిని కాంక్షించే సంస్థలకు తమ సంస్థలను మరింత విస్తరించడానికి ప్రోత్సాహం లభించింది. వీటికి అనుగుణంగానే 29 సంక్లిష్ట కార్మిక చట్టాలను సరళీకృతం చేసి కార్మికుల సంక్షేమం దృష్ట్యా 4 లేబర్ కోడ్స్గా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నూతన 4 కార్మిక చట్టాలు అటు కార్మికులతో పాటు వ్యాపార సంస్థలకు కూడా అనుకూలంగా ఉంటూ తమ తమ వ్యాపార సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ నూతన కార్మిక చట్టాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ

0: ఇంకా మాట్లాడారు.
1: నోటిఫైడ్ 4 లేబర్ కోడ్స్ విచ్ విల్ రిప్లేస్ 29 లేబర్ లాస్ బై 4 వెల్ ఆర్టికులేటెడ్ మోడర్న్ లేబర్ కోడ్స్ విచ్ విల్ హెల్ప్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ది ఎంఎస్ఎంఈ సెక్టర్ పర్టికులర్లీ which will ensure our workers get a better deal, which will ensure that our contractual workers, non-formal workers also get social security. It's a continuous process towards transforming our processes and procedures to encourage greater trade, industry, manufacturing and business.
0: ఇక భారతదేశంలో తయారీ రంగం ఎదుగుదలకి ప్రధాన అవరోధం నైపుణ్యం లేకపోవడం కాదు, నియంత్రణల అధిక భారం. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకువచ్చిన నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులు QCOలు, ఇవి ప్రారంభంలో మంచి ఉద్దేశం కోసమే ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ కాలక్రమేణా పూర్తి స్థాయి ఉత్పత్తుల నుంచి కీలక ముడిసరుకుల వరకు తప్పనిసరి ధృవీకరణల జాలంగా మారిపోయాయి. దీని ఫలితం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్దేశానికి విరుద్ధంగా మారాయి. మేక్ ఇన్ ఇండియాకి ప్రోత్సహిస్తూనే తయారీదారులు ఖరీదైన ఆలస్యమైన QCO అనుగుణ దిగుమతులపై ఆధారపడవలసి వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం QCOలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. 76 ఉత్పత్తి విభాగాలకు తప్పనిసరి అనుగుణ్యతను తొలగించింది. మరో 200కు పైగా విభాగాలను నియంత్రణల తొలగింపుకు గుర్తించింది. తయారీ భారత్లోనే జరగాలి, కాగితాలపై మాత్రమే కాదనే మరో స్పష్టమైన సందేశాన్ని ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ EPMను ప్రవేశపెట్టింది. 6 సంవత్సరాల కాలపరిమితితో EPM కోసం ప్రభుత్వం 25,060 కోట్ల రూపాయల కేటాయింపులను చేసింది. ఇందులో ఎగుమతిదారులు MSME కోసం 20,000 కోట్ల రూపాయల ఎగుమతి క్రెడిట్ హామీలు కూడా ఉన్నాయి. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ EPM గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక సందర్భంలో ఇలా వివరిస్తూ,
2: ఆజ్ యే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ స్టార్ట్ కియా గయా హై, 25,060 కరోడ్ రూపాయ కా ఇస్కా అవుట్లే హై, 6 సాల్ కి ఇస్కీ అవధి హై, ఔర్ ఇస్మే బహుత్ హీ కాంప్రిహెన్సివ్ తరీకే సే పూరే కంప్లీట్ ఎక్స్పోర్ట్ కి ఈకోసిస్టమ్ కో సపోర్ట్ కర్నే కా ఇస్మే డిసిజన్ లియా. ప్రయారిటీ ఉన్ సెక్టర్స్ కో దీ జాయేగి జిన్కే ఉపర్ అభి ఏక్ అడ్వర్స్ ఇంపాక్ట్ హై, జైసే టెక్స్టైల్ హై, లెదర్ హై, జెమ్స్ జ్యువెలరీ హై, ఇంజనీరింగ్ గుడ్స్ ఆర్ మెరీన్ ప్రొడక్ట్స్ హై. దో ఇస్కే పిల్లర్స్ హై. ఫస్ట్ పిల్లర్ ఇస్ నిర్యాత్ ప్రోత్సాహన్ అండ్ సెకండ్ వన్ ఇస్ నిర్యాత్ దిశా. నిర్యాత్ ప్రోత్సాహన్ ఇస్ ఫోకస్డ్ మోర్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్ and reducing the cost of capital. Sabse pehla iska element hai, wo hai interest subvention for pre and post shipment credit. Second pillar of this entire mission is Niryat Disha. Niryat Disha ka sara focus hai, jo non-tariff barriers duniya mein kahi deshon ne bana ke rakhe huye, unko counter karna.
0: ఇక ప్రపంచ దేశాలతో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు FTAలతో గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచింది. ఎందుకంటే వ్యాపార సౌలభ్యం సాధించాలంటే మార్కెట్లు తప్పనిసరి. ఈ దిశగా ఆలోచించిన ప్రభుత్వం ఒక్క 2025లోనే 3 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. యునైటెడ్ కింగ్డమ్, UK, ఒమన్, న్యూజిలాండ్ దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. ఇంకా మరికొన్ని దేశాలతో FTAలపై సానుకూల దిశగా చర్చలు సాగుతున్నాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారత్ గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశ ఖర్చును తగ్గించింది. ఉదాహరణకు ఒమన్ దేశంతో కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో టియర్డ్ రూల్స్ ఆఫ్ ఒరిజిన్ అనే ఒక ప్రత్యేక నిబంధన ఉంది. ఇది ధృవీకరణను సులభతరం చేసి భారత పెట్రోలియం ఉత్పత్తులు, ఆభరణాలకు తక్షణ 0 డ్యూటీ ప్రవేశాన్ని కల్పించింది. అలాగే న్యూజిలాండ్తో కుదిరిన ఒప్పందంలో భారత ఎగుమతులకు 0 సుంకం మార్కెట్ ప్రాప్తి లభించింది. ఇవన్నీ వెలసి భారత్ ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మదగిన భాగస్వామిగా అవతరించిందని, పెట్టుబడులకు భవిష్యత్ గమ్యస్థానంగా భారత్ నిలిచిందని పీయూష్ గోయల్ ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు.
1: ఇండియా హాస్ ఎమర్జ్డ్ యాస్ ద వరల్డ్స్ ట్రస్టెడ్ పార్ట్నర్ త్రూ కన్సిస్టెంట్ అండ్ ప్రిన్సిపల్ ఎంగేజ్మెంట్. ఆర్ ట్రస్ట్ బేస్డ్ డిప్లొమసీ ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఆర్ ever expanding free trade agreements. We have recently signed free trade agreements with the United Kingdom. We have operationalized free trade agreements with the 4-nation EFTA bloc, Switzerland, Norway, Liechtenstein and Iceland. The world trusts India because we offer predictability through regulatory reforms, transparency through digital governance and reliability in honoring commitments. We have removed more than 42,000

0: compliances and abolished 1,500 obsolete laws. Our next generation GST reforms will further ensure ease of doing business and rapidly expand consumer spending.
1: 2023లో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానానికి ప్రాధాన్యతనివ్వడంతో పాటు గత దశాబ్ద కాలంగా తీసుకువచ్చిన సంస్కరణలు ప్రపంచంలో భారత్ను భవిష్యత్తులో చోదక శక్తిగా మారుస్తాయని చెప్పారు.
2: భారత్ ఆజ్ విశ్వ కి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఇకానమీ హై. జల్ద్ హీ భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఇకానమీ బన్ జాయేగా. ఇస్ బాత్ మే కోయి సందేహ నహీ కి ఆనే వాలే వర్షో మే భారత్ విశ్వ కా గ్రోత్ ఇంజిన్ హోగా. యే ఇస్లియే హై క్యోంకి భారత్ నే ఆపదా ఆర్ ముష్కిలో కే సమయ కో ఆర్థిక సుధార్ కే అవసర్ మే పరివర్తిత్ కియా. పిచ్లే కుచ్ వర్షో మే హమ్నే మిషన్ మోడ్ మే జో రిఫార్మ్స్ కియే హై ఉన్సే భారత్ మే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మే లగాతార్ బఢోత్తరి హుయీ హై. హమ్నే కంప్లయన్స్ బర్డన్ కో కమ్ కియా హై. రెడ్ టేప్ కో హటాకర్ రెడ్ కార్పెట్ బిఛా రహే హై. జీఎస్టీ ఆర్ ఇన్సాల్వెన్సీ అండ్ బేసిక్ కోడ్ కే లాగూ హోనే సే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ బఢా హై. రక్షా ఆర్ అంతరిక్ష జైసే క్షేత్ర జిన్కో ప్రతిబంధిత్ మానా జాతా థా ఆజ్ ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోల్ దియే గయే హై.
1: ఇక వ్యాపారంలో కీలకమైన సముద్ర రవాణాకు సంబంధించి 2013-14 సమయాల్లో నౌకాశ్రయాల జాప్యం తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా మూలధనం నిలిచిపోవడం, వాణిజ్య ఆలస్యం, పోటీ సామర్థ్యం తగ్గడం ఇలాంటి కారణాలతో భారత నౌకాశ్రయాలో నౌకలు సగటున 4 రోజులు నిలిచిపోయేవి. 2025 వచ్చేసరికి ఈ సమయం ఒకరోజు కంటే తక్కువకు తగ్గింది. ఎందుకంటే 1908-1925 నాటి వలస కాలపు చట్టాల స్థానంలో పార్లమెంటు 5 ఆధునిక సముద్ర చట్టాలను తీసుకొచ్చింది. ఇవన్నీ బిల్ ఆఫ్ ల్యాండింగ్ నుంచి పోర్టు పరిపాలన వరకు సమగ్రంగా అన్ని సేవలను సులభతరం చేశాయి. దీంతో లాజిస్టిక్ ఖర్చులు తగ్గి బ్లూ ఎకానమీని భారత్ పూర్తి స్థాయిలో వినియోగించుకునే స్థితికి చేరింది. ఇలా కాలం చెల్లిన అనేక చట్టాలను, పలు నిబంధనలను ప్రభుత్వం తొలగించి తప్పుదోవ పట్టించడం, వల్లమాలిన జాప్యం వంటి జాడ్యాల స్థానంలో 2014 నుంచి ఎర్రతివాచి పరిచే విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు పెట్టుబడులకు వెనుకాడిన వారికి ప్రభుత్వం ఎన్నడూ అవరోధం కాకుండా సముచిత రీతిన చేయూతనిచ్చింది. అందుకే దేశంలో నేడు వాణిజ్య సౌలభ్యం, ఆటంకాలను తొలగించే వాతావరణంతో పాటు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించే ప్రభుత్వం కొనసాగడంపై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెనుక తేదీ నుంచి పన్ను విధింపు, ఏంజల్ ట్యాక్స్ రద్దు, కార్పొరేట్ పన్ను తగ్గింపు వంటి కీలక నిర్ణయాల ద్వారా ఈ వినూత్న మార్పు సాధ్యమైంది. నేడు జాతీయ ఏకగవాక్ష వ్యవస్థ ఒకే వేదిక ద్వారా అన్ని ఆమోదాల సౌలభ్యం కల్పిస్తోంది. మరోవైపు 1500కు పైగా కాలం చెల్లిన చట్టాలు, వేలాది నిబంధనల రద్దుతో ప్రభుత్వం అనవసర భారాన్ని తగ్గించింది. దీంతో భారతీయ సంస్థలకు అన్ని రకాల అనవసర వ్యయం, అవరోధాలు కూడా పూర్తిగా తొలగిపో. ఇవన్నీ వెలసి 2047 నాటికి భారత్ $35 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
0: వి గ్రో ఫ్రమ్ అ $4 ట్రిలియన్ ఎకానమీ టుడే టు అ 30-35 ట్రిలియన్ ఎకానమీ ఓవర్ ద నెక్స్ట్ 22 ఇయర్స్ by 2047 when we celebrate 100 years of independence. Friends, despite all the global headwinds, India and our economy has demonstrated tremendous ability to withstand headwinds, shock, challenges. From a fragile 5 economy barely 11 years ago, we are today amongst the top 5 economies. Soon to become the world's third largest GDP. We have navigated the pandemic. We have navigated geopolitical tensions, supply shocks, and are recognized the world over today as a beacon of hope, as an engine of economic growth.
1: ప్రభుత్వం గత 11 ఏళ్లలో సంస్కరణలపై దృష్టి సారించడంతో అంతర్జాతీయ స్థాయిలో భారత స్థానం మరింత పదిలమైంది. గతంలోలా కాకుండా వ్యవస్థాపకులను, సంపద సృష్టికర్తలుగాను, జాతీయ ప్రగతిలో భాగస్వాములుగాను ప్రభుత్వం పరిగణిస్తోంది. వాణిజ్య సౌలభ్యం దిశగా సమిష్టి కృషి సంపద సృష్టికర్తల సంఖ్య చారిత్రక విస్తరణకు దోహదం చేస్తోంది. ఇది దేశంపై విస్తృత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉద్యోగ సృష్టికి, దేశంలో అధిక ఆదాయార్జనకు వీలు కల్పించింది. ఈ ప్రయాణం దశాబ్దాలుగా పేరుకుపోయిన నియంత్రణ భారాన్ని తగ్గించిన ఒక వ్యవస్థాపక మార్పు కదా. ఇక వ్యాపార

0: సౌలభ్యం భారత్ను వెంబడించే ఒక సూచిక కాదు, అది 2025 వచ్చేసరికి ఒక వ్యవస్థగా ప్రతిరోజు అనుసరించే అలవాటులా మారిపోయింది.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా భారత్ స్వేచ్ఛ వాణిజ్య విధానంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: మరింతవరకు ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రావోయే తిథి చిత్రగీతాల కార్యక్రమం వింటారు.

రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట ముక్కు పుడక. ఈ చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట వింటారు. సి నారాయణరెడ్డి సాయి చెన్కి జేవి రాఘవులు సంగీతం అందించారు.

లాయర్ సుహాసిని చేతి నుంచి సిరివెన్నెల రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో ఎస్ జానకితో కలిసి పాడిన పాట వింటారు.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

రావు యతిది కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట మమతల కోవెల. ఈ చిత్రానికి సి నారాయణ రెడ్డి రచనకు చక్రవర్తి సంగీతం అందించారు. పాడినవారు పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

రాబోయే అతిథేయ కార్యక్రమం అంటారు. ఈ తర్వాతి భాగం 20వ ఆసియా క్రీడలు 2026 సంవత్సరం అప్డేట్స్ తర్వాత వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు 20వ ఆసియా క్రీడలు 2026 సంవత్సరం అప్డేట్స్ వింటారు. మరికొద్ది క్షణాల్లో

0: గోదావరి చేతి నుంచి వేటూరు రచనకు కెఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు. పాడినవారు సునీత బృందం.
1: అందంగా లేనా, అసలేం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

రాబోయేది కార్యక్రమం వింటున్నారు ఎఫ్ఎం 102.2 MHz పై. వినబోతున్న పాట ఆకాశమంత చిత్రం నుంచి మధు బాలకృష్ణ పాడిన పాట. అనంత శ్రీరామ్ రచనకు విద్యాసాగర్ సంగీతం అందించారు.

0: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

వినబోతున్న పాట గోపి గోపికా గోదావరి చిత్ర నుంచి రామజోగేశాస్త్రి రచనకు చక్రి స్వీయ సంగీత రచనలో కౌశల్యతో కలిసి పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు రావయతిథి కార్యక్రమం. కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట సీతారత్నం గారి అబ్బాయి చిత్రం నుంచి, భువనచంద్ర రచన, రాజకోటి సంగీత సారచనలో చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా వినిపోతున్న పాట అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రం నుంచి కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట వింటారు. రసరాజు రచనకు కెవి మహాదేవన్ సంగీతం అందించారు.

0: ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రత్యేక అభివృద్ది చేసే దిశగా మరో కీలక ముందడుగు పడుతోంది. దేశంలోని 23 ఐఐటీల పూర్వ విద్యార్థులు, పరిశ్రమల ప్రముఖులు, అంకుర సంస్థల వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 వచ్చే నెలలో విజయవాడలో జరగనుంది. క్వాంటం, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ, బయోటెక్, అగ్రిటెక్, క్లీన్ ఎనర్జీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో రాష్ట్ర సామర్థ్యాలను బలోపేతం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాన్ ఐఐటి అలుమ్ని ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2-3 తేదీల్లో విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నట్టు సివి శ్రీధర్ తెలిపారు. ఆంధ్రాస్ రెసిలియంట్ డీప్టెక్ డెకేడ్ యాంకర్డ్ బై పాన్ ఐఐటి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుందని ఆయన చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా వికసిత్ భారత్ 2047 నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా సదస్సు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా, రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశిష్టాతిథిగా హాజరవుతారని తెలిపారు. పాన్ ఐఐటి అలుమ్ని దేశంలోని మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సమాఖ్య సంస్థగా పనిచేస్తోందన్నారు. ఈ 23 ఐఐటీలకు చెందిన దాదాపు 1000 మంది పూర్వ విద్యార్థులు 2 రోజుల సదస్సుకు ప్రతినిధులుగా హాజరవుతారని చెప్పారు. వారిలో 50 మందికి పైగా కార్పొరేట్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు, సీఈఓలు, సీనియర్ సీఎక్స్ఓలు, 100 మందికి పైగా యూనికార్న్ సంస్థల వ్యవస్థాపకులు, స్టార్టప్ ప్రతినిధులు, 50 మందికి పైగా పెట్టుబడిదారులు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఫ్యామిలీ ఆఫీసుల ప్రతినిధులు, ఐఐటి డైరెక్టర్లు, అధ్యాపకులు, విధాన నిర్ణేతలు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. సదస్సు ఎజెండా ప్రకారం విధాన నిర్ణయాలకు సంబంధించిన రౌండ్ టేబుల్ చర్చా వేదికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ చర్చల నుంచి వెలువడే సూచనలు, సిఫార్సులను క్రోడీకరించి డీప్టెక్ రంగానికి సమగ్ర విధాన ప్యాకేజీగా విధాన పత్రాలను రూపొందించనున్నట్టు తెలియజేశారు. ఆ విధాన పత్రాల ఆధారంగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దశల వారీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు.
1: సో ఈ సమ్మిట్తో మనము పాన్ ఐఐటి ఒక నెట్వర్క్ ఆఫ్ 23 ఐఐటీస్ నుండి వాళ్ళ అలుమిని నెట్వర్క్ అందరిని మనము ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఈ సమ్మిట్కి ఒక థీమ్ ప్రకారం మనకి పాలసీ డిస్కషన్స్, అందులో భాగంగా రౌండ్ టేబుల్స్ అండ్ ప్యానల్ డిస్కషన్స్ జరపడం జరుగుతుంది. సో ఈ సమ్మిట్లో దాదాపు 1000 మంది డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఐఐటీస్ పాల్గొంటారు. ఐఐటి డైరెక్టర్స్, దాంతోపాటు స్టార్టప్ సిఇఓస్, ఇండస్ట్రీ లీడర్స్, వెంచర్ క్యాపిటల్ నెట్వర్క్స్ అండ్ పాన్ ఐఐటి అలుమిని నెట్వర్క్ అందరూ ఈ సమావేశానికి హాజరయ్యి అక్కడ మనం జరిపే స్ట్రాటజిక్ రౌండ్ టేబుల్ డిస్కషన్స్ అండ్ ప్యానల్ డిస్కషన్స్ లో స్పెసిఫిక్ థీమ్ ఓరియంటెడ్ అవుట్కమ్స్ వైపు మనము అజెండా ప్రిపేర్ చేశాము.
0: ఇప్పటికే ముంబై, చెన్నై, హైదరాబాద్, జైపూర్ వంటి నగరాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించామని, ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో అక్టోబర్ 3వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 ఒకసారి నిర్వహించి ముగిసే కార్యక్రమం కాదని డాక్టర్ అమితాబ్ రంజన్ తెలిపారు. ప్రతి సంవత్సరం కొనసాగుతూ రాష్ట్రంలో ఆవిష్కరణ,

0: ఇంక్యుబేషన్, పెట్టుబడులు, సాంకేతికత డీప్టెక్ అభివృద్దికి దీర్ఘకాలిక వేదికగా మారుతుందని పేర్కొన్నారు. ఇంక్యుబేషన్ ఆవిష్కరణ అవకాశాలను అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఐఐటీలతో ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, నైపుణ్యాల బదిలీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సదస్సులో ఐఐటీ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, పరిశ్రమల ప్రముఖులు, స్టార్టప్లు, పెట్టుబడిదారులతో 3 రౌండ్ టేబుల్ చర్చలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఐఐటీల ఉత్తమ విధానాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల భాగస్వామ్యం, స్టార్టప్లకు పెట్టుబడులు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాన్ ఐఐటీ అమరావతి కౌన్సిల్, పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్ 100 మంది సభ్యులతో గ్లోబల్ ఐఐటీ మెంటర్ నెట్వర్క్, 10 ఇండస్ట్రీ చైర్స్ వంటి కీలక సంస్థాగత వ్యవస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని డాక్టర్ అమితాబ్ రంజన్ తెలిపారు. వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఐఐటీల ప్రతిభ, సాంకేతికత, పరిశోధన, పెట్టుబడులు, మెంటరింగ్ను అనుసంధానించి రాష్ట్రంలో బలమైన డీప్టెక్ ఎకోసిస్టమ్ను అభివృద్ది చేయడం లక్ష్యమన్నారు. అమరావతిని డీప్టెక్ హబ్గా అభివృద్ది చేయడంతో పాటు రాష్ట్రంలోని సహజ వనరులు, సముద్ర తీరం, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాంకేతికతతో అనుసంధానించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ది, ఇంధన స్వావలంబన, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. ఐఐటీ డైరెక్టర్లు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, స్టార్టప్లు, పెట్టుబడిదారులతో నేరుగా చర్చించనున్నారని తెలిపారు.
1: Taking so much keen interest in making this conference huge success. This conference is not a standalone effort, not a say one night stand, because this, as per the CM Garu, this summit will be an annual affair, and this summit will lead to tangible outcomes for the growth of Andhra Pradesh, for growth of innovation, incubation, and like Andhra Pradesh had talent, but then capital and technology. So inviting capital, inviting technology, inviting investment, inviting deep tech and emerging technologies, incubation and innovation in Andhra Pradesh, so that the vision of Swarn Andhra Pradesh 2047 can be achieved. And that's why leading to Viksit Bharat 2047.
0: Pratibha, Sankethikata, Mooladhanam, Pettubadlanu Anusandhanistu, Rashtranlo Balamaina Innovation Startup Ecosystem ku Punadi Veyadame Sadasya Lakshyamani Pan IIT Summit Chairman Swadeep Pillarasetty Teliparu. సదస్సును స్వర్ణాంధ్ర 2047లోని పలు స్తంభాలకు అనుగుణంగా రూపొందించామని చెప్పారు. క్లీన్ ఎనర్జీ, ఇంధన వ్యయాల ఆప్టిమైజేషన్, క్వాంటమ్ డీప్టెక్, ఏఐ, బయోవ్యాలీ, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత వంటి అంశాలపై చర్చలు నిర్వహించనున్నట్లు వివరించారు. కృత్రిమ మేధ ఏఐ, ఉపగ్రహ సమాచార వినియోగం ద్వారా వ్యవసాయ భూముల గుర్తింపు, పంటల పర్యవేక్షణ, భూముల డిజిటలీకరణ, రైతులకు రుణ సదుపాయాల మెరుగుదల, ఏఐ ఆధారిత గవర్నెన్స్ వంటి అంశాలపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు. ఐఐటీ డైరెక్టర్లు, ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్న చర్చల్లో ఉత్తమ విద్యా విధానాలు, పరిశోధన, నిధుల సమీకరణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ది, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాలపై పరస్పర అవగాహన పెంపొందించనున్నట్టు తెలిపారు. దేశంలోని పలు ఐఐటీల డైరెక్టర్లు జేఎన్టీయూ, కేఎల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విఐటీ, ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ తదితర విద్యా సంస్థల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటారని చెప్పారు. మరో రౌండ్ టేబుల్లో పరిశ్రమల ప్రముఖులు, 3 రౌండ్ టేబుల్లో వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్ల అభివృద్దికి పెట్టుబడులు, ఇంక్యుబేషన్, మెంటరింగ్ అందించేందుకు పాన్ ఐఐటీ అమరావతి ఫండ్ ఏర్పాటు, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై చర్చించనున్నట్టు వివరించారు. యువత, విద్యార్థులు, స్టార్టప్ వ్యవస్థాపకులకు ఈ సదస్సు ద్వారా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఫౌండర్లు, పెట్టుబడిదారులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని స్వదీప్ పిల్లారిశెట్టి తెలిపారు. ఆలోచనలు పంచుకోవడం, ప్రశ్నలు అడగడం, పెట్టుబడులు, మెంటరింగ్ అవకాశాలను తెలుసుకోవడం వంటి ప్రత్యక్ష అనుభవం యువతకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సదస్సు ప్రతి నగరం, పట్టణానికి చేరేలా ప్రత్యక్ష ప్రసారం కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించేలా ఇప్పటి నుంచే బలమైన ఇన్నోవేషన్, స్టార్టప్, పెట్టుబడులు, సాంకేతికత ఆధారిత ఎకోసిస్టమ్ను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
2: 20 of the top investors in the country are coming in one place. వాళ్ళందరూ యాడ్ చేస్తే మోర్ దెన్ 1 lakh crores వాళ్ళు వస్తున్నారు. పాన్ ఐఐటీ అమరావతి ఫండ్ పెట్టచ్చా? డబ్బులు ఎట్లా పెట్టాలి ఫండ్ స్టేట్ లో? మిగతా ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ లో స్టార్టప్స్ ఎవరైనా పెడితే చిన్న యంగ్ కురోళ్ళు వస్తారండి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కాలేజ్ పోని 22-23 year olds. కెన్ వీ క్రియేట్ అ ఫండ్ వేర్ వీ కెన్ ఇంక్యుబేట్ ది స్టార్టప్స్ అండ్ గ్రో? అందరి దగ్గర నుంచి బెస్ట్ ప్రాక్టీస్ తీసుకుని పైన ఐటీ అమరావతి ఫండ్ గురించి ఆ రౌండ్ టేబుల్ లో డిస్కషన్ అవుతుంది. ప్రతి ఒక్క రౌండ్ టేబుల్ కి ఒక పర్పస్ ఉందండి.
0: ఐఐటీల సాంకేతికతను స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుసంధానించి డీప్టెక్ పరిష్కారాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని పాన్ ఐఐటీ సమిట్ కో చైర్ రాజేష్ దాసరి తెలిపారు. పాన్ ఐఐటి దేశంలోని 23 ఐఐటీలతో కూడిన గ్లోబల్ అలుమ్ని నెట్వర్క్ అని, ప్రపంచ వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా పూర్వ విద్యార్థులు వివిధ సాంకేతిక

0: సంస్థలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో కీలక బాధ్యతలో ఉన్నారని తెలిపారు. పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో రాష్టంలో బలమైన ఇన్నోవేషన్, డీప్ టెక్, పెట్టుబడులు, పరిశోధనల ఎకోసిస్టమ్ను నిర్మించడమే సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిభ విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కళాశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ వాటికి మూలధనం, అత్యాధునిక సాంకేతికత, పరిశోధన, మెంటరింగ్, మార్కెట్ అవకాశాలను అనుసంధానించడం కీలకమని తెలిపారు. 23 ఐఐటీల్లో అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఫలితాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను రాష్ట్రానికి తీసుకువచ్చి స్థానిక అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవడంలో పాన్ ఐఐటీ కీలక భాగస్వామిగా పనిచేయగలదన్నారు. డీప్ టెక్ను కేవలం సాంకేతిక రంగానికే పరిమితం చేయకుండా స్వర్ణాంధ్ర 2047లోని 10 స్తంభాల లక్ష్యాలకు అనుసంధానించాలని తెలిపారు. పేదరిక నిర్మూలన, ఫార్మా, అగ్రిటెక్, మహిళా సాధికారత, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎనర్జీ, వ్యయ నిర్వహణ, నీటి భద్రత వంటి రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రత్యేకంగా ఏఐ ఆధారిత వ్యవసాయం ద్వారా పంటల నిర్వహణ, నీటి వినియోగం, ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయభివృద్దికి పరిష్కారాలను అభివృద్ది చేయవచ్చన్నారు. ఐఐటీ తిరుపతి ఇప్పటికే ప్రభుత్వంతో కలిసి ఇటువంటి సాంకేతికత పరిష్కారాలపై పనిచేస్తోందని తెలిపారు. ఇదేవిధంగా నీటి శుద్ది, నీటి పునర్వినియోగం, తక్కువ వ్యయంతో నీటి నిర్వహణ వంటి అంశాల్లో ఐఐటీల్లో అభివృద్ది చేసిన పరిష్కారాలను రాష్టంలో విస్తృతంగా వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. డీప్టెక్ పరిశోధన ఆవిష్కరణ ద్వారా రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, స్టార్టప్లు, పరిశ్రమలు ప్రయోజనం పొందేలా సాంకేతికతను ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో పాన్ ఐఐటీ ఒక యాక్సిలరేటర్గా కీలక భాగస్వామిగా పనిచేయగలదన్నారు. సదస్సులో ఐఐటీ డైరెక్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, విద్యార్థులు ఒకే వేదికపైకి వచ్చి సంభాషణ, సహకారం, సమన్వయం ద్వారా స్పష్టమైన ఫలితాల సాధనకు కృషి చేయనున్నారని తెలిపారు.
1: 23 ఐఐటీల నుంచి ఒక 400,000 పై చిలుకు మెంబర్స్ ఏదైతే వివిధ దేశాల్లో స్థిరపడి వివిధ ఉద్యోగాలు చేస్తా ఉన్నారో, కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళ నెట్వర్క్, అలానే స్టార్టప్ ఫౌండర్స్, యూనికార్న్స్ పెట్టిన వాళ్ళ నెట్వర్క్, ఐఐటి డైరెక్టర్స్ అందరూ, అలానే ప్రభుత్వాల్లో ఉన్న వివిధ శాఖల ఆఫీసర్స్ అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వడం జరుగుతుంది. ఏవైతే అంశాల మీద సాంకేతికంగా కొత్తగా వచ్చిన అంశాలు గాని ఏవైతే ఉంటాయో అది మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో గాని, మండలంలో గాని దాన్ని మనం ఎలా వాడుకోవచ్చు, ప్రజలందరికీ కూడా ఒక సులభమైన విధానంలో సేవలు అందించడానికి చాలా వరకు వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు. ఈ సమ్మిట్ విజయవంతం కావడానికి అందరి సహకారం కోరటం జరుగుతుంది.
0: మొత్తంగా పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 రాష్ట్ర అభివృద్దికి సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడులను అనుసంధానించే కీలక వేదికగా నిలవనుంది. దేశంలోని 23 ఐఐటీల పూర్వ విద్యార్థుల నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక నిపుణులు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారుల అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుసంధానించడం ద్వారా కొత్త అవకాశాలకు బాటలు వేయనుంది. డీప్టెక్ నుంచి అగ్రిటెక్ వరకు, క్వాంటమ్ నుంచి క్లీన్ ఎనర్జీ వరకు వివిధ రంగాల్లో పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో దీర్ఘకాలిక సాంకేతిక భాగస్వామ్యాలకు ఈ సదస్సు మార్గం సుగమం చేయనుంది. డీప్టెక్, అగ్రిటెక్, క్వాంటమ్ టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాల్లో పరిశోధన ఆవిష్కరణలు పెట్టుబడులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో దీర్ఘకాలిక సాంకేతిక భాగస్వామ్యాలకు ఈ సదస్సు పునాది వేయనుంది. ఈ భాగస్వామ్యాలు నిరంతరం కొనసాగితే స్వర్ణాంధ్ర విజన్కు అనుగుణంగా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, సుసంపన్నమైన, సాంకేతికంగా అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ ఒక బలమైన వేదికగా నిలిచే అవకాశం ఉంది. పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: మీరు ఇంతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz.

0: ఉదయరేఖలు.
1: జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఆయుర్వేదం ఉపాధి అవకాశాలు ఈ అంశాన్ని గురించి నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల రీసెర్చ్ స్కాలర్ డాక్టర్ హృషికేష్ బెహ్రా గారితో పరిచయ కార్యక్రమం వినండి.
2: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ఔషధాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని మన జీవన విధానంలో భాగం చేసిన పురాతన భారతీయ వైద్య విధానమే ఆయుర్వేదం. అనారోగ్యం వచ్చినప్పుడు చికిత్స తీసుకోవడం మాత్రమే కాదు, ఆహారం, జీవనశైలి, ప్రకృతి, శరీరం, మనసు సమతుల్యతకు కూడా ఆయుర్వేదం ప్రాధాన్యత ఇస్తుంది. మరి ఇంత గొప్ప వారసత్వం ఉన్న ఆయుర్వేదంలో ఉన్న ఉపాధి అవకాశాల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు పీజీ స్కాలర్ డాక్టర్ హృషికేష్ బెహ్రా గారు. నమస్తే సార్.
3: నమస్తే. శ్రోతలందరికీ జాతీయ ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలు. నేను డాక్టర్ హృషికేష్ బెహ్రా, డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేద కాలేజీలో ఎండి ఆయుర్వేద ఫైనల్ ఇయర్ చేస్తున్నాను.
2: మొదటిగా ఆయుర్వేదం చదవాలి అనుకునే విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అసలు బీఏఎంఎస్ లో ప్రవేశం ఎలా ఉంటుంది?
3: ముఖ్యంగా బైపీసీ చదివిన ప్రతి విద్యార్థి ఎంబీబీఎస్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. డెంటల్ కోర్సెస్, వెటనరీ కోర్సెస్, ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. తెలియని విషయం ఏంటంటే ఆయుర్వేదిక్ కూడా ఒక కోర్స్ అంటూ గవర్నమెంట్ ఉంది. అందులో ఆయుర్వేదాన్ని వృత్తిగా ఎంచుకోవాలనే విద్యార్థి మొదటి అడుగు బీఏఎంఎస్, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసిన్ అండ్ సర్జరీ. 12వ తరగతి అంటే బైపీసీలో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విద్యార్హతలు పూర్తి చేసి నీట్ యూజీ ద్వారా బీఏఎంఎస్లో ప్రవేశం పొందవచ్చు. నీట్ ఫలితాల తరువాత కౌన్సిలింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అయితే డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ ద్వారా, తెలంగాణలో అయితే కాలేజీ యూనివర్సిటీ ద్వారా కళాశాల కేటాయింపు జరుగుతుంది.
2: మరి బీఏఎంఎస్ పూర్తయిన తర్వాత విద్యార్థికి ప్రధానంగా ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి సార్?
3: బీఏఎంఎస్ తర్వాత కెరీర్ ఒకే దారిలో ఉండదు. ప్రధానంగా క్లినికల్ ప్రాక్టీస్, గవర్నమెంట్ సర్వీసెస్, అకాడమిక్ అండ్ టీచింగ్, రీసెర్చ్ వింగ్స్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, వెల్నెస్, పబ్లిక్ హెల్త్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్, ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ వంటి అనేక రంగాలు ఉన్నాయి. అందుకే బీఏఎంఎస్ను ఒక ఉద్యోగానికి దారితీసే డిగ్రీగా కాకుండా అనేక కెరియర్ పాత్వేస్కు పునాదిగా చూడాలి.
2: క్లినికల్ ప్రాక్టీస్లో బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్కు ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
3: క్లినికల్ ప్రాక్టీస్ అన్నది డాక్టర్గా చదవాలనుకునే ప్రతి విద్యార్థికి చాలా ఇంపార్టెంట్ అండ్ మైల్ స్టోన్ లాంటిది. అలాంటి క్లినికల్ ప్రాక్టీస్ ఒక బీఏఎంఎస్లో అత్యంత ప్రత్యక్షమైన కెరియర్ పాత్వే. సో క్వాలిఫికేషన్, రిజిస్ట్రేషన్ మరియు వర్తించే రెగ్యులేషన్కు అనుగుణంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ క్లినిక్స్, పంచకర్మ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్, ఆయుర్వేదిక రిసార్ట్స్ వంటి అనేక రంగాల్లో పనిచేయవచ్చు. తర్వాత పీజీ స్పెషలైజేషన్ ద్వారా నిర్దిష్టమైన విభాగంలో చేరి మరింత క్లినికల్ ఎక్స్పర్టైజ్ పొందవచ్చు. రోగికి నాణ్యమైన వైద్యం అందించడం ఒక బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్కు అత్యంత ముఖ్యమైన బాధ్యత.
2: బీఏఎంఎస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
3: ఎలా అయితే ఎంబీబీఎస్లో ఎండి, ఎంఎస్ అని ఎలా ఉంటుందో బీఏఎంఎస్ తర్వాత కూడా ఎండి ఆర్ ఎంఎస్ ఆయుర్వేద ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్పెషలైజేషన్ చేయవచ్చు. కాయ చికిత్స, పంచకర్మ, శల్యతంత్ర, శాలక్యతంత్ర, ప్రసూతి, స్త్రీరోగ, రసశాస్త్ర, ద్రవ్యగుణ, రోగ నిదాన, కౌమారభృత్య, మానసరోగ, స్వస్థవృత్త, ఇలా అనేక విభాగాల్లో మనం స్పెషలైజేషన్ సాధించవచ్చు. పీజీ తర్వాత క్లినికల్ ప్రాక్టీస్, టీచింగ్, రీసెర్చ్ అండ్ అకాడమిక్స్ వంటి అవకాశాలు మరింత విస్తరిస్తాయి.
2: మరి అకాడమిక్ లేదా టీచింగ్ కెరీర్లోకి వెళ్లాలి అనుకునే వారికి ఎలాంటి అవకాశాలుంటాయి?
3: ముఖ్యంగా ఈ డాక్టర్స్ అందరూ ఎవరైతే పీజీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నిజంగా అకాడమిక్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే పీజీ స్పెషలైజేషన్ తర్వాత ఆయుర్వేదిక్ కాలేజెస్లో అకాడమిక్ అండ్ టీచింగ్ కెరీర్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు, కమ్యూనికేషన్, టీచింగ్ మెథడాలజీ, స్టూడెంట్ ఇంటరాక్షన్, అసెస్మెంట్ స్కిల్స్ కూడా ముఖ్యమైనవి. సో ఈ టీచింగ్ పాత్వేలో ఎన్టెట్, నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి విద్యార్థులు తెలుసుకోవాలి. సో ఎన్సీఐఎస్ఎం నిర్వహించే ఎన్టెట్ టీచింగ్ యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, స్టూడెంట్ సైకాలజీ వంటి అంశాలను అంచనా వేస్తుంది.
2: సార్ మరి బీఏఎంఎస్ తర్వాత సొంతంగా క్లినిక్ స్టార్ట్ చేయొచ్చా?
3: సొంతంగా క్లినిక్ స్టార్ట్ చేయడం అన్నది ప్రతి ఒక్క స్టూడెంట్ కల. సో అవసరమైన ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్తో పాటు సంబంధిత రాష్ట్ర చట్టాలు, రెగ్యులేషన్స్ను పాటిస్తూ ఆయుర్వేద క్లినిక్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలర్జీ కూడా ఉంటుంది కాబట్టి ఆయుర్వేదాన్ని బయాలజీ, జెనెటిక్స్, జీనోమిక్స్, మాలిక్యులర్ సైన్సెస్ వంటి ఆధునిక శాస్త్రాలతో అనుసంధానించాలనుకునే వారికి ఇది ఒక ఆసక్తికరమైన అకాడెమిక్ రీసెర్చ్ పాత్వే. రీజనల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో

0: రిక్రూట్మెంట్ జరుగుతుంది. వీటిలో బీఏఎంఎస్ క్వాలిఫికేషన్ ఉంటే సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, మరియు పీజీ ఉంటే వాళ్ళకి రీసెర్చ్ ఆఫీసర్స్గా కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. తెచ్చుకుంటే ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్లో కొత్త అవకాశాలు తెచ్చుకుంటాయి. ట్రెడిషన్ గివ్స్ అస్ ద నాలెడ్జ్, రీసెర్చ్ హెల్ప్ అస్ వాలిడేట్, స్టాండర్డైజ్ అండ్ కమ్యూనికేట్ ఇట్ సైంటిఫికల్లీ.
1: ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో బీఏఎంఎస్ స్టూడెంట్స్ కు ఉన్న కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి సార్?
0: ఓన్లీ అకాడమిక్ సైడ్, క్లినికల్ సైడ్ మాత్రమే కాకుండా బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్ కు ఆయుర్వేదిక్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో కూడా ఒక ముఖ్యమైన కెరియర్ సెక్టర్. ఫార్ములేషన్ డెవలప్ చేయడం, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, స్టాండర్డైజేషన్, క్లినికల్ రీసెర్చ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇలాంటి విభాగాల్లో కూడా అవకాశాలున్నాయి. అలాగే మెడిసినల్ ప్లాంట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, నేచురల్ కాస్మెటిక్స్ మరియు వెల్నెస్ ప్రొడక్ట్స్ రంగాల్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి.
1: గవర్నమెంట్ సెక్టార్లో బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్స్ ఉండే అవకాశాలు చెప్తారా?
0: గవర్నమెంట్ సెక్టార్లో ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్, ఆయుర్వేదిక్ హాస్పిటల్లో, డిస్పెన్సరీస్లో, ఆయుష్ సర్వీసెస్, పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ వంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్లో కూడా ఆయుష్ రిలేటెడ్ పొజిషన్స్, సిజిహెచ్ఎస్, ఈఎస్ఐ, ఎన్హెచ్ఎం వంటి విభాగాలను కూడా పరిశీలించవచ్చు. సిసిఆర్ఎస్ వంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ లో కూడా రీసెర్చ్ రిలేటెడ్ పొజిషన్స్ కూడా ఉంటాయి. అర్హతలకు అనుగుణంగా యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా విద్యార్థులు పరిశీలించవచ్చు.
1: బీఏఎంఎస్ తర్వాత ఆయుర్వేదకు సంబంధించిన ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి, అందులో ఉండే అవకాశాల గురించి చెప్తారా?
0: బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్ తన క్వాలిఫికేషన్, రిజిస్ట్రేషన్ మరియు వర్తించే రెగ్యులేషన్స్ కు అనుగుణంగా ఆయుర్వేదిక్ క్లినిక్, పంచకర్మ సెంటర్, వెల్నెస్ సెంటర్ వంటి హెల్త్ కేర్ వెంచర్స్ ను ప్రారంభించవచ్చు. అలాగే హెర్బల్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్, వెల్నెస్ ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఆంటర్ప్రెన్యూర్షిప్ చేయవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, బిజినెస్ కు మెడికల్ నాలెడ్జ్ తో పాటు మేనేజ్మెంట్, ఫినాన్స్, కమ్యూనికేషన్, క్వాలిటీ స్టాండర్డ్స్, మార్కెటింగ్ మరియు రెగ్యులేటరీ నాలెడ్జ్ కూడా అవసరం. సో ఉద్యోగం వెతకడం ఒక మార్గం, ఉపాధిని సృష్టించడం మరో మార్గం.
1: బీఏఎంఎస్ పూర్తయిన తర్వాత ఆయుర్వేద కాకుండా ఇతర హెల్త్ కేర్ ఫీల్డ్ లోకి వెళ్ళొచ్చా?
0: బీఏఎంఎస్ తర్వాత తమ ఎలిజిబిలిటీకి అనుగుణంగా అనేక ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్స్ ను పరిశీలించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ MPH, క్లినికల్ రీసెర్చ్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, న్యూట్రిషన్ అండ్ డయటిక్స్, బయోస్టాటిస్టిక్స్, మెడిసినల్ ప్లాంట్ రీసెర్చ్.
1: ఆయుర్వేదకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి?
0: ఆయుర్వేద కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాదు, ఆయుర్వేదకి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వివిధ రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. హెల్త్ అండ్ వెల్నెస్ టూరిజం, ఆయుర్వేద రిసార్ట్స్, వెల్నెస్ సెంటర్స్, హెర్బల్ మెడిసిన్స్, నేచురల్ కాస్మెటిక్స్, రీసెర్చ్ కొలాబరేషన్స్, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వంటి రంగాల్లో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాతో పాటు ఇంకొన్ని దేశాల్లో కూడా ఆయుర్వేద రిలేటెడ్ వెల్నెస్ సర్వీసెస్ పై ఆసక్తి ఉంది.
1: చివరిగా, బీఏఎంఎస్ విద్యార్థులు తమ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్? దానికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి?
0: విద్యార్థులు తమ కెరీర్ ను ప్రధానంగా మూడు కేటగిరీస్ ఆర్ బ్రాడ్ డైరెక్షన్స్ లో ఆలోచించవచ్చు. మొదటిది క్లినికల్ సైడ్, రెండోది అకాడమిక్ సైడ్, మూడోది ఇండస్ట్రీ సైడ్. సో ఇది ఒకదానికొకటి వేరు కాదు. ఒక క్లినిషియన్ రీసెర్చర్ కావచ్చు, ఒక రీసెర్చర్ ఆంటర్ప్రెన్యూర్ కావచ్చు, అలాగే ఒక బీఏఎంఎస్ గ్రాడ్యుయేట్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెషనల్, క్లినికల్ రీసెర్చర్ లేదా హెల్త్ కేర్ మేనేజర్గా కూడా తన కెరీర్ను విస్తరించవచ్చు. కాబట్టి ముందుగా మన ఆసక్తి, యాప్టిట్యూడ్ మరియు లాంగ్ టర్మ్ గోల్ ఏమిటో గుర్తించాలి. ఆ తర్వాత మనం ఎంచుకున్న రంగానికి అవసరమైన నాలెడ్జ్, స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ను క్రమంగా అభివృద్ధి చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోవడం కంటే మనకు సరిపోయే కెరీర్ పాత్రను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
1: ఒకప్పుడు ఆయుర్వేదం అంటే కేవలం చికిత్సకు సంబంధించిన రంగంగా మాత్రమే చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు కాలంతో పాటు అవకాశాలు మారుతున్నాయి, ఇంకా ఎన్నో కొత్త ఉపాధి అవకాశాలు ఉన్నాయని మనకు తెలియజేశారు డాక్టర్ హృషికేశ్ బెహ్రా గారు. ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
2: ఉదయ రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 11:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 సంవత్సరం అప్డేట్స్ వింటారు.

0: ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: పర్సనల్ లోన్ ఆఫర్
2: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
1: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
2: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
3: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
2: మరి ఏం చేయాలి?
3: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
2: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
3: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

0: కార్యక్రమంలో ముందుగా వినిపోతున్న పాట పెళ్లి చూపులు. ఈ చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఆత్రేయ సాహిత్యం.
1: నిన్నే నిన్నే తలచుకుని నిద్ర పొద్దులు మేలుకుని

అంజలి చిత్రం నుంచి ఇళయరాజా సంగీత సారథ్యంలో రాజశ్రీ రచన.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: పర్సనల్ లోన్ ఆఫర్
5: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
4: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
5: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
6: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
5: మరి ఏం చేయాలి?
6: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
5: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
6: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.

చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట ఆశ ఆశ ఆశ. ఈ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ గానం చేశారు, దేవ సంగీతం అందించారు, సిరివెన్నెల సాహిత్యం.

మీరు ఇంతవరకు తెలుగు చిత్ర గీతాలు కార్యక్రమం ఉన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఫోన్ 2.2 MHz పై. సమయం 12 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వెను వెంటనే ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు.

లాహిర్ లాహిర్లో కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట శాంతి నివాసం చేతి నుంచి పీలీల గానం చేశారు జూనియర్ సముద్రాల రచన, ఘంటసాల సంగీతం.

0: పర్సనల్ లోన్ ఆఫర్.
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్.
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు. ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: ఆల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్లిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: మీరు వినబోతున్న పాట సీనా రెండు రచనకు విశ్వనాథన్ రామ్మూర్తి సంగీత సారథ్యంలో పివి శ్రీనివాస్ పాడిన పాట ఆడబ్రతుకు చిత్రం నుంచి.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో కళ్ళకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స ఈ అంశంపై నేత్రవైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.
1: ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ కిరణ్మయ్య గారు, నేత్ర వైద్య నిపుణులు వచ్చారు. వాళ్ళని అడిగి ఈ కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, లక్షణాలు, నివారణ ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ఈ కళ్ళకు సంబంధించి ఏ విధమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయండి? మీ హాస్పిటల్కు వచ్చే రోగులు ఏ విధంగా చెబుతూ ఉంటారు?
2: కంటికి సంబంధించిన చాలా రుగ్మతలు ఉంటాయండి. అది వయసును బట్టి ఉంటాయి. జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం చూసేది దృష్టి లోపం, అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, సరిగ్గా కనిపించకపోవడం. అలాంటి పిల్లలు ఏంటంటే టీవీ బాగా దగ్గరికి వెళ్ళిపోయి చూడడం కానీ, కళ్ళు స్క్వీజ్ చేసి చూడడం కానీ చేస్తారు. అంటే వాళ్ళకి క్లియర్గా కనిపించట్లేదు అని, క్లాస్ రూమ్లో బ్లాక్ బోర్డ్ అది కూడా వాళ్ళకి క్లియర్గా కనిపించట్లేదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఐ చెకప్ చేసి కళ్ళ జోడిస్తే చాలా బాగా కనిపిస్తుంది. అది చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తాము, ఎందుకంటే పిల్లలు వచ్చి చెప్పలేరు కదా నాకు కనిపించట్లేదు అని చెప్పి. సో అలాంటప్పుడు మనం ఇగ్నోర్ చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి జనరల్గా అట్లీస్ట్ ఎల్కేజీ జాయిన్ అయ్యే ముందు 5 ఇయర్స్ ఏజ్లో ఒకసారి ఐ చెకప్ చేయించుకుంటే, తర్వాత ఏదన్నా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చూపించాలి. అంటే ఎక్కువ శాతం కళ్ళు స్క్వీజ్ చేస్తారు, కళ్ళు ఇలా దగ్గరగా పెట్టుకుని చూస్తారు క్లియర్గా కనిపించడానికి. కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటారు, కళ్ళు దురదలు వస్తుంటాయి. ఇవి జనరల్గా ఐ అలర్జీస్ ఉంటే ఇలా కళ్ళు దురదలు వస్తాయి. అలా కళ్ళు ఎక్కువ నలుపుతూ ఉంటే కార్నియా కర్వేచర్ మారి కెరటోకోనస్ అనే ప్రాబ్లం రావచ్చు. సో పిల్లలు ఎప్పుడన్నా ఎక్కువగా కళ్ళు నలుపుతూ ఉంటే పేరెంట్స్ అది కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే ఐ చెకప్ చేయించుకోవాలి. పెద్ద వయసుకి వచ్చేటప్పటికి జనరల్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే శుక్లాలు రావచ్చు, క్యాట్రాక్ట్ అంటారు. శుక్లంతో పాటు గ్లకోమా అనే ప్రాబ్లం రావచ్చు, నీటి కాసల వ్యాధి అంటారు. షుగర్, బీపీ ఉన్నప్పుడు డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి అనే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అండి.
1: ఇప్పుడు మీరు చెప్పారు క్యాట్రాక్ట్ అని చెప్పి, ఆ క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ రోగికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయండి?
2: సో జనరల్గా ఏంటంటే అర్లీగా ఉన్నప్పుడు పెద్దగా సింప్టమ్స్ ఏమీ ఉండవు. గ్రాడ్యువల్గా క్యాట్రాక్ట్ పెరిగే కొద్దీ వాళ్ళకి మసగ్గా ఉంటుంది, ముందు కనిపించే అంత క్లియర్గా కనిపించదు. వెహికల్ అది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ గ్లేర్ ఉండడం, వెలుతురు వైపు చూస్తే చక్రాల్లాగా కనిపించడం, టీవీ సరిగ్గా కనిపించకపోవడం, న్యూస్ పేపర్ సరిగ్గా కనిపించకపోవడం, మెయిన్గా చూపు తగ్గుతుంది క్యాట్రాక్ట్ వచ్చినప్పుడు. ఎర్లీ స్టేజెస్లో తెలుసుకోలేకపోయినా క్యాట్రాక్ట్ ముదిరే కొద్దీ వాళ్ళకి క్రమంగా చూపు తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం శుక్లాలకి ఆపరేషన్ చేసి ఆ క్యాట్రాక్ట్ రిమూవ్ చేసి వేరే ఆర్టిఫిషియల్ లెన్స్, ఇంట్రాక్యులర్ లెన్స్ అంటారు, దాన్ని కంట్లో అమరుస్తాం అన్నమాట.
1: ఈ ఆపరేషన్ ప్రక్రియ ఎన్ని రోజులు పడుతుందండి?
2: పూర్వకాలం లాగా కాదు. ఇప్పుడు క్యాట్రాక్ట్ అనేది రిలేటివ్గా బాగా అడ్వాన్సెస్ వచ్చాయి. సో క్యాట్రాక్ట్ అనేది పెద్ద ఆపరేషన్ కాదు, కుట్లు అవన్నీ జనరల్గా ఏమీ ఉండవు, చిన్న ఆపరేషనే. కంట్లో ఉన్న లెన్స్ని టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసి మిషన్తో దాన్ని రిమూవ్ చేస్తాం అల్ట్రాసౌండ్ ఎనర్జీతో. తర్వాత మనము క్యాలిక్యులేట్ చేసి ఎంత పవర్ అద్దం పడుతుంది అనేది చూసుకుని న్యాచురల్ లెన్స్ ప్లేస్లో ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ పెడతాము. జనరల్గా ఏంటంటే ఒక వారంలో పూర్తి రికవరీ ఉంటుంది. ఈ మధ్య కాలం చేసే క్యాట్రాక్ట్ ఆపరేషన్కి మత్తుకి ఇంజెక్షన్ కూడా అవసరం లేకుండా జస్ట్ డ్రాప్స్ వేసి కూడా చేస్తున్నాము, అదే రోజుకి పంపించేస్తాము, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక వారంలో వాళ్ళు అన్ని పనులు ఇదివరకట్లాగా చేసుకోవచ్చు.
1: ఇదివరకు అయితే ఈ విధమైనటువంటి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసినట్లయితే వారం రోజులు, 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సినటువంటి అవసరం పడేది. ఇప్పుడు ఏంటట్లయితే ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తున్నారో ఆ రోజే పంపించే అవకాశం ఉందన్నమాట. ఇంకే విధమైనటువంటి రోగాలతో వస్తూ ఉంటారండి క్యాట్రాక్ట్ కాకుండా?
2: ముఖ్యంగా నేను ఎక్కువ చూసేది గ్లకోమా ప్రాబ్లం అండి. నేను గ్లకోమా స్పెషలిస్ట్ని. సో గ్లకోమా అంటే నీటి కాసల వ్యాధి. ఈ ప్రాబ్లం ఏంటంటే మన శరీరంలో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా బీపీ ఉంటుంది. ఎలా అయితే మనం బీపీ వస్తే బీపీ టాబ్లెట్స్ వేసుకుంటామో, ఈ గ్లకోమా అనే ప్రాబ్లం వస్తే జీవితాంతం ఐ డ్రాప్స్ వేసుకుంటామన్నమాట. సో ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి సాధారణంగా సింప్టమ్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అని కూడా తెలియదు.
1: అయ్యో,
2: సో ప్రాబ్లం బాగా పెరిగే

కొద్దీ సైడ్ చూపు తగ్గిపోతుంది. సో సెంటర్లో అంటే నేరుగా బాగా కనిపిస్తుంది, కానీ పెరిఫరీలో అంటే పక్క చూపు గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి బాగా చూపు తగ్గే వరకు ప్రాబ్లం వచ్చిందని కూడా తెలియదు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రెగ్యులర్ ఐ చెకప్. ఒక 40 ఇయర్స్ దాటిన దగ్గర

0: రాకుండా కాపాడగలము. ఒకసారి చూపు పోతే మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. అందుకే దీన్ని చూపు దొంగ అంటారు. సైలెంట్ డిసీజ్ అన్నమాట ఇది.
1: గ్లోకోమాని గుర్తించడం కష్టం అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఒక వ్యక్తికి తనకు గ్లోకోమా ఉంది అని తెలియదు కదా, మరి ఆ వ్యక్తి ఏం చేయాలి?
0: ఆ వ్యక్తికి గ్లకోమా ఉంది అని మనం ఎలా తెలుసుకుంటామంటే వాళ్ళు జస్ట్ రెగ్యులర్ చెకప్కి వస్తేనే. సో అందుకే ఒక వయసు దాటిన తర్వాత ఐ చెకప్ని ఇగ్నోర్ చేయకూడదు. ఎలా అయితే మనం షుగర్ చెక్ చేసుకుంటాము, బీపీ చెక్ చేసుకుంటాము, అలా ఒక వయసు వచ్చిన తర్వాత ఐ హెల్త్ కూడా మనము చూసుకోవాలి. ఒక ఐ చెకప్ చేయించుకుని, కాంప్రిహెన్సివ్గా మొత్తం ఐ చెకప్ చేయించుకుని కంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి.
1: సరేనండి, మరి ఇప్పుడు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా సరే ఏ విధమైనటువంటి లక్షణాలు బయటపడతాయి ఈ కంటి వ్యాధికి సంబంధించినటువంటి విషయంలో?
0: సో షుగర్ బీపీ ఉంటే కూడా ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డయాబెటిక్ రెటినోపతి అంటారు, హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. అంటే షుగర్ వచ్చిన 5 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి స్పెషల్గా షుగర్ కంట్రోల్లో లేదనుకోండి, వాళ్ళకి రెటీనాలో చేంజెస్ వస్తాయి. ఆ రెటీనాలో వచ్చే చేంజెస్లో 2 రకాలు ఉంటాయి. ఒక రకము చాలా సివియర్ ఫామ్, ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. అందులో కొత్త రక్తనాణాలు వచ్చి కంట్లోకి బ్లీడింగ్ అవుతుంది. అలాంటప్పుడు చూపుకే ప్రమాదం ఉంది. సో అన్ఫార్చునేట్లీ ఈవెన్ షుగర్ వల్ల వచ్చే చేంజెస్కి కూడా పెద్దగా సింప్టమ్స్ ఏమీ ఉండవు. చూపు మెల్లిగా తగ్గుతుంది తప్పితే సింప్టమ్స్ ఏమీ ఉండదు. కాబట్టి షుగర్ వచ్చిన 5 ఇయర్స్ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కంపల్సరీగా రెటీనా చెకప్ చేయించుకోవాలి. అదే రెటీనా ప్రాబ్లం స్టార్ట్ అయింది అని తెలిసాక ఎవ్రీ 6 మంత్స్కి చెకప్ చేయించుకోవాలి. అండ్ ఈ ప్రాబ్లం వచ్చిందని తెలిసాక దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. రెటీనాలో ఇంజెక్షన్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి. సో మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి చూపు మనం పోకుండా మనం కాపాడచ్చు. ఒకసారి రెటీనా అంతా డ్యామేజ్ అయిపోయాక మనం ఆపరేషన్ చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.
1: ఇప్పుడు మీరు పరీక్షలు చేయించుకోమని చెప్పారు కదా, ఏ విధమైనటువంటి పరీక్షలు ఉంటాయండి?
0: సో నార్మల్గా ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నాకు చూపు అంతా బాగానే ఉంది కదా, చెకప్ చేసుకోకపోయినా పర్వాలేదు అని చెప్పి. సో ఐ చెకప్లో ఒట్టి సైట్ చెకప్ే కాదు, ఇంకా చాలా ఎక్కువ చెకప్స్ ఉంటాయి. సైట్ చెకప్ అనేది జస్ట్ ఐ చెకప్లో ఒక చిన్న భాగము. సో సైట్ చెకప్ అయిపోయిన తర్వాత మనం కంట్లో ఉన్న కన్ను పాప ప్యూపుల్ ఎలా రియాక్ట్ అవుతుందో లైట్ వేసి చూస్తాము. కంట్లో ఉన్న మజిల్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా, మూమెంట్ బాగుందా అనేది చూస్తాము. స్లిట్ ల్యాంప్ అనే మెషిన్ ద్వారా కన్ను మొత్తం చెక్ చేస్తాము. నల్లగుడ్డ ఎలా ఉంది, లెన్స్లో ఏమైనా శుక్లం ఉందా, కంట్లో నీరు ప్రవహించే మార్గం సరిగ్గా ఉందా లేదా అని. తర్వాత డ్రాప్స్ వేస్తాము. డ్రాప్స్ వేసిన ఒక అరగంట సేపు ఆగిన తర్వాత లోపల రెటీనా చెకప్ చేస్తాము. ఆ రెటీనా చెకప్ చేశాక మనకి ఈ డయాబెటిక్ రెటినోపతి ఉందా, గ్లకోమా ఉందా, షుగర్ వల్ల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, బీపీ వల్ల చేంజెస్ ఉన్నాయా తెలుస్తాయి. తర్వాత కంట్లో ప్రెషర్ కూడా చెక్ చేస్తాము. ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అంటారు, సాధారణంగా 20 లోపల ఉండాలి. సో ఈ ఐ చెకప్లో భాగంగా ప్రెషర్ కూడా చెక్ చేస్తాము. ఇవన్నీ నార్మల్గా ఉంటే పర్వాలేదు, వీటిల్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మనం స్పెషల్ టెస్టులు చేస్తాము. గ్లకోమాకి ఫీల్డ్ టెస్ట్ అనేది చేస్తాము. అలా చాలా రకరకాల టెస్టులు ఉంటాయి.
1: అప్పుడప్పుడు పిల్లలకి దెబ్బలు తగులుతుంటాయండి కంటికి, అప్పుడు కార్నియా దెబ్బ తిందని లేకపోతే మరొక కంటికి సంబంధించినటువంటి ఏదో ఒక లోపం జరిగిందని అంటూ ఉంటారు. యూజువల్గా అలా దెబ్బలు తగిలినప్పుడు కానీ, కిందకు పడినప్పుడు కానీ ఏ విధమైనటువంటి లోపం వచ్చే అవకాశం ఉందండి కంటికి?
0: కంట్లో దెబ్బ తగిలినప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి బ్లంట్ ఇంజరీ అంటారు, అంటే ఏ భాగము టేర్ అవ్వడం అలా ఏమీ ఉండదు, దెబ్బ బాగా గట్టిగా తగలడం వల్ల కంట్లో బ్లీడింగ్ అవ్వడం కానీ కంట్లో నీరు ప్రవహించే మార్గము డ్యామేజ్ అవ్వడం వల్ల కంట్లో ప్రెషర్ పెరిగి గ్లకోమా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్ట్గా ఏదైనా పదునైన ఆబ్జెక్ట్, పెన్సిల్ కానీ ఆర్ ఏదైనా చాక్ కానీ అలాంటిది ఏమన్నా కంటికి తగిలితే కార్నియా పైన ఉన్న పొర టేర్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు లోపల ఉండే భాగాలన్నీ లెన్స్కి డ్యామేజ్ అవ్వచ్చు, రెటీనాలో బ్లీడింగ్ అవ్వచ్చు, అలా అయ్యే ప్రాబ్లం ఉంది. అలా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో కంటికి ఇంజురీ ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో పిల్లల దగ్గర ఎప్పుడు మనం షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేవి వాళ్ళకి అందుబాటులో ఉండకుండా చూసుకోవాలి, స్పెషల్లీ పెన్సిల్స్ ఇలాంటివి.
1: మంటల దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళు డ్యామేజ్ అవుతుంటాయి కొంతమందికి, ఇమీడియట్గా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలండి?
0: కంటికి మంట నిప్పు ద్వారా మెయిన్గా ఎక్కువగా దివాళీ టైంలో అవుతుంది. దివాళీ క్రాకర్స్ పేల్చేటప్పుడు ఎక్కువ శాతం పిల్లలకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మరీ దగ్గరగా వెళ్ళి క్రాకర్స్ కాల్చకూడదు. రెండోది ఏంటంటే ఎప్పుడూ ఐ ప్రొటెక్షన్కి సేఫ్టీ గాగిల్స్ కానీ సేఫ్టీ గ్లాసెస్ కానీ వేసుకుని కాల్చాలి. అండ్ ఆల్వేస్ దివాళీ క్రాకర్స్ కాల్చేటప్పుడు పేరెంట్స్ పక్కనుండి సూపర్వైజ్ చేస్తూ ఉండాలి.
1: డాక్టర్ గారు, ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకి స్కూళ్ళకి వెళ్లకుండా ఆన్లైన్ పాఠాలు

0: కానీ, అలాగే పెద్దలు కూడా ఆఫీసులు కూడా ఆన్లైన్ వర్క్ చేయడం జరుగుతుంది కదా. ఈ సందర్భంగా కంప్లీట్గా కంటిన్యూస్గా ఆ యొక్క టీవీ తెర దగ్గర కానీ లేకపోతే మొబైల్ వాడకం కానీ పెరిగింది కదా, వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటండి?
1: అవునండి, స్పెషల్గా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ శాతము పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి, పెద్దవాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. దీనివల్ల గ్యాడ్జెట్ యూసేజ్ ఎక్కువైపోయింది, మొబైల్ ఫోన్ కానీ టీవీ కానీ ఆర్ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ. దీనివల్ల మన కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి, ఎందుకంటే మనకు తెలియకుండానే మనం రెప్పలు ఆర్పకుండా అదే పనిగా స్క్రీన్ని చూస్తూ ఉంటాము. దానివల్ల మనకి కంట్లో ఉండే టియర్ ఫిల్మ్ డిస్టర్బ్ అవుతుంది. దీనికోసం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఆ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బ్రైట్నెస్ని మనం తగ్గించుకోవాలి, బాగా బ్రైట్గా పెట్టుకోకూడదు. సో దానిలో మనం ఆటో లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటే పక్కనున్న లైట్ని బట్టి ఆ లెవెల్ ఆఫ్ లైట్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మనం స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే 20-20-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి 20 నిమిషాలు మనము సిస్టమ్ చూసినప్పుడు ఒక 20 మినిట్స్ అయిన తర్వాత ఒక 20 ఫీట్ డిస్టెన్స్లో ఉన్న ఏదైనా ఒక వస్తువుని మనం 20 సెకండ్స్ చూడాలి, అంటే బ్లింక్ చేయాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకుని కళ్ళు రెప్పలు ఆర్పుతూ ఉండాలి. ఇలా కాకుండా ఎక్కువ సిస్టమ్ చూడడం వల్ల ఎక్కువగా తరచుగా రీజన్ లేకుండా హెడేక్ రావడము, కళ్ళు మంటలుగా ఉండడము, కరకరలాడడము ఇలా ఉంటుంది. ఇవన్నిటికి కారణం మనం బ్లింక్ చేయకపోవడము. సో ఈ టైంలో మనం ఏంటంటే గుర్తుపెట్టుకుని బ్లింక్ చేయాలి. ఇంకొకటి, ఆర్టిఫిషియల్ టియర్ డ్రాప్స్ వాడచ్చు. నాచురల్గా మన కంట్లో టియర్స్ తగ్గిపోయాయి కాబట్టి దానికోసం ఆల్టర్నేటివ్గా ఆర్టిఫిషియల్ టియర్ సప్లిమెంట్స్, లూబ్రికేటింగ్ డ్రాప్స్ అంటారు, అలాంటివి యూజ్ చేయొచ్చు. అండ్ సిస్టమ్ వాడేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ విత్ బ్లూ ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు, దానివల్ల కూడా కొంచెం బెటర్గా ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఒక చిన్న ప్రశ్న. కళ్ళను దానం చేయడం అంటారు, అంటే ఏమిటండి?
1: కళ్ళ దానం అనేది చాలా మంచి పని అండి. సో మనం చనిపోయాక కూడా మన ద్వారా ఇంకొక ఇద్దరికి చూపు మనం ప్రసాదించవచ్చు. సో కళ్ళ దానం అంటే కన్నుగుడ్డు మొత్తం తీసేయరండి. కన్నుదానం అంటే మెయిన్గా కార్నియల్ ట్రాన్స్ప్లాంట్, నల్లగుడ్డు ఉంటుంది కదా మనకి, అది చనిపోయిన వ్యక్తి నల్లగుడ్డు తీసుకుని ఎవరికైనా నల్లగుడ్డు ద్వారా అంధత్వం వచ్చిందనుకోండి ఆ పార్ట్ని రీప్లేస్ చేస్తారు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో చనిపోయిన వాళ్ళ నల్లగుడ్డుని వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల వాళ్ళకి చూపు వస్తుందండి.
0: ఎంత సమయం లోపు తీస్తే బాగుంటుందంటారు? అప్పుడు దానికి ప్రాణం ఉండాలి కదా.
1: సో జనరల్గా 6 గంటల లోపల, చనిపోయిన 6 గంటల లోపల మనం నల్లగుడ్డును తీసుకుని ప్రిజర్వ్ చేయగలిగితే ఇంకొక పేషెంట్కి మనం ఆ కార్నియాను ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చండి.
0: ఈ విషయంలో భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదంట?
1: ఏమీ లేదండి, అది చాలా మంచి పని. సో కార్నియల్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీలైనంత వరకు అందరూ అది చేస్తే చాలా బాగుంటుంది.
0: ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పండి.
1: ఏదైనా ఒక జాగ్రత్త అంటే అన్నిటికన్నా ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే రెగ్యులర్ ఐ చెకప్. సో కంట్లో ఏ ప్రాబ్లం రాకుండా రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోండి, దానివల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము.
0: చక్కటి విషయాలు తెలియజేశారండి, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు కళ్ళకు సంబంధించిన సమస్యలు, లక్షణాలు, చికిత్స ఈ అంశంపై నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ కిరణ్మయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. ఇప్పుడు ప్రేమ దివ్వెలు కథానిక ప్రసారమవుతుంది. రచన సత్యవాడ సోదరిమణులు, పఠనం శ్రీమతి బి శ్రీదేవి.
3: ఏమిటే నీ వాలకం, 2 రోజుల నుండి పూర్తిగా తిండీ తిప్పలు మానేశావు. నువ్విలా మొండికేస్తే ఆ పసికందేమైపోతుంది? దానికి పాలివ్వడానికైనా కాస్త తినవే తల్లి. నిస్త్రాణంగా కూర్చున్న కూతురి ముందు అన్నం ప్లేట్ ఉంచింది. ఏం పసిబిడ్డో ఏం కర్మో, పాడు బ్రతుకు అంది సారిక. నువ్విలా మాట వినవుగాని బిడ్డ ఉసురు తీసేట్టున్నావు, శివానీ బలవంతాన్న ఒక్కో ముద్ద నోటికి అందించింది. ఎంత ఉన్నతమైంది కన్నతల్లి ప్రేమ! మరి తనేమిటి చంటిదాన్ని పట్టించుకోకుండా ఇలా? తనలో మాతృత్వం ఆవిరైపోతుందా? చప్పున ఊయల్లో పాపను తీసుకుని ఒడిలో వేసుకుంది. బిడ్డకు పాలిస్తూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు. అమ్మా, చెల్లి ఎంత ముద్దుగా ఉందో, నాకైతే భలే సరదాగా ఉంది. చెల్లిని ఒడిలో పెట్టుకుని నువ్వెందుకేడుస్తావు? 5 ఏళ్లు నిండని స్మిత మాటకి కళ్ళు తుడిచేసుకుని, చెల్లంటే నాక్కూడా బోలెడంత ఇష్టమేనమ్మా, మీరిద్దరూ అయిపోయారు కదా తల్లి అనేసి చటుక్కున నాలుక కరుచుకుంది. అయితే ఏమైనా

అయిందమ్మా, నేను చెల్లిని ఆడిస్తాను. అది పెద్దయ్యాక ఇద్దరం కలిసి ఆడుకుంటాం, బడికి వెళతాం. చెల్లి బంగారు పాపను ముద్దు పెట్టుకుంది. తను అలానే కలలు కంది. ఇద్దరు పిల్లలతో భర్త అనురాగాన్ని పొందుతూ కళకళ్లాడే కాపురం సాగించాలని తన కలలను భగ్నం చేసిందెవరు? తను మనసారా ప్రేమించిన సంతోష్ కదూ. ఇంత కర్కశంగా ప్రవర్తిస్తాడని ఎలా ఊహించగలదు? తనని ప్రాణప్రదంగా ప్రేమించాడు. తను ఎంతో ఆరాధించింది. ఈ ప్రేమలు దోమలు అన్నీ గాలిబుడగలు, ఆకర్షణలు. మోజు తీరిపోగానే ఇట్టే తుస్సుమంటాయి. అలాంటి భావాలు ఎవరు వ్యక్తపరిచినా ఊరుకునేవాడా? ఒంటి కాలిమీద లేచేవాడు. మా జంటని చూసి మీకు కళ్ళు కొడుతున్నాయి, మా ప్రేమ ఎప్పటికీ చెదరనివ్వం, ఒకరికోసం ఒకరే జీవిస్తాము అని ప్రగల్భాలు పలికిన ప్రబుద్ధుడేంచేశాడు? రెండోసారి ఆడపిల్ల పుడితే తన ముఖమే చూడ్డం మానేశాడు. తన ఫోన్లో నిలదీస్తే ఏమన్నాడు? అబ్బాయి పుడతాడనుకుంటే అమ్మాయిని కన్నావు, ఇద్దరు ఆడపిల్లలను ఎలా పెంచగలననుకున్నావు? మనం వంశోద్ధారకుణ్ణి ఇవ్వలేదనే మా అమ్మకి నాన్నకి చాలా కోపంగా ఉంది. అటు వాళ్లకి సర్ది చెప్పలేను. ఇద్దరు ఆడపిల్లల్ని నా సంపాదనతో పోషించనూ లేను. ఈ పరిస్థితులకు నాకు పిచ్చెక్కిపోతుంది. నా మానాను నన్ను వదిలి నీ దోవ నువ్వు చూసుకో. కర్ణ కఠోరంగా వినిపించాయి ఆ మాటలు. సమాజం ఎంత మారిందనుకున్నాను. వేళ్లానుకుని పోయి ఉన్న ఈ భావాలు స్త్రీజాతికి ఎప్పటికీ తీరని శాపాలేనా? తండ్రి ప్రేమకు నోచని బిడ్డ ఎలా పెరుగుతుంది, ఎలా బతుకుతుంది? చూసావా సారిక, మనం ప్రేమలో నెగ్గాం, ఆలూ మగలైపోయాం. ఇంత అందాల దాసి నా సొంతం, ఈ అల్లరిప్రియుడు నావాడైపోయాడు. తను కొంటెగా అంది. ఈ ప్రణయ సామ్రాజ్యంలో మనిద్దరం ఇలా ఒకరినొకరు కవ్వించుకుంటూ ఇలానే హత్తుకుపోయి హాయ్ హాయిగా విహరించేద్దాం. ఆ ఆగాగు, అదెలా కుదురుతుంది? మన ప్రేమ సామ్రాజ్యంలోకి ఓ బుల్లి యువరాణి వచ్చి అబ్బాయిగారి ఆట కట్టించేస్తుంది. రాణి అంటావేమిటి సారిక? బాలరాజు రావాలి. ఎవరైతేనేం, ఇద్దరం ముగ్గురవుతాం. భర్త మాట పూర్తి కాకుండా అనేసింది. మన ప్రేమనంతా కలబోసి మన రాజాబాబుని పెంచాలి. సారిక గలగలా నవ్వుతూ, పుట్టకుండా పేరు పెట్టేస్తున్నావు, అమ్మాయి అయితేనో? భర్త కళ్లల్లోకి సూటిగా చూసింది. మరో ఛాన్స్ తీసుకుందాం, తేలిగ్గా అనేశాడు. తీరా తొలి కాన్పు ఆడపిల్లైతే చిన్నబుచ్చుకున్నాడు. పాప అచ్చన్ నీ పోలికే. సంతోష్ చూసావా? చూసేదేముంది, ఆడపిల్లేగా. నీకు తెలీదేమో, ఆడపిల్లకు తల్లిదండ్రుల పట్ల అభిమానం ఎక్కువంటుంది. చూడు, నిన్ను చూసి ఎలా బుడగలేస్తుందో. పాపను భర్త చేతికి అందించింది. ఈ కబుర్లకేం ఎన్నైనా చెప్పొచ్చు, మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు. చదువు చెప్పించి లక్షలకు లక్షలు కట్నాలు గుమ్మరించి అత్తవారింటికి పంపడం అంటే తమాషా ఏం కాదు. అలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు కట్టిపెట్టు సంతోష్. ఆడపిల్లంటే నీకింత చులకన పనికిరాదు. కన్నతండ్రి ప్రేమకు నోచుకోకపోతే ఆ కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో ఆడామగా సమానమే. మనిద్దరి పరిపూర్ణమైన ప్రేమానురాగాలు పంచి ఈ బంగారు తల్లిని పెంచాలి. భర్తనెత్తిన సన్నగా మొట్టికాయలు వేసి అంది సారిక. భార్యను దగ్గరగా తీసుకున్నాడు సంతోష్. కూతుర్ని ముద్దాడాడు. భర్త మనసులో ఉన్న పిచ్చి కలుపు మొక్కల్ని పెరికి పారేశాననుకుంది అతని కళ్లల్లో మెరుపును చూస్తూ. మూర్ఖుల మనసు మార్చడం ఎవ్వరికీ సాధ్యపడదేమో. తను అల్లుకున్న ఆశలు, తామిద్దరూ చేసుకున్న బాసలు అన్నీ మసిచేశాడు. ఎంత అవివేకి అయిపోయాడు. వెనుకపాటుగా కళ్ళు మూసేసరికి అప్రయత్నంగా సంతోష్ అంది. అమ్మా అంతా చెప్పారే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇంత చదువు సంస్కారం ఉన్నా నువ్వు ఇలా బేలవైపోవటం నాకేం నచ్చలేదు. సారిక కళ్ళు తుడిచి అంది సాగరిక. నిన్నూ పాపని చూడాలని ఎంత ఆత్రంగా వచ్చానో. నీ అవతారం చూస్తే ఇలా ఉంది. మరేం చేయనే, మనసారా ప్రేమించాను. సంతోష్ తప్ప వేరే లోకమనేదే లేదనుకున్నాను. మా మధ్య పొరపచ్చలే రావని, ఏ ఒడిదుడుకులు ఉండవని భ్రమలో పడి కొట్టుకుపోయాను. మళ్లీ నీ కళ్లలో నీళ్లా? అతగాడు దారికొచ్చే మార్గం నేను చెప్పనా? నువ్వు ధైర్యంగా ఉండు, నీ భర్త కళ్ళు తెరిపిస్తాను. సంతోష్ తన తప్పిదం తెలుసుకుంటాడు. మీ కాపురం కమ్మగా సాగిపోతుంది. స్నేహితురాలి వెన్ను నిమిరి ఊరడించింది సాగరిక. హాయ్ నాన్నా, మేమొచ్చేసాం అంటూ తండ్రి భుజమెక్కేసింది స్మిత. అరే సంతోష్, ఇలా చీకట్లో కూర్చున్నావు? గబాళున లైటు వేసింది సారిక. గదంతా ఒక్కసారిగా వెలుగుపరుచుకుంది. సారిక నువ్వు?

నువ్వు. నేనే సంతోష్. మన ప్రేమ నన్ను నీ నుంచి దూరం చేస్తుందా? నీకోసం ఎలాంటి త్యాగమైనా చేస్తాను. మన ప్రేమ నెగ్గిందన్నావుగా, అది అలాగే నిలబెట్టుకోవాలి. విస్మయంగా భార్యవైపు చూశాడు. అదిరిపడ్డాడు. ఆమె చేతుల్లో పాపాయి లేదు. అలా వింతగా చూస్తావేం? మనం ముగ్గురమే. మన ప్రేమ పునాదులు గట్టిపడ్డం కోసం నేనేమైనా చేస్తాను. భార్య మాటలకు సంతోష్ తల తిరిగిపోయింది. దోషిలా ఆమె నుండి తప్పించుకొని బెడ్రూంలోకి మంచం మీద వాలిపోయాడు. అంటే పేగుబంధాన్ని తెంచుకుందా? 9 నెలలు మోసికన్నా పసిబిడ్డని పాలించి లాలించి పెంచాలని తల్లి హృదయం ఎంత తపిస్తుంది? అయితే ఈ ఆశలన్నీ సారిక చంపేసుకుందా? నీమాటే నాకు వేదమంటుంది, నీతోటిదే లోకమంటుంది. పాపకి మాతృప్రేమను అందించలేక ఎంత విలవల్లాడిపోతుందో, మరెంతగా మదనపడుతుందో. తన ప్రేయసి, తన ఇల్లాలు, ప్రాణానికి ప్రాణమైన అర్ధాంగిని మానసికంగా ఎంత హింసించాడు! అసలు ప్రేమకి అర్థం తెలుసా తనకి? లేనిపోనివి ఊహించుకుని ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు! టీ తీసుకో సంతోష్, చల్లారిపోతుంది. నువ్వు పొగలు గ్రక్కుతున్నా టీ తాగేస్తావుగా. ఆలోచనలు చెదరగొట్టి చిరునవ్వుతో అతని ముందు నిలబడింది. 2 చేతులు పట్టుకుని, నన్ను క్షమించు సారిక, ఇంతకీ పాపనేం చేశావ్? అడిగాడు. ఆమె నుండి జవాబు రాలేదు. మౌనంగా ఖాళీ కప్పందుకొని వెళ్లిపోతున్న భార్యవైపు అయోమయంగా చూస్తుండిపోయాడు. ఆ రాత్రి తనకిష్టమైన వంటలన్నీ చేసింది. కొసరి కొసరి వడ్డించింది. తమ ప్రేమ గురించి ఎన్నెన్నో ముచ్చట్లాడింది. పశ్చాత్తాప హృదయుడై, మన పాప ఎక్కడుంది? ఎన్నిసార్లు అడిగినా ఆమె నుండి సమాధానం రాలేదు. కమ్మని భోజనం చేశాడేమో, కమ్ముకొచ్చేసింది నిద్ర. అర్ధరాత్రి మగతలో చేయి చాపాడు. సారిక స్పర్శ. చేయి వెనక్కి తీసుకోబోయాడు. ఆమె దగ్గరకు వచ్చి అల్లుకుపోయింది. అతని మనసెరిగి కోరిక తీర్చేసింది. నాన్నా, నాన్నా, నువ్వు లేవలేదుగా. అమ్మైతే నన్ను స్కూల్కి రెడీ చేసేసింది. తండ్రికో ముద్దిచ్చి టాటా చెప్పి హుషారుగా వెళ్ళిపోయింది స్మిత. లేవండి దొరగారు, కాఫీ టిఫిన్లు సిద్ధంగా ఉన్నాయి. రాత్రి సంఘటన గుర్తొచ్చి అతని తల నేలకు వాలిపోయింది. తనలో తను కుచించుకుపోతూ మౌనంగా ఉండిపోయాడు. సారిక, నువ్వు జాబ్ చేస్తానన్నావుగా, అప్లికేషన్ తీసుకొచ్చాను. నింపి ఆఫీసుకురా, ఇంటర్వ్యూ ఇవ్వు. నామక మాత్రమే, మా స్కూల్లో టీచర్ పోస్ట్ని ఖాయమైపోయినట్లే. సాగరిక రివ్వున దూసుకొచ్చి సారిక చేతిలో అప్లికేషన్ ఫామ్ పెట్టి చెప్పింది. దిగ్గును లేచి, మీరైనా చెప్పండి మేడం. ఎంత బ్రతిమాలినా పాపజాడ చెప్పకుండా ఉంది. ఎలా చెప్తుంది సంతోష్? ఆడపిల్లతో ఎన్ని తిప్పలో ఏకరువు పెట్టావుగా. పైగా తన దోవతన్ను చూసుకోమన్నావు. నీ దృష్టిలో ప్రేమంటే ఇంతేనా? ఏ ఒడిదుడుకులు ఎదుర్కోవా? మీ ప్రేమ గాఢమైనదని నమ్మి నేను మీ పెద్దవాళ్లని ఒప్పించి మీ పెళ్లి జరిపించాను కదా. నీ పిరికి మనస్తత్వానికి ఈ అమాయకురాలు బలి కాకూడదు. ఆ బాధ్యత నాదే. ఒప్పుకుంటున్నాను మేడం, నేనే అమానుషంగా ప్రవర్తించాను. సారిక నిష్కల్మషమైన ప్రేమ ముందు ఓడిపోయాను. 2వసారి ఆడపిల్ల పుడితే తలకు మించిన బరువు అనుకున్నాను. ప్రేమ ఎంత ఉన్నతమైనదో రుజువు చేసింది మీ స్నేహితురాలు. నా కళ్లకు కట్టిన పొరలు తొలగిపోయాయి. ఇక ఎప్పటికీ సారిక మనసు కష్టపెట్టను. మా ప్రేమదీపాలు ఈ ఇద్దరే మాకు చాలు. ఎవ్వర్నీ లెక్క చెయ్యను. అపురూపంగా పెంచి వాళ్లకు ఉజ్వలమైన భవిష్యత్తును కల్పిస్తాను. నన్ను నమ్మండి మేడం. దయచేసి పాప ఎక్కడుందో చెప్పండి మేడం, సాగరిక అప్పుడు చెప్పింది. వినేసరికి సంతోష్ తల దిమ్మెక్కిపోయింది. ఇంత పని చేశారా మేడం? తల్లి తండ్రులుండి మా పాప అనాథ కాకూడదు. ఆడపిల్ల పట్ల నీ వైఖరి ఇలా ఉంటే ఇంతకన్నా చేయగలిగింది ఏముంది? నీ కూతురు అనాథాశ్రమంలోనే పెరగాలి. అలా అనొద్దు మేడం. వెంటనే పాపను తీసుకొచ్చేద్దాం. పిల్లలకు ఏ లోటు రానివ్వను. తండ్రిగా వాళ్ల పట్ల నా కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటాను, దృఢంగా అన్నాడు సంతోష్. 1 నిమిషం మేడం, చిటికెలో ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తా. వెంటనే పాపను తెచ్చేసుకుందాం. బెడ్రూమ్ వైపున నడిచాడు. సంతోష్ ఆరాటం చూస్తుంటే నాకు పూర్తి నమ్మకం కలిగిందే. ఒక్క కొరడా రొలిపింపుతో అదరగొట్టేశావు. నీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోలేనే. సాహసించి మా కాపురాన్ని నిలబెట్టావు. సాగరికను అల్లుకుపోతూ అంది సారిక. ముగ్గురూ బయలుదేరారు. మా మామయ్య స్థాపించిన అనాథాశ్రమం ఇదే. బహుశా పాపను తిరిగి ఇవ్వడానికి ఆయన ఒప్పుకోరు అంటూ రమణయ్యను పరిచయం చేసింది. సాగరిక అన్నట్టు రమణయ్య ఒక పట్టాన అంగీకరించలేదు. ఏం ముఖం పెట్టుకుని వచ్చావ

0: అయ్యా, ఆడపిల్లలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న ఈ రోజుల్లో ఆడపిల్లల పట్ల నీకిలాంటి భావాలు ఉండనే కూడదు. బరువు భారం అన్నావుగా, ఇక్కడే పెరగని నీ కూతుర్ని, మా నిర్ణయం అయితే ఇదే అనేశాడు సంతోష్. ఎంతో ప్రాధేయపడ్డాడు. ఇచ్చేద్దాం మామయ్యా, సాగరిక నచ్చజెప్పడంతో బిడ్డని తండ్రి చేతుల్లో ఉంచాడు. తమ ప్రేమ గెలిచినందుకు, తమ బిడ్డలు ప్రేమదివ్వెలై తమ ఇంట వెలుగులు విరజిమ్మినందుకు తృప్తిగా ఊపిరి పీల్చుకుంది సారిక.
1: మీరు ఇంతవరకు ప్రేమ దివ్వెలు కథానిక విన్నారు. రచన సత్యవాడ సోదరి మనులు, పఠనం శ్రీమతి డి శ్రీదేవి.

0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.

కార్యక్రమం ఇప్పుడు తెలుగు చిత్ర గీతాలు వింటారు. వినబోతున్నాం పాట బందిపోటు చిత్రం నుంచి. ఆరుద్ర రచనకు ఘంటసాల పి సుశీలతో కలిసి పాడిన పాట. సంగీతం ఘంటసాల.

చిత్రగీతాలు కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట ఆత్మ బంధువులు చిత్రం నుంచి కేజేఎస్ దాస్ పి సుశీల గానం చంద్రశేఖర్ సంగీతం దాసరి నారాయణరావు సాహిత్యం.

వినబోతున్న పాట చిల్లర కొట్టి చిట్టమ్మ చిత్రం నుంచి ఎల్ఆర్ అంజలి శారదా పాడిన పాట. దాసం గోపాలకృష్ణ రచనకు రమేష్ నాయుడు సంగీతం అందించారు.

మీరు విన్న పాటతోటి చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కే ఉమారాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమాపేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెల్లడించింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఇది విశాఖపట్నం, గోపాల్పూర్ ప్రాంతాల్లోని తీవ్ర వాయుగుండంగా తీరం తాకే అవకాశాలు ఉన్నాయి. మనకు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారాం రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు ప్రాంతాలకు ఎక్కువగా కూడా తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.
0: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాగా వాగులు, వంకలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, మందులు అందుబాటులో ఉంచాలని, పశువులకు మేత, నీటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను మంత్రులు పి నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉన్నందున మున్సిపల్, పారిశుద్ధ్య, ఆర్టీసీ, రవాణా సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలకు సిద్దంగా ఉండాలని మంత్రులు ఆదేశించారు. విజయవాడలో కొండ ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి నారాయణ ఆదేశించారు. వర్షాల పరిస్థితిని అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు మంత్రులు సూచించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. వర్షాల దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరితగతిన పునరుద్దరణ చర్యలు చేపట్టాలని సూచించారు. సిబ్బందిని అందుబాటులో ఉంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత కోసం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలోని అనేక జిల్లాల ఆర్థిక వ్యవస్థల్లో స్థానిక ప్రత్యేకతలకు తగిన గుర్తింపు, మార్కెట్ అందుబాటు గతంలో పరిమితంగానే ఉండేది. స్థానిక ఉత్పత్తులకు సరైన ఆదాయాలు కూడా ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశంలోని జిల్లాల ప్రత్యేకతలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద ధర్మవరం చీరలు, ఏటికొప్పాక బొమ్మలు, నర్సాపురం అల్లిక లేసులు వంటి ప్రత్యేక ఉత్పత్తులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ద్వారా ప్రతి జిల్లా తన సొంత ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేసే ఒక ఉత్పత్తికి అభివృద్ది, బ్రాండింగ్, మార్కెట్కు అవకాశం కలుగుతుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
1: వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఏక్ పూరీ హోలిస్టిక్ ఇకోసిస్టమ్ పైదా కర్తా హై. इस योजना के माध्यम से स्थानीय स्तर पर स्किल डेवलपमेंट, प्रोडक्ट की मार्केटिंग, पैकेजिंग, ब्रांडिंग, उसके कार्य भी बहुत ही आसानी से किए जाते हैं.

0: సమగ్రమైన వైద్య చికిత్స పద్దతిగా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు ఈరోజు ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2016లో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకుంటారు. నివారణ ప్రధానమైన ఆరోగ్య సంరక్షణలో ఆయుర్వేద వైద్య చికిత్స పద్దతి ఒక కీలక పాత్రను పోషిస్తోంది. ఆయుర్వేద వైద్య విధానంపై పలు కార్యక్రమాల ద్వారా ఈరోజు అవగాహన కల్పిస్తారు. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. 6 జిల్లాల్లో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు 27 కోట్ల రూపాయలు ఆమోదించినట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వారంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు స్థానిక రాజకీయ పరిణామాలపై జగన్మోహన్ రెడ్డి చర్చించారు. కాగా విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దసరా, దీపావళి పండుగల సందర్బంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నరసాపురం, చెర్లపల్లి, నరసాపురం, తిరువన్నామలై మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనుందని చెప్పారు. ఇందులో భాగంగా 07062 నెంబర్ కలిగిన నరసాపురం, చెర్లపల్లి ప్రత్యేక రైలు, 07291 నెంబర్ కలిగిన నరసాపురం, తిరువన్నామలై రైళ్లు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్టంలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రులు, ఔషధాలయాల అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 2.2 మెగాహెర్ట్స్ పై. సమయం 1:30 మరికు దీక్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 తాజా అప్డేట్స్ వింటారు.
2: होती है आफ्टर ड्रिंकिंग कोल्ड ड्रिंक्स तो उसको हम अवॉइड कर सकते हैं. थोड़ा सा हल्का सा गर्म गुनगुना पानी पिएंगे तो वो ज़्यादा बेटर रहेगा. खाने में जो भी घर का बना हुआ खाना है, दाल, रोटी, सब्जी, वो आप अच्छे से खा सकते हैं. फ्रूट्स, वेजिटेबल्स, जो भी सीजनल अवेलेबल हैं वो सब आप खा सकते हैं. बस बाहर का खाना थोड़ा सा

0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం. నోరి రామశాస్త్రి ఆయుర్వేద కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వికేఎం లావణ్య గారి వివరణ వినండి.
1: మన గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్యానికి మరియు యోగాకు ప్రత్యేకమైన ఆదరణ లభించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన యావత్ దేశం జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ సంవత్సరం అంటే 2026లో మనం 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ ఏడాది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిన అంశం రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం, ఆయుర్వేద ఫర్ ఏ హెల్దియర్ టుమారో. ఈ దినోత్సవ ప్రధాన కార్యక్రమం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలో నిర్వహించనున్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ 2016వ సంవత్సరంలో మొదటిసారిగా ప్రారంభించింది. వైద్య దేవుడిగా పరిగణించే ధన్వంతరి జయంతి సందర్భంగా అంటే ధన్తెరస్ రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. మొదటి ఆయుర్వేద దినోత్సవం 2016 అక్టోబర్ 28 జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ధన్తెరస్ అనేది చాంద్రమాన క్యాలెండర్, ల్యూనార్ క్యాలెండర్ ప్రకారం వచ్చే పండుగ. కార్తీక మాసంలో వచ్చే ఈ పండుగ తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. సాధారణంగా అక్టోబర్ మధ్య నుండి నవంబర్ మధ్య వరకు ఏ తేదీన అయినా రావచ్చు. దీనివల్ల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమాలను ముందుగా ప్రణాళిక వేసుకోవడం, నిర్వహించడం చాలా కష్టతరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 4 ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలించి చివరకు సెప్టెంబర్ 23వ తేదీని ఖరారు చేసింది. దీనికి కారణం సెప్టెంబర్ 23 అనేది శరద్ విశ్వత్తు అంటే అటమ్నల్ ఎక్వినాక్స్ రోజుకు దగ్గరగా వస్తుంది. ఈ రోజున పగలు రాత్రి దాదాపు సమానంగా ఉంటాయి. ప్రకృతిలో ఈ సమతుల్యతను సూచించే ఈ రోజు శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సమతుల్యతను ప్రబోధించే ఆయుర్వేద తత్వానికి చక్కగా సరిపోతుందని మంత్రిత్వ శాఖ భావించింది. 2025వ సంవత్సరం మార్చి 23న భారత ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సెప్టెంబర్ 23ను శాశ్వతంగా ప్రతి సంవత్సరం స్థిరంగా జరుపుకునే జాతీయ ఆయుర్వేద దినోత్సవ తేదీగా ప్రకటించింది. దీంతో 2016లో ప్రారంభమైనటువంటి మొదటిసారిగా 2025 నుండి ఆయుర్వేద దినోత్సవం ఒక నిర్ణీత స్థిరమైన తేదీన జరుపుకోవడం మొదలైంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద సంస్థలు, పరిశోధకులు, వైద్యులు ప్రతి సంవత్సరం ఒకే తేదీన సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించుకునే వీలు ఏర్పడింది. ఈ సంవత్సరం 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం అనే అంశంతో జరుపుకుంటున్నాం. ఈ అంశం 4 ముఖ్య స్తంభాలపై ఆధారపడి

ఉంది. ఆధారాధారిత ఆయుర్వేదం, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణలు, సమీకృత ఆరోగ్య సంరక్షణ, సమాజ శ్రేయస్సు, సుస్థిర జీవన విధానం. కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఇటీవల ఢిల్లీలో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకుండా ఒక ప్రజా ఉద్యమంగా, జాతీయ ఆరోగ్య సంభాషణ ప్రచారంగా మారాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జాతీయ ధన్వంతరి ఆయుర్వేద పురస్కారాలు, ఆయుష్ విజన్ 2030, ఔషధ మొక్కల భద్రతా నివేదికలు వంటి పలు కార్యక్రమాలను కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సంవత్సరం థీమ్ను వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక కోణాల్లో, అలాగే జాతి నిర్మాణంలో, అంతర్జాతీయ సంబంధాల్లో ఆయుర్వేదం పోషిస్తున్న పాత్రను కాస్త వివరంగా చూద్దాం. వ్యక్తిగత ప్రయోజనాలను చూసినట్లయితే ఆయుర్వేదం ప్రధానంగా నివారణ దృష్టికోణంతో పనిచేస్తుంది. దినచర్య, ఆహారపు అలవాట్లు, జీవనశైలి సమతుల్యత ద్వారా మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం వంటి జీవనశైలి వ్యాధులను ముందుగానే నివారించడంపై దృష్టి పెడుతుంది. యోగా, ధ్యానం, మౌలిక చికిత్సల ద్వారా శరీరం, మనస్సు, భావోద్వేగాలను కలిపి చూసే సమగ్ర ఆరోగ్య విధానం ఇది. దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణలో ఆధునిక వైద్యంతో పాటు తక్కువ దుష్ప్రభావాలు కలిగిన సహజ చికిత్సలుగా ఇవి ఉపయోగపడతాయి. సామాజిక ప్రయోజనాల దృష్ట్యా చూసినట్లయితే దేశ్కా స్వాస్థ్య పరిరక్షణ్ వంటి ప్రచార కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన, అక్షరాస్యత పెరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ దేశీయ జ్ఞాన సంపద పట్ల గర్వం, సాంస్కృతిక గుర్తింపు బలపడతాయి. అంతేకాక ఆధునిక వైద్య నిపుణులు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆయుర్వేదం చక్కగా, స్థానికంగా అందుబాటులో ఉండడం వల్ల అందరికీ ఆరోగ్య సంరక్షణ చేరువ అవుతుంది. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చూసినట్లయితే భారత ఆయుర్వేద ఆయుష్ రంగం నేడు బిలియన్ల డాలర్ల మార్కెట్గా ఎదిగింది. ఔషధ మొక్కల సాగు, తయారీ, ఎగుమతులు, వెల్నెస్ టూరిజం వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి. రైతులకు ఔషధ మొక్కల సాగు ద్వారా ప్రత్యామ్నాయ అధిక విలువ కలిగినటువంటి పంటలు లభిస్తున్నాయి. అలాగే నివారణ చికిత్సల వల్ల దీర్ఘకాలిక వ్యాధుల భారం తగ్గి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై పడే ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది. ఆయుర్వేదం జాతి నిర్మాణంలో పాత్రను చూసినట్లయితే ఒక దేశ బలం కేవలం ఆర్థిక, సైనిక శక్తిపైనే కాక ఆరోగ్యవంతమైన ఉత్పాదక జనాభాపై కూడా ఆధారపడి ఉంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం ఆయుర్వేద దినోత్సవాన్ని అనుసంధానిస్తోంది. ఆధారాధారిత పరిశోధన, ప్రామాణిక చికిత్స మార్గదర్శకాల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రధానమంత్రి వైద్య వ్యవస్థ సమీకృతం చేసే ప్రయత్నం భారత్ను సమీకృత వైద్య పరిశోధనలో ఒక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. ఆయుర్వేదం అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావాన్ని చూసినట్లయితే ఆయుర్వేదం భారతదేశానికి ఒక సాంస్కృతిక వైద్య రాయబారిగా పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం సైనిక లేదా ఆర్థిక శక్తి కాకుండా జ్ఞాన, సాంస్కృతిక ఆకర్షణ ద్వారా భారత సాఫ్ట్ పవర్ను బలపరుస్తుంది. గుజరాత్ లో స్థాపించిన WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ నాయకత్వ స్థానాన్ని భారత్కు కల్పిస్తోంది. విదేశీ పర్యాటకులు ఆయుర్వేద చికిత్స కోసం భారత్కు రావడం వల్ల వెల్నెస్ టూరిజం, పర్యాటక దౌత్యం బలపడతాయి. మూలిక ఔషధాలు, సప్లిమెంట్ల ఎగుమతుల ద్వారా అమెరికా, యూరప్, ఆగ్నేషియా దేశాలలో వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి. నాణ్యతా ప్రమాణాల భాగస్వామ్యాలు అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచుతాయి. ఇతర దేశాల విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో ఒప్పందాలు శాస్త్రీయ దౌత్యాన్ని ప్రోత్సహిస్తాయి. అలాగే తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య పరిష్కారాల కోసం చూస్తున్న ఆఫ్రికా, ఆసియా దేశాలతో సాంకేతిక సహకారం, అభివృద్ధి భాగస్వామ్యాలను పెంచుకునే అవకాశాన్ని కూడా ఆయుర్వేదం భారత్కు కల్పిస్తుంది. మొత్తంగా చూస్తే ఆయుర్వేదం కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా భారతదేశ సాంస్కృతిక దౌత్యం, ఆర్థిక వాణిజ్యం, శాస్త్రీయ సహకారానికి ఒక వారధిగా మారుతోంది. ఇది రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం థీమ్కు లోతైన జాతీయ, అంతర్జాతీయ కోణాన్ని జోడిస్తుంది. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయుర్వేదం నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలి పట్ల ప్రపంచం మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తేదీని ధన్తెరస్ నుంచి శరద్ విశ్వత్తుకు దగ్గరగా ఉండే సెప్టెంబర్ 23కు మార్చడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా స్థిరత్వం, స్పష్టత తీసుకురావడమే. ఆయుర్వేదం మనం గతం యొక్క జ్ఞానం మాత్రమే కాదు, వ్యక్తి ఆరోగ్యం నుంచి సమాజ ఆరోగ్యం వరకు, భారతదేశ ఆర్థికాభివృద్ది నుంచి ప్రపంచ ఆరోగ్య సహకారం వరకు ఉపయోగపడగల భవిష్యత్ ఆరోగ్య సంభాషణలో ఒక భాగం. ఈ సంవత్సరం నేషనల్ ఆయుర్వేద డే మనకిచ్చే సందేశం ఏదంటే రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం. ఆరోగ్యం అనేది వ్యాధి వచ్చినప్పుడు గుర్తు చేసుకునే విషయం కాదు,
ప్రతిరోజు నిర్మించుకోవాల్సిన

0: ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చళ్లు, పొడులు, కూరగాయల నిల్వ పద్ధతుల గురించి శ్రీమతి సి రాజశ్రీ గారు అందించిన వివరాలు వినండి.
1: మానవుని ప్రాథమిక అవసరాలలో ఆహారం అత్యంత ప్రధానమైనది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆహారం కొరత ఒక ముఖ్య సమస్య. ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో ఒకవైపు ప్రజల అవసరాలకు తగినంత ఆహారం దొరకక బాధపడుతుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న కొద్ది ఆహారం సూక్ష్మజీవుల వలన చెడిపోయి తినటానికి పనికిరాకుండా పోతున్నాయి. ప్రకృతి సిద్ధమైన కారణాల వలన ఆహార పదార్థాలలో అవాంఛనీయమైన మార్పులు కలిగి తినటానికి అయోగ్యంగా మారితే దానిని కుళ్లిపోవటం లేదా చెడిపోవటం అంటారు. మన ఆహార పదార్థాలు సూక్ష్మజీవులకు కూడా ఆహారమే. గాలిలోనూ నీటిలోనూ ఉండే బ్యాక్టీరియా, ఈస్ట్, బూజు వంటి సూక్ష్మజీవులు, వైరస్లు ఆహార పదార్థాలపై సోకి జీవక్రియలను కొనసాగించటం వలన రసాయనిక మార్పులు జరుగుతాయి. తద్వారా ఉత్పత్తి అయ్యే క్రొత్త రసాయన పదార్థాల వలన ఆహారానికి దుర్గంధం వచ్చి రుచి చెడి చూడటానికి కూడా అసహ్యకరమైన మార్పులు సంభవిస్తాయి. ఆహార పదార్థాలలో ప్రకృతి సిద్ధంగా అంతర్గతంగా ఉండే ఎంజైముల చర్య వలన కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఇందువలన కోట్లాది రూపాయల విలువ గల ఆహార పదార్థాలు వ్యర్థమవుతున్నాయి. ఆహార పదార్థాల పరిరక్షణ యొక్క ఆవశ్యకత. మానవుడు సంఘజీవనం నేర్చి దానిని అభివృద్ధి చేసుకున్న కొద్దీ ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోవలసిన అవసరం పెరుగుతూ వస్తుంది. ఆహార పదార్థాలు పాడు చేసే సూక్ష్మజీవులకు విభిన్న జీవ రసాయన మార్పులు తీసుకొని రాగల శక్తి ఉంది. వీటి చర్యల వలన ఆహారం చెడిపోయి నిరుపయోగం అవుతుంది. ఇది రెండు రకాలుగా జరగవచ్చు. మొదటిది రంగు, రూపం, రుచి, వాసనలో అవాంఛనీయమైన మార్పులు కలిగి తినటానికి పనికిరాకుండా పోవటం. రెండవది చూపులకు రూపంలో రుచిలో పెద్ద మార్పు లేకపోయినా తినటం వలన వ్యాధిగ్రస్తులు కావటం. కాబట్టి త్వరగా చెడిపోయే అవకాశం ఉన్న ఆహారాన్ని నిలవ చేయటం, చెడిపోకుండా వీలైనంత ఎక్కువ కాలం కాపాడటం అవసరం. ఈ ఆహారం నిల్వ ఉంచే పద్ధతులు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి. ఈజిప్టు దేశస్థులకు, రోమన్లకు ఉప్పు కలపటం, ఎండపెట్టటం, పొగవేయటం మొదలైన పద్ధతులు తెలిసినవి. పూర్వీకులు సముద్ర తీరంలో ఆహార పదార్థాలను పూడ్చిపెట్టి నిల్వ చేసేవారని, అదే ఆహారాన్ని నిల్వ ఉంచటంలో ప్రథమ ప్రయత్నమని తెలుస్తున్నది. అమెరికన్ ఇండియన్లు మంటపై మాంసం ముక్కలు వేలాడదీసి ఆరబెట్టి పొగబెట్టి నిల్వ ఉంచేవారు. ఆదిమవాసులు గుహలలో నిల్వ ఉంచేవారు, ఎందుకంటే గుహలలో ఉష్ణోగ్రత చాలా తక్కువ ఉంటుంది. మన దేశ జనాభాకు వారి అవసరాలకు తగినంత ఆహారం ఉత్పత్తి అయినా సరి అయిన నిల్వ పద్ధతులు లేక వృధా జరుగుతుంది. దీనిని నివారించటానికి, కనీసం తగ్గించటానికి నిల్వ పద్ధతులు ఎంతో అవసరం. అందుబాటులో ఉన్న ఆహారాన్ని సద్వినియోగం చేయటం, వృధాని అరికట్టడం నిల్వ పద్ధతుల ద్వారా సాధ్యమవుతుంది. అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలు అన్ని కాలాల్లో పండవు. ఒక కాలంలో పండిన ఆహార పదార్థాలు మరొక కాలంలో వాడుకోవాలంటే వాటిని నిల్వ ఉంచాలి. ఉదాహరణకి పచ్చి బఠానీ, మామిడి వగైరాలు. ఒక ప్రాంతంలోనో ఒక దేశంలోనో విస్తారంగా పండే పదార్థాలు వేరొక ప్రాంతంలో గాని దేశంలో గాని పండవు. పండిన ప్రాంతం నుంచి పండని ప్రాంతానికి రవాణా చేయటానికి కొంత సమయం తీసుకుంటుంది. ఈ సమయంలో ఆహారం చెడిపోకుండా కూడా నిల్వ ఉంచే పద్ధతులు ఉపయోగపడతాయి. దీనివలన పదార్థాలకు మార్కెటింగ్ పెరిగి ధర లభిస్తుంది, పండని

0: ఈ ప్రాంతంలో కూడా వివిధ రకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకి కాశ్మీర్లో పండే యాపిల్ పండ్లు మన ప్రాంతంలో దొరుకుతున్నాయి. చౌకగా లభ్యమయ్యే సీజన్లో కొనుక్కొని నిల్వ చేయటం వల్ల ఖరీదు ఎక్కువగా ఉన్న కాలంలో వాడుకొని మన బడ్జెట్లో ఆదా చేయవచ్చు. ఉదాహరణకి టొమాటో, పచ్చి బఠానీ వగైరాలు. ఇలా నిల్వ చేయటం వల్ల రకరకాల పదార్థాలు అన్ని కాలాల్లో అందుబాటులో ఉంటుంది. ఆహారంలో వెరైటీ ఉంటుంది. ఆహారం తయారీకి పట్టే కాలం, శ్రమ కూడా ఆదా అవుతాయి. ఎందువల్లంటే ముందుగానే మనం నిల్వ ఉంచడం కోసం వాటిని కడిగి శుభ్రం చేసి ఉంచుతాం కనుక ఈ శ్రమంతా తగ్గుతుంది. మరి వివిధ రకాల కూరగాయల నిల్వ చేసే పద్ధతులు చూస్తే మనది ఉష్ణదేశం కావటం కూరగాయలు పండ్లు వగైరాల్లో తేమ శాతం అధికంగా ఉండటం వలన అవి త్వరితంగా పాడైపోతాయి. వీటిని నిల్వ ఉంచటానికి అనేక అధునాతన శాస్త్రీయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని సనాతన పద్ధతులకు మెరుగుపెట్టినవే. అవేమిటో చూద్దాం. మరి అధిక ఉష్ణోగ్రత అంటే హై టెంపరేచర్ను ఉపయోగించి నిల్వ చేయటం, తక్కువ ఉష్ణోగ్రత లో టెంపరేచర్ దగ్గర నిల్వ చేయటం, నిర్జలీకరణ డీహైడ్రేషన్ పద్ధతిలో నిల్వ చేయటం, ద్రవాభిసరణ పీడనం అంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనే సూత్రాన్ని ఉపయోగించి నిల్వ చేయటం, రసాయనాలు ఉపయోగించటం, వివిధ రకాలైన కెమికల్స్ ఉపయోగించి నిల్వ చేయటం, వికిరణం ఉపయోగించి చేయటం అంటే ఇరాడియేషన్. మొదటిది అధిక ఉష్ణోగ్రత గురించి తెలుసుకుందాం. ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతకి గురి చేసిన ఆహార పదార్థాల్ని డబ్బాల్లో నిల్వ ఉంచి అమ్ముతున్నారు. ఉదాహరణకి డబ్బాల్లో నిల్వ ఉంచినటువంటి పైనాపిల్ ఉష్ణోగ్రత అంటే 5 నుంచి 0 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా 0 నుంచి -10 డిగ్రీల సెంటీగ్రేడ్, ఇవి మన ఫ్రిజ్ లో ఫ్రీజర్లో ఉండే టెంపరేచర్స్. ఈ ఉష్ణోగ్రత దగ్గర కూరగాయలను ఉంచడం ద్వారా ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. ద్రవ్యం చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడిపోవటం వలన ప్లాస్మోలైసిస్ అంటే కణ సంకోచం జరిగి జీవక్రియలు స్తంభించిపోతాయి. ఈ పద్ధతిని జామ్లు, జెల్లీలు, పండ్ల రసాలు, పచ్చళ్లు చేయటంలో మనం ఈ సూత్రాన్ని ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా ఈ పచ్చళ్లు పెట్టినప్పుడు తగినంత నూనె ఉపయోగించటం వలన పైన నూనె తేలుతూ ఉంటే పదార్థానికి వాతావరణంలోని గాలి తగలదు. అందువలన సూక్ష్మజీవులు పెరగలేవు, జీవించలేవు. ఇక తర్వాత పద్ధతి రసాయనిక పదార్థాల వినియోగం. మానవులు జంతువుల శరీరంలో యాంటీబాడీస్ ఉండటం వలన సూక్ష్మజీవుల ప్రవేశాన్ని పెరుగుదలను నిరోధిస్తాయి. కానీ వృక్ష సంబంధమైన ఆహార పదార్థాల్లో ఈ యాంటీబాడీస్ ఉండవు. ఈ యాంటీబాడీస్ ని లేస మాత్రంగా ఉపయోగించడం ద్వారా శాకాహార పదార్థాల్లో సూక్ష్మజీవుల పెరుగుదలను అరకట్టి నిల్వ ఉంచవచ్చు. స్ట్రెప్టోమైసిన్, ఆరియోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్ ని నీటిలో కలిపి ఆ నీటిలో కూరగాయలను కడిగితే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇవి కాకుండా మనం తరచుగా వాడేవి వినెగర్, దీన్నే అసిటిక్ యాసిడ్ అని కూడా అంటారు, నైట్రేట్లు, నైట్రైట్లు, సోడియం బెంజోయేట్, పొటాషియం మెటాబైసల్ఫైట్ వంటి రసాయనాలు. ప్రభుత్వం ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ద్వారా అనుమతించిన రసాయనాలను అనుమతించిన పరిమాణంలో మాత్రమే వాడాలి. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశ్యం రసాయనాల వాడకం వల్ల ఆ పదార్థం తిన్నవారికి ఏ విధమైన అనారోగ్యం గాని హాని కాని జరగకూడదు అని. అయితే యాంటీబయోటిక్స్ వాడినప్పుడు కొందరిలో ఎలర్జీ రావచ్చు ఆహార పదార్థాలు తిన్నప్పుడు, కాని అందరిలో కాదు. ధనియాల నూనె, లవంగ నూనెలను కూడా వాటిలో ఉండే యాంటీసెప్టిక్ గుణం వలన ఆహార పదార్థాల నిల్వకు ఉపయోగిస్తున్నారు. ఇక ఆఖరిది వికిరణం చేయటం, దీన్నే ఇర్రాడియేషన్ అంటారు. అతినీల లోహిత కిరణాలు అంటే అల్ట్రా వయలెట్ రేస్ ను కాని గామా కిరణాలు కాని ఉపయోగించి ఆహార పదార్థాల్ని రేడియేషన్ చేస్తే వాటి ఉపరితలంపై ఉన్న సూక్ష్మజీవులలో 98% నశిస్తాయి. అందువలన ఈ ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇవన్నీ కూడా పద్ధతులు ఎక్కువగా వాణిజ్య స్థాయిలో, కొన్నిటిని గృహస్థాయిలోనూ కూడా వాడుతున్నాం. ఇవి కాక ఇంట్లో పదార్థాలని స్వల్పకాలం కాని లేక దీర్ఘకాలం గాని నిల్వ ఉంచుకోవటానికి కొన్ని కలగలుపు పద్ధతులు అనువుగా ఉంటాయి. మనకి సీజన్లో కణుపు చిక్కుడు, టొమాటో, ములక్కాయలు, పచ్చి బఠానీ, పచ్చి మామిడి వగైరాలు విరివిగా చౌకగా దొరుకుతాయి. వీటిని శుభ్రం చేసి ముక్కలు కోసి తగినంత ఉప్పుతో ఉడికించి ఆరబెట్టి అప్పుడు జిప్లాక్ కవర్స్ లో గాని చిన్న చిన్న డబ్బాల్లో కాని నింపి ఫ్రీజర్లో ఉంచితే చాలా కాలం, అంటే దాదాపు సంవత్సరం పైనే వాడుకోవచ్చు. ఈ విధంగా ఆహార పదార్థాలు చెడిపోవటానికి కారణాలు, వాటిని నిరోధించటానికి మార్గాలు తెలుసుకుంటే చక్కని శాస్త్రీయ పరిజ్ఞానంతో కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవటానికి అనువైన మార్గాన్ని ఎంచుకుని సంవత్సరం పొడవునా మన ఆహారంలో వెరైటీ తీసుకొనొచ్చి ఆనందంగా భుజించవచ్చు.
1: కార్యక్రమంలో మీరింతవరకు రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చళ్లు, పొడులు, కూరగాయల నిల్వ పద్ధతుల గురించి శ్రీమతి సి రాజశ్రీ గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగుల తామరా సైబాల్, గొర్రెద పుల్లా సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: పర్సనల్ లోన్ ఆఫర్
7: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
6: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
7: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అనేలా బ్లాక్ చేయాలరా?
8: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
7: మరి ఏం చేయాలి?
8: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
7: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
8: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
9: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
10: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అందులో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు.
11: The headlines. President Draupadi Murmu says youth efforts will propel India to a developed nation before 2047. Finance Minister Nirmala Sitharaman inaugurates BRICS tax heads meeting in Delhi. Calls for stronger BRICS voice in global tax negotiations. Indian Railways commissions Kavach 4.0 for the first time on South Central Railway. Ayushman Bharat Pradhan Mantri Jan Arogya Yojana marks 8 years of transforming public healthcare access across India. External Affairs Minister Dr. S. Jaishankar discusses collaboration in AI, space, energy with counterparts from UAE and France. Deep depression over Bay of Bengal moves closer. Heavy rain lash coastal Odisha and Andhra Pradesh. And in Asian Games 2026, Indian men's and women's skeet teams win bronze medals in Japan. Mirabai Chanu wins silver in weightlifting. President Draupadi Murmu has expressed confidence that India will become a developed nation even before 2047 through the efforts of the youth. Addressing the 75th convocation ceremony of the Maharaja Sayaji Rao University of Vadodara in Vadodara today, she said that education becomes meaningful only when it is put to use for the nation and society.
12: मैंने देखा कि इस दीक्षांत समारोह में उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में बेटियों की संख्या ज्यादा है। ये बदलते हुए भारत की तस्वीर है जो देश के अधिकांश उच्च शिक्षण संस्थानों में दिखाई दे रहा है। आज क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी इस बात का शुभ संकेत है कि हमारे देश समावेशी विकास की दिशा में आगे बढ़ रहा है।
11: The president said that technological transformation is taking place in every field today. She added that a multidisciplinary approach is the solution to many of the challenges being faced today. She also appreciated the increasing participation of women in various fields, including education. Finance Minister Nirmala Sitharaman has said that the decisions taken in the ongoing multilateral tax negotiations over the next few years would shape cross-border taxation for a generation. Addressing the inaugural session of the BRICS tax heads meeting in New Delhi today, Ms. Sitharaman said, "The BRICS countries are large developing economies and source jurisdictions that have built significant domestic tax capacity from a low base, and their perspective is essential to making these negotiations fair and lasting." Talking about tax administrations, Ms. Sitharaman said they are moving from paper-based and relationship-dependent processes to data-driven and digital systems. She added that India's experience with faceless assessment, pre-filled returns, real-time invoice authentication, and AI-enabled taxpayer assistance has attracted interest from BRICS partners.
13: Look at what has emerged from the BRICS tax track this year. Technology, the use of data and digital infrastructure to make tax administration more precise, more accessible, and less dependent on the discretionary powers of individuals. Administration, the governance structures, the shared standards, and the practical tools that give a cooperation like ours a durable institutional shape.
11: Indian Railways has achieved a significant milestone in railway safety with the successful commissioning of Kavach version 4.0 for the first time on South Central Railway. Railway Ministry said the upgradation from Kavach version 3.2 to version 4.0 has been successfully completed over 108 route kilometres on the Malkajgiri-Kamareddy section of Hyderabad Division. Kavach 4.0 brings enhanced safety, advanced technology, higher reliability and safer train options. More from our correspondent.
14: Kavach is an indigenously developed automatic train protection system designed to enhance operational safety. The system assists the loco pilot in maintaining trains with prescribed speed limits and can automatically apply brakes when required if the loco pilot fails to do so. Kavach is designed to help prevent signal passing at danger, control train speed in critical situations and reduce the risk of collisions. The system also supports safer train operations during inclement weather conditions. The successful commissioning of Kavach 4.0 on South Central Railway represents an important step towards strengthening indigenous railway safety technology and expanding advanced automatic train protection capabilities across the Indian Railways network. With Dipendra Kumar, this is Ankit Kumar, Akashwani News, Delhi.
11: Minister for Ayush, Pratap Rao Jadhav, today said Ayurveda offers a holistic approach for preventing lifestyle-related diseases and maintaining health through balanced diet, disciplined routine, sound sleep, yoga and harmony with nature. Addressing the national celebrations of the 11th Ayurveda Day in Nagpur, Mr. Jadhav said the theme of this year's Ayurveda Day is Ayurveda for a healthier tomorrow. Stressing upon the importance of our Ayurveda-aligned lifestyle, Mr. Jadhav said the first center of healthcare is the home and the first foundation of health is a healthy lifestyle rather than medicines alone. 8 MLAs of United Democratic Party from Meghalaya joined the Bharatiya Janata Party at the party headquarters in New Delhi today. They were inducted into the party in the presence of Union Minister and Senior BJP leader Kiran Rijiju, BJP spokesperson Sambit Patra and Anil Antony. This is Akashwani giving you the news.
15: Stay connected with AIR News. Follow us on X at AIR News Alerts and visit newsonair.gov.in for the latest updates.
11: The Ayushman

0: के विदेश मंत्री शेख अब्दुल्ला बिन जायद अल नहयान और फ्रांस के विदेश मंत्री जियां नोएल बेरोट ने न्यूयॉर्क में त्रिपक्षीय बैठक में भाग लिया। संयुक्त राष्ट्र महासभा के 81वें सत्र के दौरान इस बैठक में आर्टिफिशियल इंटेलिजेंस, अंतरिक्ष, स्वास्थ्य विज्ञान, ऊर्जा और संस्कृति के क्षेत्र में सहयोग पर चर्चा की गई। तीनों नेताओं ने संस्कृति और विरासत सहित आपसी हित के क्षेत्रों में त्रिपक्षीय सहयोग की प्रगति की समीक्षा की। बंगाल की खाड़ी के ऊपर बने गहरे निम्न दबाव के कारण उड़ीसा में मौसम खराब है। यही स्थिति उत्तर आंध्र प्रदेश, दक्षिण उड़ीसा तट की ओर बन रही है। इसके चलते राज्य के दक्षिणी और तटीय जिलों में तेज बारिश हो रही है।
1: राज्य सरकार ने उड़ीसा डिजास्टर रैपिड एक्शन फोर्स की 33 टीमें तैनात की है और चक्रवात और बाढ़ आश्रय स्थलों को तैयार रखा गया है। कई संवेदनशील जिलों में स्कूल और आंगनवाड़ी केंद्र बंद कर दिए गए हैं। भूस्खलन और अचानक बाढ़ के खतरे को देखते हुए एहतियात के तौर पर कंधमाल में कलिंगा घाट को यातायात के लिए बंद कर दिया गया है। लोगों को सलाह दी गई है कि वो उफान पर चल रही नदियों और नालों से दूर रहे और स्थानीय प्रशासन की सलाह का पालन करे। प्रकाश दास, आकाशवाणी समाचार, भुवनेश्वर।
0: भारत की मीराबाई चानू ने एशियाई खेलों की भारोत्तोलन प्रतियोगिता में महिलाओं के 49 किलोग्राम वर्ग में रजत पदक जीत लिया है। भारत के जय मीणा ने आज सॉफ्ट टेनिस के पुरुष सिंगल्स का कांस्य पदक जीतकर इतिहास रचा। भारत ने एशियाई खेलों में निशानेबाजी की स्कीट स्पर्धा के महिला और पुरुष वर्ग के कांस्य पदक भी जीते। अनंत जीत सिंह नरुका, मेहराज अहमद खान और भवदेव सिंह गिल की टीम ने 346 अंक प्राप्त कर तीसरा स्थान हासिल किया। महिला वर्ग में महेश्वरी सिंह, परिनाज धालीवाल और रायजा ढिल्लों की भारतीय टिकड़ी ने तीसरा स्थान प्राप्त किया। भारतीय टीम ने महिला कबड्डी में आज दूसरे ग्रुप मैच में ईरान को 23 के मुकाबले 37 अंक से हराया। इससे पहले भारतीय टीम ने बांग्लादेश को 21 के मुकाबले 42 अंक से मात दी थी। राष्ट्रपति द्रौपदी मुर्मू, प्रधानमंत्री नरेंद्र मोदी और खेल मंत्री मनसुख मांडविया ने एशियाई खेलों में महिला स्की टीम स्पर्धा में कांस्य पदक जीतने पर परिनाज धारीवाल, रायजा ढिल्लों और महेश्वरी चौहान को बधाई दी है। और अंत में मुख्य समाचार एक बार फिर। राष्ट्रपति द्रौपदी मुर्मू ने कहा, युवाओं के प्रयासों से भारत 2047 से पहले विकसित राष्ट्र बन जाएगा। वित्त मंत्री निर्मला सीतारामन ने ब्रिक्स कर प्रमुखों की बैठक का उद्घाटन किया। वैश्विक करदाताओं से ब्रिक्स की मजबूत भूमिका का आह्वान। भारतीय रेलवे ने दक्षिण मध्य रेलवे पर पहली बार कवच के चौथे चरण की शुरुआत की। आयुष्मान भारत, प्रधानमंत्री जन आरोग्य योजना के देश भर में सार्वजनिक स्वास्थ्य सेवाओं में 8 वर्ष पूरे। विदेश मंत्री सुब्रमण्यम जयशंकर ने संयुक्त अरब अमीरात और फ्रांस की विदेश मंत्रियों के साथ आर्टिफिशियल इंटेलिजेंस, अंतरिक्ष और ऊर्जा क्षेत्रों में सहयोग पर चर्चा की। और जापान एशियाई खेलों में मीराबाई चानू ने भारोत्तोलन स्पर्धा में रजत पदक जीता। इसके साथ ही दोपहर समाचार का अंक समाप्त हुआ। नमस्कार।
2: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ అందిస్తున్నారు. 2:30 అయింది స్టూడియోస్లో సమయం. ఇప్పుడు ఒక చిన్న కార్యక్రమం ఉంది. జాతీయ సాంకేతిక భాషా దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు మీరు వినొచ్చు.
3: కార్యక్రమంలో ఇప్పుడు జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా విశేషాలు వింటారు. మానవ సంబంధాలకు, ఆలోచనల మార్పిడికి భాష అత్యంత కీలకమైనది. ప్రపంచంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషలను ఉపయోగిస్తుంటే వినికిడి మరియు సంభాషణ లోపం ఉన్న మిలియన్ల మంది ప్రజలు సైగలు మరియు చేతి సంకేతాల ద్వారా సంభాషిస్తారు. సంకేత భాష యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వినికిడి లోపం ఉన్నవారి భాషా హక్కులను పరిరక్షించడం కోసం ఐక్యరాజ్య సమితి 2017 సంవత్సరంలో సెప్టెంబర్ 23 తేదీని అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజుకు మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటంటే 1951 సంవత్సరంలో సెప్టెంబర్ 23 తేదీన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ అనే అంతర్జాతీయ సంస్థ ఆవిర్భవించింది. ఆ చారిత్రాత్మక రికార్డుకు గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు ప్రాముఖ్యత, అంటే సంకేత భాష అనేది కేవలం కొన్ని చేతి సైగల సముదాయం మాత్రమే కాదు, దానికి సొంత వ్యాకరణం, నియమావళి ఉన్న ఒక సంపూర్ణ భాష. సాధారణ భాషలతో సమానంగా దీనికి గుర్తింపు ఇవ్వటం ఈ రోజు యొక్క ప్రధాన లక్ష్యం. ఇందుకు వినికిడి లోపమున్న చిన్నారులకు చిన్న వయసు నుంచే సంకేత భాషలో విద్య అందుబాటులో ఉండాలి. ఇది వారి మానసిక మేధో వికాసానికి ఎంతో తోడ్పడుతుంది. భాష అంటే మనం సాధారణంగా భాష అనగానే నోటితో మాట్లాడే మాటలను, చెవితో వినే శబ్దాలను మాత్రమే అనుకుంటాం. కాని మానవ హృదయాల మధ్య భావాల మార్పిడికి అక్షరాలే అవసరం లేదు. అనురాగం ఉన్న సైగలు చాలు అని నిరూపించే అద్భుతమైన మాధ్యమమే సంకేత భాష. ప్రపంచంలో కోట్ల మంది వినికిడి మరియు సంభాషణ లోపమున్న వారికి, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ లోపం ఉన్న వారికి ఈ సంకేత భాషే జీవన శ్వాస. ఇది కేవలం సైగలు చేయడం మాత్రమే కాదు, దీనికి ఒక నిర్దిష్టమైన నిఘంటు ఉంది, ఒక స్వతంత్రమైన వ్యాకరణం ఉంది. మనం మాట్లాడుకునే తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో సమానంగా సంకేత భాష కూడా ఒక పరిపూర్ణమైన భాషే. ఈ నేపథ్యంలోనే ఐక్యరాజ్య సమితి 2017 డిసెంబర్ నెలలో ఒక తీర్మానం చేసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23 తేదీని అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవంగా ప్రకటించింది. మన దేశంలో కూడా సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశంలో దీని అభివృద్ధి, మన దేశంలో ఇండియన్ సైన్స్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా భారతీయ సంకేత భాష ఐఎస్ఎల్ ను అభివృద్ధి చేయడానికి గొప్ప కృషి జరుగుతోంది. 10,000కు పైగా పదాలతో డిజిటల్ నిఘంటువును తయారు చేశారు. వినికిడి లోపం ఉన్న పిల్లల చదువు కోసం ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను సంకేత భాషా వీడియోలుగా మార్చారు. నూతన విద్యా విధానంలో ఎన్ఈపీ 2020 కూడా సంకేత భాషకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. ఇందుకు మన బాధ్యతగా సంకేత భాషా దినోత్సవం కేవలం ఒకరోజు సభలు నిర్వహించి పూలమాలలు వేయడానికి మాత్రమే పరిమితం కాకూడదు. మన తోటివారిలో వినికిడి లోపం ఉన్నవారిని మనం సానుభూతితో చూడకూడదు. వారికి కావలసినది జాలి కాదు, సామాజిక సమానత్వం. మన కార్యాలయాల్లోనూ, ఆసుపత్రులలోనూ, కోర్టులలోనూ మరియు ప్రభుత్వ వ్యవస్థలలో సంకేత భాష అనువాదకులు ఉండేలా చూడాలి. కనీసం నమస్కారం, ధన్యవాదాలు, మీ పేరేమిటి అనే ప్రాథమిక సైగలను మనం నేర్చుకుంటే వారిని మన సమాజంలో మనతో పాటుగా ఆప్యాయంగా కలుపుకోగలుగుతాం. శబ్దం లేని చోట శాంతి ఉంటుంది, మాటలేని చోట మౌనమే కవిత్వమవుతుంది. మన హృదయాలు విశాలమైనప్పుడు చేతివేళ్ల కదలికల్లో కూడా ప్రేమను, భావాన్ని స్పష్టంగా చదవవచ్చు. వినికిడి లోపమున్న మన తోటివారి స్వరానికి బలాన్నిస్తూ, వారి భాషను గౌరవిస్తూ, మనలో వారిని ఒకరిగా కలుపుకుందాం. మనమందరం ఒకటే అనే భావనను కల్పిద్దాం. మీరు ఇంతవరకు జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా విశేషాలు విన్నారు.
4: శ్రోతలకి ఒక గమనిక. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కోవిడ్-19
5: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org.

0: లో తెలుసుకోగలరు.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు 102.2 MHz పై.

0: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఉంటున్నారు. 102.2 మెగాహెర్ట్స్ పై విన్న పాట బిజినెస్ మెన్ చిత్రానికి తమ్మనేసే స్వరపరిచి సుచిత్రతో కలిసి పాడారు భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించిన పాట. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఫిలిం గీతాల్లో తర్వాత వినబోయే పాట మొగరాజు చిత్రానికి చిరంజీవి పాడారు. మణిశర్మ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కనిట్టి. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
2: ఆహా.

తెల్లదొరలు ఇండియాకు తెచ్చారు టీ, ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ, అన్నాడు అలనాటి ఆ శ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి, టీ వల్ల లాభాలు శతకోటి, ఆ లిస్ట్ అంతా

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే చాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్నా
0: ఉంటానండి. నమస్కారం.

మీరు విన్న పాట నిన్నే ఇష్టపడ్డాను చిత్రానికి ఆర్పి పట్నాయక్ స్వరపరిచి రవి వర్మ ఇద్దరు కలిసి పాడిన పాట కులశేఖర్ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. తర్వాత కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నువ్వే నువ్వే చిత్రానికి కేకే పాడారు కోటి సంగీతం, సిరివెన్నెల సాహిత్యం.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: भोर की चौखट पर भक्ति की धारा
3: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी.
4: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
2: ऑफिस या घर से निकलते ही उफ ये ट्रैफिक.
3: आकाशवाणी है ना,
5: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
3: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
2: शाम सुहानी हो.
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
3: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
2: आकाशवाणी है ना, चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
3: सफर में
2: आपके साथ
3: आकाशवाणी.

वहां एक हाथी भी रहता था। वो दिन भर इधर उधर घूमता रहता था।

మీరు విన్న పాట నువ్వు నాకు నచ్చావు చిత్రానికి శ్రీరామ్ ప్రభు చిత్ర పాడారు. కోటి సంగీతం శ్రీవెన్నెల సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై. టీన్ టైంలో తర్వాత వినబోయే పాట నువ్వొస్తానంటే నేను వద్దంటాను. ఈ చిత్రానికి జస్సీ గిఫ్ట్ కల్పన పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం శ్రీవెన్నెల సాహిత్యం.

మరి విన్న పాట బొంబాయి చిత్రానికి పల్లవి, అనుపమ, శుభ, నయోల్, శ్రీనివాస్ పాడారు. ఆర్ రెహమాన్ సంగీతం, వేటూరి సాహిత్యం అందించిన పాట. టీన్ టైం కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట బొమ్మరిల్లు చిత్రం. చిత్రానికి జీన్స్ శ్రీనివాస్, గోపిక పూర్ణిమ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం.

0: బొమ్మరిల్ల చిత్రానికి జీన్స్ శ్రీనివాస్ బృందం పాడిన పాట విన్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు.
1: ఉద్యోగ ప్రకటన. ప్రసార భారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసార భారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org తెలుసుకోగలరు.
0: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. 102.2 MHz పై 4 గంటల అయింది స్టూడియోస్లో సమయం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, తుఫాను వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఈతురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా ఈ ప్రాంతాల వారికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చక్రే చిత్రానికి జితేందర్ పాడారు. లలిత్ సురేష్ సంగీతం, డిబిచారి సాహిత్యం.

మీరు విన్న పాట కలుసుందాం రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాడారు, ఎస్ఏ రాజకుమార్ సంగీతం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఇవలయ కార్యక్రమంలో ఉన్నాం మనం. ఇవలయ కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట లక్ష్మీ నరసింహ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడారు, మణిశర్మ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు.

మీరు విన్న పాట ప్రేమదేశం చిత్రానికి హరిహరన్, కృష్ణకుమార్, అసలం ముస్తఫా పాడారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, భువనచంద్ర సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట రక్షకుడు. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ, ఉన్నికృష్ణన్, హరిణి పాడారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. భువనచంద్ర సాహిత్యం.

మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. మరికొద్ది క్షణాల్లో ఏషియా గేమ్స్ 2026 యొక్క హైలైట్స్ వింటారు.

0: సంస్కృత పాఠం. ఈనాటి కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ రెంటాల సాంబశివరావు, విద్యార్థి బి చరణ్ కుమార్.
1: నమస్కారం మహోదయ.
2: రానాయనా, చరణ్ కుమార్, నిన్న మనం 24వ శ్లోకం పూర్తి చేసుకున్నాం, ఇవాళ 25, 26 చెప్పుకుందాం.
1: అలాగే మహోదయ.
2: 25వ శ్లోకం, శకారః శకారుడు. శ్లోకం 25. ఝణం ఝణద్బహుభూషణ శబ్దమిశ్రం కిం ద్రౌపదీవ పలాయసే రామభీత ఏష హరామి సహసేతి యథా హనుమాన్ విశ్వావసోర్భగినీమివ తాం సుభద్రాం అంటాడు. ఇది వసంత తిలకం అనేది ఛందస్.

0: భగినీమివ
1: భగినీమివ
0: తాం సుభద్రాం
1: తాం సుభద్రాం.
0: ప్రతిపదార్థం చెప్పుకున్నాం కదా, సకారణిక కావ్యనాటకాల పాండిత్యం, రామాయణం, భారతం, భాగవతం అన్నీ కలిపి ఇక్కడ చెప్పేస్తున్నాడు. ప్రతిపదార్థ ఝాణం ఝణత్ ఝణ ఝణమనుచున్నా,
1: ఝాణం ఝణత్ ఝణ ఝణమనుచున్నా,
0: బహుభూషణ అనేకాభరణాల యొక్క,
1: బహుభూషణ అనేకాభరణాల యొక్క,
0: శబ్ద సవ్వడితో,
1: శబ్ద సవ్వడితో,
0: మిశ్రం సంకులమగునట్లు,
1: మిశ్రం సంకులమగునట్లు,
0: రామభీత రామునికి భయపడిన,
1: రామభీత రామునికి భయపడిన,
0: ద్రౌపదీ ఇవ ద్రౌపది వలే,
1: ద్రౌపదీ ఇవ ద్రౌపది వలే,
0: కిం పలాయసే పారిపోతున్నావేమి,
1: కిం పలాయసే పారిపోచున్నావేమి,
0: హనుమాన్ హనుమంతుడు,
1: హనుమాన్ హనుమంతుడు,
0: విశ్వావసో గంధర్వరాజైన విశ్వావసుని యొక్క,
1: విశ్వావసో గంధర్వరాజైన విశ్వావసుని యొక్క,
0: భగినీం సోదరి అయిన,
1: భగినీం సోదరి అయిన,
0: తాం సుభద్రాం ఇవ ఆ సుభద్రను వలే,
1: తాం సుభద్రాం ఇవ ఆ సుభద్రను వలే,
0: యథా ఎట్లో,
1: యథా ఎట్లో,
0: తథా అట్లు,
1: తథా అట్లు,
0: ఏషః ఈ నేను,
1: ఏషః ఈ నేను,
0: సహసా వెంటనే,
1: సహసా వెంటనే,
0: హరామి ఇతి అపహరించదను సుమా,
1: హరామి ఇతి అపహరించదను సుమా.
0: ఇక్కడేమిటి, రాముడికి ద్రౌపది భయపడిందిట, హనుమంతుడు విశ్వావసుడనే గంధర్వరాజు సోదరైనటువంటి సుభద్రను ఎత్తికెళ్ళాట. ఇలాగా వాడి పాండిత్యంలో ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా ప్రసిద్ధంగా చెప్పాను నీకు. కవి ఆ పాత్రలో ప్రవేశించి మనకి చెబుతున్నాడు అనమాట.
1: అవును మహోదయ,
0: ఇదంతా కూడా మనకి మామూలుగా తెలియని వాళ్ళకి ఇదేమిటి ఈయన కానీ తప్పు చెబుతున్నారా అనే విధంగా, రాముడికి భయపడిన ద్రౌపది ఏమిటి, రాముడెక్కడ రామాయణం, ద్రౌపది ఎక్కడ భారతం అని అనుమానం వస్తుంది నాటకంలో. ఇది ఒక రకమైనటువంటి అవ్యవస్థితమైన హాస్యం అనమాట. ఇది విషయం. ఇంకా భావ, భూషణాల ఝణం ఝణలతో,
1: భూషణాల ఝణం ఝణలతో,
0: రామునికి భయపడిన ద్రౌపదిలాగా,
1: రామునికి భయపడిన ద్రౌపదిలాగా,
0: పారిపోతున్నావేమి,
1: పారిపోతున్నావేమి,
0: విశ్వావసు అనే గంధర్వరాజు,
1: విశ్వావసు అనే గంధర్వరాజు,
0: సోదరి అయిన,
1: సోదరి అయిన,
0: సుభద్రని,
1: సుభద్రని,
0: హనుమంతుని వలే,
1: హనుమంతుని వలే,
0: నిన్ను నేను,
1: నిన్ను నేను,
0: అపహరిస్తాను సుమా,
1: అపహరిస్తాను సుమా.
0: ఇది 25వ శ్లోకం పూర్తయింది. ఇవాళ మనం 2వ శ్లోకం కూడా చెప్పుకోవాలి కదా, 26వ శ్లోకం కూడా పూర్తి చేద్దాం.
1: అవును మహోదయ.
0: చేటహ చేటుడు, చేటహ అంటే వాడి పక్కన ఉండేటువంటి, చేటి అంటే సఖి, చేటహ అంటే సఖుడు, అంటే మిత్రులు ఉంటూ ఉంటారు వెనకాల, వాడిని చేటహ అంటారన్నమాట. సకారుడి మిత్రుడు. 26వ శ్లోకం. రమయచ రాజవల్లభం తత ఖాదిష్యసి మత్స్యమాంసకం ఎతాభ్యాం మత్స్యమాసాభ్యాం శ్వానో మృతకం న సేవంతే. రమయచ రాజవల్లభం తత,
1: రమయచ రాజవల్లభం తత
0: ఖాదిష్యసి మత్స్యమాంసకం,
1: ఖాదిష్యసి మత్స్యమా

0: సేవంతే.
1: ఇది శ్లోకం. ప్రతిపదార్థ రాజవల్లభంచ, రాజుగారికి అత్యంత హితుడైన ఈ శకారుని కూడా.
0: రాజవల్లభంచ, రాజుగారికి అత్యంత హితుడైన ఈ శకారుని కూడా.
1: రమయ ఆనందింపజేయుము,
0: రమయ ఆనందింపజేయుము.
1: తతః దాని వలన,
0: తతః దాని వలన.
1: మత్స్యమాంసకం చేపలని మాంసాన్ని,
0: మత్స్యమాంసకం చేపలని మాంసాన్ని.
1: ఖాదిష్యసి తింటావు,
0: ఖాదిష్యసి తింటావు.
1: ఏతాభ్యాం శకారుని ఇంట లభించే ఈ మత్స్యమాంసాలతో తృప్తి చెందిన.
0: ఏతాభ్యాం శకారుని ఇంటి లభించే
1: ఇంట, శకారుని ఇంట.
0: ఏతాభ్యాం శకారుని ఇంట లభించే ఈ మత్స్య మాంసాలతో తృప్తి చెందిన.
1: శ్వానః వాని ఇంటి కుక్కలు,
0: శ్వానః వాని ఇంటి కుక్కలు.
1: మృతకం మృతకళేబరం దేనినైనా గాని,
0: మృతకం మృతకళేబరం దేనినైనా గాని.
1: నసేవంతే ముట్టనే ముట్టవు,
0: నసేవంతే ముట్టనే ముట్టవు.
1: ఇది విషయం. ఏం చెప్తున్నాడు అనమాట, ఈయన గనక నువ్వు సేవించినట్టయితే చక్కగా అన్ని రకాలైనటువంటి పదార్థాలతోటి మత్స్యమాంసాలతోటి నువ్వు భోజనం చేస్తావు సుమా, నీకు ఆ తృప్తి కలుగుతుంది ఆయన దగ్గర అని ఆ చేటుడు చెప్తున్నాడు అనమాట. భావ ఈ శకారుడు మన రాజుగారికి చాలా ఇష్టుడు,
0: ఈ శకారుడు మన రాజుగారికి చాలా ఇష్టుడు.
1: నీ ఇతర విటులలాగే,
0: నీ ఇతర విటులలాగే.
1: వీనిని కూడా రమింపజెయ్యి,
0: వీనిని కూడా రమింపజెయ్యి.
1: అలా అయితే,
0: అలా అయితే.
1: వానితో కలిసి,
0: వానితో కలిసి.
1: మత్స్య మాంసాలు తినవచ్చు,
0: మత్స్య మాంసాలు తినవచ్చు.
1: ఇతని ఇంట తినే,
0: ఇతని ఇంట తినే.
1: మత్స్య మాంసాలతో,
0: మత్స్య మాంసాలతో.
1: తృప్తి చెందిన,
0: తృప్తి చెందిన.
1: కుక్కలు కూడా,
0: కుక్కలు కూడా.
1: మరే ఇతర మాంసాన్ని,
0: మరే ఇతర మాంసాన్ని.
1: ముట్టనైనా ముట్టవు,
0: ముట్టనైనా ముట్టవు.
1: మాత్రా సమకం అనేటువంటి వృత్తం. ఇంకా మిగిలిన శ్లోకం రేపు చెప్పు.

ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై. జానపద కళా రూపాలలో శ్రీమతి నల్లూరి జ్యోతి వారి బృందం ఆలపించిన జానపద గీతాలు.

నాకేమి చెబుతావా బయో నా మనోరంజి మొగ్గ నాకేమి చెబుతావా బయో నా మనోరంజి మొగ్గ సందు

చంద్రకళానామొద్దుల మరదాల ఓర చూపు చూడకళ విసులకు నీ మాయవల విరపూసిన సిరి వెన్నెలవే తెలిసిన హరి విల్లువ నీవే పిల్ల చంద్రకళానా.

పిల్ల చంద్రకళ నా ముద్దల మరదాల వర చూపు చూడకల విసురకు నీ మా

0: సోప చోడకల విసరకుని మాయవల విరపోసిన సిరి వెన్నెలవే
1: ఓ చంద్రకళ
0: విరిసిన హరి విల్లవనేవే
1: ఆ మర్దల
0: కాళ్ళకు పటేల దేస్త చెవలకు కమ్మాలు దేస్త
1: కాళ్ళకు పట్టీల దేస్త చెవలకు కమ్మాలు దేస్త

0: ఓర చూపు చూడకల విసురకు నీ మాయవల విరపూసిన సిరి వెళ్ళలవే
1: చంద్రకళ
0: తెలిసిన హరి విల్లు నీవే
1: నా మర్దల
0: ఏటి గట్టు మీద

మరి ఇంతవరకు శ్రీమతి నల్లూరు జ్యోతి వారి బృందంచే ఆలపించిన జానపద గీతాలు విన్నారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. సమయం 5 గంటలైంది. ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా పెదరాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం పాడారు. కోటి సంగీతం భువనచంద్ర సాహిత్యం.

మీరు విన్న పాట కార్తీక్ సునీత పాడారు యోగి చిత్రానికి. రమణ గోగుల సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. తర్వాత వినబోయే పాట కొండవీటి దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు. ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

0: పర్సనల్ లోన్ ఆఫర్
1: మళ్ళీనా? దీన్ని బ్లాక్ చేస్తున్నా.
0: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
1: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నంబర్స్ అని ఇలా బ్లాక్ చేయాలరా?
2: నీ ఫోన్ లో జస్ట్ నంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
1: మరి ఏం చేయాలి?
2: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
1: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
2: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
3: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చలో చిత్రానికి రాహుల్ నాంబియార్ పాడారు, మమతా స్వర్సాగర్ సంగీతం, కాసల శ్యామ్ సాహిత్యం.

0: भोर की चौखट पर भक्ति की धारा,
1: ऑफिस जाने की जल्दी मगर देश दुनिया की खबर भी जरूरी।
2: ये आकाशवाणी है, अब आप विमलेंदु पांडे से समाचार सुनिए।
0: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक।
1: आकाशवाणी है ना,
3: बातों ही बातों में हर सुबह 10 से 11 बना लो पूरी दुनिया को अपना दोस्त।
1: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक,
0: शाम सुहानी हो,
4: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे।
1: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन,
0: आकाशवाणी है ना। चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
1: सफर में
0: आपके साथ
1: आकाशवाणी।
5: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
6: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట లై చిత్రానికి రాహుల్ స్లిప్పిగన్స్ రమ్య బెహ్రా పాడారు. మణిశర్మ సంగీతం, కసల శ్యామ్ సాహిత్యం.

0: మీరు విన్న పాటతో ఫిలింకి తల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. 2026 ఆసియా గేమ్స్ యొక్క అప్డేట్.
1: ఏషియన్ గేమ్స్ 2026 కి తాజా అప్డేట్ కే సాథ్ హాజిర్ హుయే మొహమ్మద్ షాహిద్ ఆజ్మీ ఔర్ మేరే సాథ్ సాక్షి మాండవాల్ హై. స్వాగత హై దోస్తో ఆప్ సబ్కా. బాత్ సబ్సే పహలే ఆజ్ కరేంగే హాకీ కి, జహాన్ భారతీయ మహిళా టీమ్ జీత్ కే రథ్ పర్ సవార్ హై. భారతీయ మహిళా హాకీ టీమ్ నే శాందార్ ప్రదర్శన్ కర్తే హుయే థాయిలాండ్ కో 20-1 సే కరారీ శికస్త్ దే ది. పూల్ బి కే ముకాబలే మే భారత్ కే లగాతార్ తీసరీ జీత్ హై. ముకాబలే కి బాత్ కరే తో సబ్సే బడీ స్టార్ దీపికా సహరావత్ రహీ, జిన్హోనే పెనాల్టీ కార్నర్ పర్ శాందార్ డైరెక్ట్ ఫ్లిక్ కే జరియే అకేలే 9 గోల్ దాగే ఔర్ ఏక్ బడే జిస్ తరహ సే భారత్ కి జో బడీ జీత్ థీ ఉస్మే ఏక్ రికార్డ్ భీ అప్నే నామ్ కర్ లియా. సర్వాధిక్ కిసీ ఏక్ ముకాబలే మే గోల్ కర్నే కా జో ఏక్ రికార్డ్ హై వో అప్నే నామ్ కర్ లియా హై.
2: Ji, and the next update we bring to you is from the world of table tennis, where both the Indian mixed doubles pairs won their respective rounds and also advanced to the last eight. Sabse pehle baat karte hain Harmeet Desai aur Yashaswini Ghorpade ki, jinhone mixed doubles quarter finals mein 3-1 se jeet hasil kari Hong Kong ke Yu Kuan To aur Wing Lam ke upar, and thereby they advanced to the last eight. Uske baad Manu Shah and Diya Chitale stormed into the mixed doubles quarter finals with the dominant straight games victory over the Maldives Ahmed Musa and Nazim Eshtat. Iske saath hi this was a very commanding performance for them to now move on into the last eight, where they will be facing Lin Shidong and Kuai Man of China, which is going to be faced by Harmeet and Yashaswini, while Dia and Manish will be facing Wong Chung and Du Hai of Chinese Taipei.
1: श्रोताओं, शूटिंग के बारे में बता देता हूं, हालांकि आज के दिन की शुरुआत भारत के लिए कोई बहुत खास नहीं रही, निराशाजनक रही. परिनाज धारीवाल, महेश्वरी चौहान और रायजान ढिल्लो ने महिला स्की टीम स्पर्धा में उसके बाद शानदार प्रदर्शन किया और पदक जीता. लेकिन सबसे पहले जो शुरुआत हुई थी महिलाओं की 10 मीटर एयर पिस्टल स्पर्धा में, वहां मनु भाकर 579 अंकों के साथ व्यक्तिगत फाइनल में पहुंचने वाली एकलौती भारतीय रही, लेकिन वो भी फाइनल में पोडियम फिनिश नहीं कर पाई. मनु भाकर वुमेन्स 10 मीटर एयर पिस्टल फाइनल में मेडल जीतने से चूक गई और 181.1 के स्कोर के साथ पांचवें स्थान पर ही भारतीय तिकड़ी परिनाज धालीवाल, महेश्वरी चौहान और रायजा ढिल्लो ने महिलाओं की स्कीट स्पर्धा में कांस्य पदक भारत की झोली में डाला. वहीं अगर बात करें परिनाज की तो और रायजा ढिल्लोन की, जो 125 में से 111 अंक जुटाए, जबकि महेश्वरी चौहान ने 109 अंक अपने नाम किए. कुल भारत ने 331 अंक जुटाते हुए कांस्य पदक जीता था. इसके अलावा बात करें ओलंपियन अनंत जीत सिंह नरुका, महराज अहमद खान और भोगेत सिंह ने मिलकर कुल 346 अंक हासिल किया और पुरुषों का स्कीट का जो टीम इवेंट का कांस्य पदक भारत की झोली में डाला.
2: Gee, and now we'll move on to canoe sprint, where India's men kayaks 400-500 meter team finished third in the heats and qualified for the final A. Megha Pradeep finished fifth in the women's canoe single 200 meters heat with a timing of 49.675 seconds and qualified for the semi-final. Sonia Devi and Parvati Geeta ended sixth in the women's kayak double 500 meters heats with 2 minutes 2.538 seconds. They have also qualified for the semi-finals. In men's kayak double 500 meter heats, Champa Deel, Satya Prakash, Prasanna Kumar and Prohit Baroy finished on the fifth spot with a timing of 1 minute 41.141 seconds and qualified for the semis. In women's canoe double 500 meter heats,

0: ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆడవారి మాటలకు అర్థాల వేర్లే చిత్రానికి ఉదిత్ నారాయణ బృందం పాడారు. యువన్ శంకర్ రాజ సంగీతం, కులశేఖర్ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందించండి చక్కని పాటల కోసం, మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం.
1: Can you feel her? Is your heart speaking to her? Can you feel the love?

మీరు విన్న పాట బిల్లా. ఈ చిత్రానికి హేమచంద్ర, మాళవిక పాడారు. మణిశర్మ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో తరువాత చివరిగా వినబోయే పాట అలా చిత్రానికి కేపీ స్వరపరిచి సౌరభ్ శ్రీవాస్తవతో కలిసి పాడారు. కామేశ్వర్ సాహిత్యం.

ఉద్యోగ ప్రకటన. ప్రసారభారతి సేల్స్ డివిజన్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయటానికి అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగ కాల వ్యవధి 2 సంవత్సరాలు. అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ తేదీ నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నెలకు 35,000 రూపాయల నుండి 42,000 రూపాయల వరకు పారితోషికం చెల్లించబడుతుంది. విద్యార్హత, గుర్తింపు పొందిన మేనేజ్మెంట్ సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ, ఎంబీఏ మార్కెటింగ్ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్లలో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే డైరెక్ట్ సేల్స్లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి. మీడియా సేల్స్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పైన పేర్కొన్న అర్హతలు, అనుభవం కలిగి నిర్దేశించిన నిబంధనలు, షరతులపై ప్రసారభారతిలో పనిచేయటానికి ఆసక్తి ఉన్న

అభ్యర్థులు 24 సెప్టెంబర్ 2026లోగా aavedan.prasarabharati.org వెబ్సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు aavedan.prasarabharati.org లో తెలుసుకోగలరు.

0: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మై వైష్ణవి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు: నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివరాలు: శరవేగంగా నిర్మితమవుతున్న రాజధాని అమరావతికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థ రావడం గర్వకారణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తుళ్లూరు మండలం అబ్రాజుపాలెం వద్ద ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మొత్తం 12 ఎకరాల్లో ఏటా 3 లక్షల మందికి చికిత్స అందించేలా ఈ సంస్థ ఏర్పాటవుతోందని తెలియజేశారు. కంటి చికిత్సలకే పరిమితం కాకుండా పరిశోధన, శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అందించేలా ఇక్కడ నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ నేత్ర వైద్య పరిశోధనా సంస్థగా అమరావతిలోని కేంద్రాన్ని నిలపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నాలెడ్జ్ ఎకానమీకి, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధి కేంద్రంగా అమరావతి తయారవుతోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎల్వి ప్రసాద్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ మన అమరావతికి రావడం మనందరికీ గర్వ కారణం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ పెట్టారు. సంవత్సరానికి 3 లక్షల మందికి సేవలు అందిస్తామని ముందుకొచ్చారు. ట్రీట్మెంటే కాదు, రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, రీహాబిలిటేషన్, అదే మరి కమ్యూనిటీ ఐ హెల్త్, ఇవన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు.
0: ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని ఆ శాఖాధికారులతో మంత్రి ఈరోజు కీలక సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ది, భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 27న పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయాలని, రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పర్యాటక శాఖ తరపున చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు సరికొత్త ప్యాకేజీలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల సౌందర్యాన్ని తెలిసేలా దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో ఈరోజు రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు 5 మందిని ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్పై నడిచి వెళుతుండగా వారిని రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వాయువ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్రలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. గంటకు 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతోన్న

0: తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రికి విశాఖపట్నం గోపాల్పూర్ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. వాయుగుండం తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 80 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని వివరించిన అధికారులు పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. రేపు ఎల్లుండి కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు, భారీ వర్షాలకు అవకాశం ఉండే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా వోకల్ ఫర్ లోకల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో తయారయ్యే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్, స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్కు పిలుపునిచ్చింది. ప్రజల్లో ఆత్మనిర్భర్త స్ఫూర్తిని ప్రోత్సహించి వారిని సుస్థిర వృద్ధి, శ్రేయస్సు వైపు నడిపించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇది. స్థానికంగా ఉన్న చేతి వృత్తులవారు, చిన్న వ్యాపారస్తులు, తయారీదారులను ప్రోత్సహించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగి గ్రామీణ కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెంది తద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అలాగే విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో వోకల్ ఫర్ లోకల్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ కార్యక్రమం కింద దేశంలో వస్తువుల ఉత్పత్తితో పాటు స్థానిక బ్రాండ్లు, తయారీ, సరఫరా గొలుసును ప్రోత్సహించాలని ప్రభుత్వం పేర్కొంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమదారులు, చేతి వృత్తులు, హస్తకళాకారులను బలోపేతం చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వోకల్ ఫర్ లోకల్ని ప్రోత్సహించాలని ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: वोकल फॉर लोकल के मंत्र को मजबूत करने का संकल्प ले, विकसित भारत बनाने के लिए हमें लोकल इकोनॉमी को बढ़ावा देना ही होगा. हमें याद रखना है, जब हम स्थानीय उत्पाद खरीदते हैं तो हमें एक परिवार, एक छोटे उद्यम और स्थानीय सप्लाई चेन को सीधे सशक्त बनाते हैं. इसी से आत्मनिर्भर भारत का रास्ता भी तैयार होता है.
0: వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళలు, భావి భారత పౌరుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అన్నారు. జాతీయ పోషణ్ మాసోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను ఈరోజు ఆయన సందర్శించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ 2 రోజుల సమాచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
2: సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నరేంద్ర మోడీ గారి యొక్క 75 సంవత్సరాల నుండి 76వ సంవత్సరం వచ్చిన సందర్భంలో అనేక కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. పిల్లలకి కాంపిటీషన్స్, డ్రాయింగ్ పోటీలు గాని, రక్తదాన శిబిరాలు గాని, మొక్కలు నాటే కార్యక్రమం గాని, ఈవేళ పోషణ అభియాన్ గాని, ఇలాంటి 13 రకాల కార్యక్రమాలని డిజైన్ చేయడం, ఇవి ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
0: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కలిగజేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా జరుగుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రిలో 2 రోజుల చిత్ర ప్రదర్శన పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ICDS ఆధ్వర్యంలో స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ లో వివిధ రకాల తృణధాన్యాలు, ధాన్యాలు ప్రదర్శనలో పెట్టడం ద్వారా పిల్లలకి కొత్త తృణధాన్యాలు కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి కూడా పరిచయం అవుతున్నాయి.
0: అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల సేవలను వివరిస్తూ రూపొందించిన సేవా సంకల్ప్ అభియాన్ ప్రచురణలను సోము వీర్రాజు సందర్శించారు. గతంలో ఎవరూ చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దారు.

0: చేపట్టినట్టు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లెలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ విశాఖ వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. నాలెడ్జ్ ఎకానమీ, పరిశోధన, ఆరోగ్యం, మానవ అభివృద్ధికి అమరావతి కేంద్రంగా మారుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొందుల దుర్గేష్ వెల్లడించారు. టెక్కలి సమీపంలో ఈరోజు జరిగిన రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఈరోజు రాత్రి విశాఖపట్నం, గోపాల్పూర్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఏఐ అంతరిక్షం ఊర్జాయాః విషయే యుఏఈ తథా ఫ్రాన్స్ దేశయోః సమకక్షీయేణ సహ సహయోగ విషయే చర్చితవాన్. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః అవదత్ యత్ యూనాం ప్రయత్నాః 47-2000తమవర్షాత్ ప్రాగేవ భారతం వికసిత రాష్ట్రం కరిష్యంతి. ఫిచ్ రేటింగ్స్ ఇత్యనేన భారతస్య జీడీపీ వృద్ధేః పూర్వానుమానం 9.6% యావత్ వర్ధితం. భాజపేతి దళాధ్యక్షః నితిన్ నవీనః సర్వేషు 37 రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ దళస్య ప్రభారీ సహ ప్రభారీ చ నియుక్తవాన్. ఆయుష్మాన్ భారత ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన సంపూర్ణే భారతే సార్వజనిక స్వాస్థ్య సేవాయాః పరివర్తనస్య 8 వర్షాణి ఆచరతి. అపి చ 26-2000తమే వర్షె ఏషియన్ క్రీడాసు భారతీయ పురుష మహిళా స్కీట్ దళాని జాపాన్ దేశే కాంస్య పదకం విజితవంతః. మీరాబాయి చానుః భారోత్తోలనె రజత పదకం ప్రాప్తవతీ. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః యుఏఈ విదేశమంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యానః, ఫ్రాన్స్ విదేశమంత్రి జీన్ నోయెల్ వైరోటః చ న్యూయార్క్ నగరె సంయుక్త రాష్ట్రసంఘస్య సామాన్య సభాయాః 81తమస్య సమ్మేళనావధౌ భారత యుఏఈ ఫ్రాన్స్ త్రిపక్షీయ సమ్మేళనే భాగం భజితవంతః. త్రిభిః మంత్రిభిః అంతరిక్షం, ఊర్జా, కృత్రిమ బుద్ధిమత్తా, సంస్కృతి, పరంపరాదీనాం పరస్పర హితస్య సహమత క్షేత్రేషు త్రిపక్షీయ సహయోగస్య ప్రగతిం సమీక్షితవంతః. విదేశమంత్రాలయేన ప్రకాశితస్య వక్తవ్యస్యానుసారం నేతారః పశ్చిమ ఏషియాయాః స్థితిమపి చర్చితవంతః. రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః యూనాం ప్రయత్నేన 47-2000తమవర్షాత్ పూర్వమేవ భారతం వికసిత రాష్ట్రం భవిష్యతి ఇతి విశ్వాసః ప్రకటితవతి. అద్య వడోదరా నగరే మహారాజా సయాజీరావ వడోదా విశ్వవిద్యాలయస్య 75తమం దీక్షాంత సమారోహం సంబోధయంతి సా ఉక్తవతి యత్ శిక్షా తదా ఏవ అర్థపూర్ణా భవతి యదా సా రాష్ట్రస్య సమాజస్య చ కృతె ఉపయుజ్యతే. అద్యత్వే ప్రత్యేకస్మిన్ క్షేత్రే ప్రౌద్యోగికీయ పరివర్తనం ప్రచలతి ఇతి రాష్ట్రపతిః అవదత్. సా అగ్రే అవోచత్ యత్ అద్యతనీయానాం బహూనాం సమాహ్వానానాం సమాధాన బహువిషయక విధిః ఏవ ఉపాయః అస్తి. సా శిక్షయా సహ వివిధ క్షేత్రేషు మహిళానాం వర్ధమానాయాః సహభాగితాయాః అపి ప్రశంసాం అకరోత్.
2: मैंने देखा कि इस दीक्षांत समारोह में उपाधि प्राप्त करने वाले विद्यार्थियों में बेटियों की संख्या ज्यादा है. ये बदलते हुए भारत की तस्वीर है जो देश के अधिकांश उच्च शिक्षण संस्थानों में दिखाई दे रहा है. आज क्षेत्रों में महिलाओं की बढ़ती भागीदारी इस बात का शुभ संकेत है कि हमारे देश समावेशी विकास की दिशा में आगे बढ़ रहा है.
1: ఫిచ్ రేటింగ్స్ ఇతి సంస్థయా వర్తమాన వర్షే భారతస్య జీడీపీ వృద్ధేః పూర్వానుమానం 4.6%-9.6% యావత్ వర్ధితం. స్వస్య జూన్ మాసే వైశ్విక ఆర్థిక దృష్టికోణే సంస్థయా ప్రథమ త్రైమాసికే ప్రబలేన వృద్ధిం భారతీయ అర్థవ్యవస్థాయాః స్థితి స్థాపకతాయాః చ కారణాత్ ఊర్ధ్వగామి సంశోధనం మానితం.

0: పల్లెసీమలు. కార్యక్రమంలో గ్యాస్ ప్రాబ్లం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయం వింటారు.
1: శ్రీదేవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ శ్రీదేవి గారు, మీరు విజయవాడలో ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా మీరు ఇటీవల కాలంలో ఆధునిక వైద్యం, ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు, అడ్వాన్స్డ్ మెడిసిన్ ఇవన్నీ కూడా వచ్చాయని అంటున్నారు. మీరు MD అని, DM అని ఇలా అంటుంటారు జనరల్గా మన భారతదేశంలో. మీరు ఆ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, ఏమేమి చేశారు, ఏమేమి సూపర్ స్పెషలైజేషన్ చేశారు, ఫెలోషిప్ ఏం చేశారు ఒకసారి చెప్పండి.
2: నాది MD ఇంటర్నల్ మెడిసిన్ అండి. న్యూయార్క్లో చేశాను. గ్యాస్ట్రో ఎంట్రాలజీ కూడా న్యూయార్క్లోనే, మౌంట్ సైన్ యూనివర్సిటీ. సెకండ్ ఫెలోషిప్ ఇసాఫిజియల్ ఫెలోషిప్ చేశాను. దాంట్లో గర్డ్, ఇసాఫిజియల్ రీఫ్లక్స్ అలాంటివన్నీ వస్తాయి. అది నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ చికాగోలో. ఇంకో సూపర్ స్పెషలైజేషన్ ఫెలోషిప్ లివర్ ప్యాంక్రియాజ్ గాల్ బ్లాడర్ మీద చేశాను. అది యూనివర్సిటీ ఆఫ్ శాన్ ఆంటోనియో టెక్సాస్లో.
1: విదేశాల్లో మీరు వైద్య విద్య అభ్యసించినప్పటికీ కూడా మన భారతదేశంలో, మన విజయవాడలో వచ్చి చక్కగా మన ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడం ఎంతైనా అభినందనీయము డాక్టర్ శ్రీదేవి గారు. డాక్టర్ శ్రీదేవి గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనే ఆ పేరు వినగానే ముఖ్యంగా ఒక 10 మందిలో 7-8 మందికైనా ఈ గ్యాస్ సమస్యని అంటూ ఉంటారు. వెరీ కామన్గా కడుపులో మంట, ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం, అలాగే ఒక్కొక్కసారి తేనుపులు, పుల్ల తేనుపులు, ఇలా రకరకాలుగా ఈ గ్యాస్ సమస్యతో బాధపడేటువంటి వారు, అలాగే కడుపులో ఒక రకమైనటువంటి అసౌకర్యం, అనీజీనెస్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉండటం, మరి అదేవిధంగా పరగడుపున ఇదిగో ఈ ఫలానా ట్యాబ్లెట్ వేసుకోండి అని కొంతమంది ఓవర్ ది కౌంటర్ వాళ్ళకై వాళ్ళే వెళ్ళి ఏమండి ఒక గ్యాస్ ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి ట్యాబ్లెట్లు మింగటం, సిరప్పులు మింగటం, ఇలా రకరకాలుగా వెరీ వెరీ వెరీ కామన్ సమస్యగా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. అసలు ఏమిటి డాక్టర్ గారు గ్యాస్ సమస్య అంటే ఏమిటి, గ్యాస్ ఏమిటి కడుపులో, ఇది ఎందుకు వస్తుంది ఒకసారి చెప్పండి.
2: మీరు మొత్తం నా చదివినంతా చెప్పన్నట్టు అడిగినట్టుందండి వెంకటేశ్వర గారు అండి. గ్యాస్ అన్నది ఇట్స్ ఎ వెరీ బ్రాడ్ టర్మ్. చాలా మందికి అర్థమవుతుంది ఏంటంటే గ్యాస్ నొప్పి, కడుపు ఉబ్బరం అంటారు, కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. రీఫ్లెక్స్ అవ్వచ్చు, పైకి తంతం అవ్వచ్చు, లోపల తిన్నది అరగకపోవటం వల్ల పట్టేస్తాం అవ్వచ్చు, పైకి ఆ స్పింక్చర్ కొంచెం టైట్ అయ్యి బాగా గాలి మింగితం వల్ల అవ్వచ్చు. కొందరికి ఏంటంటే చెస్ట్ పెయిన్, హార్ట్అటాక్ లాంటిది వచ్చి అది కూడా గ్యాస్ పెయిన్ అనుకుంటారు షుగర్ పేషెంట్స్కి, ఎందుకంటే వాళ్ళకి ఆ స్పర్శ కరెక్ట్ గా తెలియదు హార్ట్అటాక్ సింప్టమ్స్. కొన్నిసార్లు ఆఖరికి ఏంటి, లంగ్స్, రిబ్స్ పట్టేసినా, కొంచెం దెబ్బ తగిలినా అక్కడ నొప్పి, పొట్ట దగ్గర ఏ నొప్పి వచ్చినా గ్యాస్ అనేస్తారండి. అండ్ దానికి తోడు ఏంటంటే మీరు చెప్పినట్టు ఫార్మసీ దగ్గరికి వెళ్ళి మందులు వేసేసుకుని అది కొంచెం ఎంతైనా సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ మందు వల్ల. తగ్గిందనిపిస్తుంది, కొంచెం తగ్గినట్టు అనిపించినా అది ఆ మందు వేసుకోపోయినా తగ్గుండొచ్చు. వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చారుగా అరుగుదలకి, తగ్గుతుంది కొంచెం తగ్గేపాటికి అది గ్యాసే అని నిర్ధారించుకుంటారు. వాళ్ళ మనసు మార్చి అది గ్యాస్ లో చాలా రకాలు ఉంటాయి, ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు అంటాకి నాకు అట్లీస్ట్ ఒక్క పావుగంట పైన 20 మినిట్స్ వాళ్ళ మనస్తత్వం అర్థం చేసుకుని వాళ్ళకి అసలు అసలు ఏంటి ప్రాబ్లమ్. కొందరికి జస్ట్ స్ట్రెస్, యాంగ్జైటీ కూడా గ్యాస్ కి కాజ్ అవుతుంది, గ్యాస్ అనేస్తారు. కొందరికి ఏంటంటే జస్ట్ ఇంట్లో సమస్య కూడా గ్యాసే. ఇట్స్ గ్యాస్ అనేది ఇట్స్ చాలా బ్రాడ్ స్పెక్ట్రమ్ అండి మీరు అడిగి.

0: ఇన్ క్వశ్చన్
1: అయితే డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు, మామూలుగా రకరకాల డిజీజెస్ ని, జబ్బుల్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు, టెస్టులు అంటారు, బ్లడ్ టెస్టులు, అలాగే స్కాన్లు, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కాన్లు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, పెట్ స్కాన్లు, ఇలా స్కాన్లు అనేవి చెబుతూ ఉంటారు. ఈ గ్యాస్ సమస్య ఏమైనా టెస్టులు ఏమైనా ఉంటాయా దీనికి?
0: లెట్స్ గో 80 ఇయర్స్, 100 ఏళ్ళ క్రితం వెళ్తే అసలు ఈ టెస్ట్లన్నీ ఎక్కడున్నాయండి? మనకి మెయిన్ డయాగ్నోసిస్ పేషెంట్ హిస్టరీ, హిస్టరీ కన్నా పెద్ద డయాగ్నోసిస్ ఇంకోటి ఉండదండి. అండ్ స్పెసిఫిక్గా ఈ టెస్ట్ వల్ల ఈ సమస్య తెలుస్తుందని ఎక్కడా రాయలేదు, పెట్టలేదు. ఈ టెస్టుల వల్ల మనకి కొంచెం సహాయం ఉంటుంది, ఎందుకంటే మనస్తత్వాలు మారినాయి కాబట్టి. లేదు అంటే ఇట్స్ డయాగ్నోసిస్ హిస్టరీలోనే మనకి వచ్చేస్తుందండి. చాలా వరకు
1: హిస్టరీ తీసుకుంటే తెలిసిపోతుంది దాదాపు.
0: చాలా వరకు 50% మనకి హిస్టరీనేనండి.
1: ఓల్డెన్ డేస్ లో ఎంబీబీఎస్ డాక్టర్లే హిస్టరీ తీసుకొని మొత్తం జబ్బు నిర్ధారణ చేసేవాళ్ళు.
0: అవునండి.
1: ఇప్పుడు ఏంటంటే ఒకట్లేండి, అడ్వాన్స్డ్ ఇవి ఎక్విప్మెంట్లు వచ్చాయి కాబట్టి ఇంకొంచెం ఈజీ అవుతుందేమో, మేబీ
0: ఈజీ అవుతుంది. అండ్ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏంటంటే టెస్ట్ చేయకపోతే
1: సాటిస్ఫై
0: అవుతులేదు, అలాంటి టెస్ట్ రాస్తాం కూడా కరెక్ట్ కాదండి.
1: కొంతమంది ఈ గొంతులో గొట్టం పెట్టి దాన్ని ఏదో స్కోపీ, గ్యాస్ట్రోస్కోపీ ఇలా ఏదో పేర్లు చెబుతుంటారు. ఏ గ్యాస్ సమస్య వల్ల వెళ్ళినా కూడా ఆ గొంతులో గొట్టం దింపేసి ఏదో స్కోపీ లాగా చేసి ఆ ఫిలింలో లోపల పేగులన్నీ కూడా చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఇలా ఒక టెస్ట్ చేస్తుంటారు ఈ గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళకి, పేగుల్లో ఏమైనా అల్సర్లు ఉన్నాయా, పేగుల్లో ఎక్కడైనా బ్లీడ్ అవుతుందా, ఇవి కూడా బయటపడతాయట, ఇలా చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. దీని ఆవశ్యకత ఏంటి, అది అవసరమా ఆ స్కోపీ అనేటువంటిది? ఎటువంటి ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రోస్కోపీ చేయాలి?
0: సార్ ముందు హిస్టరీ తర్వాత డయాగ్నోసిస్ మనకి ఇంత అవగాహన వచ్చిన తర్వాత మందులు పెట్టి ఆ మందుల వల్ల కూడా తగ్గకపోతే అప్పుడు గ్యాస్ట్రోస్కోపీ అవసరం పడుతుంది. లేదా వాళ్ళకి హిస్టరీలో మళ్ళీ క్యాన్సర్ లాంటిది, లేకపోతే రక్తం పోతుంది, అల్సర్స్ ఉంది అని గట్టిగా మనం నమ్మితే అప్పుడు మన మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఆ స్కోప్ చేస్తాం వల్ల నేను రాసే మందు మారుతుంది అంటే స్కోప్ చేస్తానండి. లేదు అంటే ముందు మందులు ఇచ్చి వాళ్ళు ఒక 6 వారాలు చూసిన తర్వాత మళ్ళీ ఈసారి రమ్మన్న తర్వాత కూడా నాకు తగ్గలేదు మేడం, నాకు నేను వాడాను మీరు చెప్పినట్టు అంటే అప్పుడు స్కోప్ చేసి నేను ఏదన్నా ఇంకా వేరేదేదన్నా మిస్ చేశానా అని చూసుకుంటాకి తప్ప ఫస్ట్ టెస్ట్ గా మాత్రం అయితే కాదు.
1: ఒకటి చెప్పండి డాక్టర్ గారు, ఎక్కువగా ఈ ఫుడ్ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి గ్యాస్ ప్రాబ్లం అనేది, అంటే కడుపులో బాగా మంట రావడం, ఉబ్బరంగా ఉండడము, ఏదైనా తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటాయా? ఎలాంటి ఆహారం
0: ఉంటుందండి? డెఫినెట్ గా మనకి ఏంటంటే ఇది వరకు గుంటూరు కారం అంటే కారం మండిపోతాం మనకు అలవాటు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కారం తగిలితేనే మంట, అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్ కి వెళ్ళి ఉప్పు కారం చక్కగా చింతపండు పులుసుతో వేసిన చేపల పులుసు అన్ని తింటే ఆబ్వియస్ గా వాళ్ళకి గ్యాస్ పట్టేస్తుంది. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఇది వరకు ఈ కార్లు ఇవన్నీ ఉండే కాదు. ఇక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళాలన్నా నడిచెళ్ళేవారు, ఇప్పుడు అవన్నీ ఆఫీస్ జాబ్లు, కంప్యూటర్ జాబ్లు అయ్యేపాటికి అరుగుదల తగ్గే పాటుతో పాటు ఆబ్వియస్ గా ఇప్పుడు పెళ్లి భోజనంకి వెళ్ళారనుకోండి, ఏదన్నా ఎక్కువ తిన్నారనుకో గ్యాస్ అంత తొందరగా అరగదుగా పట్టేస్తుంది.
1: అక్కడ భోజనం చక్కగా గుమగుమలాడుతుంటుంది, పప్పుతో కాకుండా 16 రకాల కూరలతో పంచపరమాన్న భక్షాలు తినేస్తాం. సో అది కూడా ప్రాబ్లం.
0: ప్రాబ్లం కాదు, వస్తుంది. అది అది ప్రాబ్లం కింద మనం అనుకుంటున్నాం, ఇదివరకు నుంచి
1: బట్టి కూడా ఏమైనా ఉంటుందా?
0: ఉంటుందండి.
1: ఇందాక డాక్టర్ శ్రీదేవి గారు మీరు చెప్పారు స్ట్రెస్ రిలేటెడ్ ఈ గ్యాస్ట్రో ప్రాబ్లం అని, అలాగే యాంగ్జైటీ రిలేటెడ్ కూడా అన్నారు, దానివల్ల కూడా వస్తుందా?
0: దానివల్ల వస్తుందండి. ఎక్కువ నేను చూసేది ఈ మధ్యన 10th క్లాస్ పిల్లలకి, ఇప్పుడు నీట్స్ ఇలా ఎగ్జామ్స్కి రాసే పిల్లలు, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టి స్త్రీలకి సపోర్ట్ లే వాళ్ళు చూస్తున్నాను, ఆర్ వర్క్ స్ట్రెస్లో బాగా పొజిషన్స్ ప్రమోషన్స్ వాళ్ళు కనిపిస్తుంది ఆ స్ట్రెస్ ఇండ్యూస్ గ్యాస్ట్రైటిస్ టైప్ సింప్టమ్స్. సో స్ట్రెస్ అన్నది ప్లే చేస్తుందండి ఫ్యాక్టర్.
1: భారతదేశంలో ఏంటంటే చాలా మంది కొన్ని కొన్ని హ్యాబిట్స్ ఉంటుంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి మద్యపానం, ఆల్కహాల్, అలాగే ధూమపానం, స్మోకింగ్, ఇలా అంటే ఫ్రీక్వెంట్ గా చేసేటువంటి వాళ్ళు, ఇది కూడా గ్యాస్ ఫామ్ అవడానికి అవకాశం ఉందా?
0: ఉందండి. ఎందుకంటే ధూమపానం తీసుకునే వాళ్ళకి ఎయిర్ స్వాల్వింగ్ ఉంటుంది, వాళ్ళు ప్రతి స్మోక్ సిగరెట్ తో పాటు గాలి కూడా లోపలికి మింగుతూ ఉంటారు, ఆబ్వియస్ గా గ్యాస్ట్రైటిస్ ఉంటుంది. దానికి ఉన్న కెమికల్స్ ధూమపానం హానికర్ అని పెట్టింది, బికాస్ ఇట్ కాజెస్ క్యాన్సర్. గ్యాస్ట్రిక్ అవ్వచ్చు, ప్యాంక్రియాస్ అవ్వచ్చు, లంగ్ అవ్వచ్చు, బట్ ఇట్స్ అ కెమికల్, సో ఆబ్వియస్ గా ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ విత్ ఆల్కహాల్, ఇట్స్ అన్ ఇంటాక్సికేషన్.

0: టేస్టింగ్ డ్రింక్ అండ్ ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ అని వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఇట్స్ ఇంజూరియస్ టు హెల్త్ ఎందుకు? బికాస్ ఇట్ హ్యాస్ ఎఫెక్ట్స్ ఆన్ ఎవ్రీ ఆర్గన్, నాట్ జస్ట్ స్టమక్, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియస్. ఎస్పెషల్లీ ఆల్కహాలిక్స్ నేను చూసేది లివర్, ప్యాంక్రియస్. బట్ ఆ స్టేజ్ రాకముందు ఫస్ట్ వచ్చే సింప్టమ్ గ్యాస్ట్రైటిస్ తో వస్తారు, ఎందుకంటే ఆ మందు తాగుతూ అలవాటు పడిపోయి ఆ గ్యాస్ట్రిక్ యాసిడిటీ లాగా ఉంటుంది కదా, కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ తోనే వస్తారు, స్లోగా లివర్ ప్రాబ్లమ్స్ తో కూడా.
1: కడుపులో మంట, చెస్ట్ లో, ఛాతీలో మంట, ఇది గ్యాస్ ప్రాబ్లం అనుకుని కంగారు పడుతుంటారు, అపోహ పడుతూ ఉంటారు. ఈ ఛాతీలో మంట వస్తే గ్యాస్ ప్రాబ్లం అనుకోవాలా, హార్ట్అటాక్ అనుకోవాలా?
0: సార్, అది మళ్ళీ హిస్టరీ పట్టు ఉంటుంది. వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, హిస్టరీ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, అన్ని కలిసి చూసుకొని అది మనకి అవగాహన ఉండాలి. ఎందుకంటే నేను చూసిన పేషెంట్స్ లో అట్లీస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఒక 10 మంది పైనే అక్యూట్ హార్ట్ అటాక్ తో నా ఆఫీస్ కి నడుచుకుంటూ వచ్చి గ్యాస్ ప్రాబ్లము మాకు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది తీరా పరీక్ష చేస్తే హార్ట్ అటాక్. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూర్ హిస్టరీ. కానీ ఆ హార్ట్ అటాక్ పరీక్షకి పంపించాలి అంటే మళ్ళీ నేను చెప్పినట్టు హిస్టరీ పట్టుంటుంది. వచ్చిన మనిషి ఎలాంటి మనిషి, ఎందుకు వచ్చింది, ఏ టైంలో తిన్నారు, అరుగుదల ప్రాబ్లమా, సడన్ గా వచ్చిందా, దీంతో ఆయాసం ఉందా లేదా. సో హార్ట్ కి అడగాల్సిన క్వశ్చన్స్ కూడా మనం అడగాల్సి వస్తుంది కొంచెం పెద్ద వాళ్ళకల్లా చిన్న వాళ్ళకన్నా.
1: డాక్టర్ శ్రీదేవి గారు, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేటువంటి దాన్ని నిర్లక్ష్యం చేస్తే, దాని సివియారిటీ పెరిగితే ఇతరితర వైటల్ ఆర్గాన్స్ కానీ ముఖ్యమైనటువంటి భాగాలు అంటే గుండె, కిడ్నీ, మెదడు ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా?
0: అంత ఎఫెక్ట్ అవ్వండి, ప్రాబ్లం ఏంటంటే నిర్లక్ష్యం అయితే ఎవరు చేయరు. గ్యాస్ ఉన్నప్పుడు గ్యాస్ కి కంపల్సరీగా వెళ్ళి పక్కన దుకాణమో మందుల షాప్కో వెళ్ళి మందులు మింగుతారు. ఆ మందులు మింగటం వల్ల ఏదన్నా లోపల ఏదైనా సీరియస్ గా ఉంటే దాన్ని బయటపడటం కష్టమవుతుంది. సో దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల అసలైన వ్యాధిని మనం డయాగ్నోస్ చేయకపోవటం వల్ల ప్రమాదాలు ఉంటాయి. కానీ గ్యాస్ వల్ల అన్నది దాని వల్ల అయితే అంత సీరియస్నెస్ అయితే కాదు అని.
1: గ్యాస్ సివియారిటీ వల్ల కాన్స్టిపేషన్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా?
0: అరుగుదల తగ్గితే కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కదండి. ఆబ్వియస్ గా డైజెషన్ అన్నది మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మన గ్యాస్ట్రైటిస్ వచ్చిందనుకోండి గ్యాస్ ఫామ్ అవుతాం. సేమ్ థింగ్ ఏదైనా ఒకే పేక్ కదా, అది కూడా కొంచెం స్లో అవుతుందో ఆర్ కొంచెం హైపర్ అవుతుంది. కాన్స్టిపేషనే అవ్వక్కర్లేదు, మోషన్స్ కూడా ఫ్రీక్వెన్స్ కావచ్చు, రెండూ ఉండొచ్చు వాళ్ళకి.
1: తర్వాత ఇప్పుడు ఈ గ్యాస్ ప్రాబ్లమ్ తో పాటు అసోసియేట్ విత్ ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని ఒకటి ఏదో చెబుతారు డాక్టర్ గారు, అంటే ఈ గ్యాస్ కి ఇప్పుడు చెప్పిన ఐబిఎస్ కి ఏమైనా సంబంధం ఉందా?
0: ఉంటుందండి. బట్ అస్ అగైన్ సెడ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నది మనకి వేరే డయాగ్నోసిస్ అన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత మనకి ఇంకా డయాగ్నోసిస్ తెలియనప్పుడు అప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అది కూడా హిస్టరీ పట్టి కొన్నిసార్లు మనకి ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్స్ వల్ల, దాన్ని ఇగ్నోర్ చేస్తాం వల్ల, ఈ మందులు వేసుకుంటాం వల్ల సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే మన పేకి దానికి ఒక అలవాటు పడిపోతుంది. దానికి మనలాగా మెదడు బాగానే పనిచేస్తుంది. సో ఫుడ్ పడగానే ఇలా నేను ప్రవర్తించాలి అని ఒక హ్యాబిట్కి వెళ్ళిపోతుంది. అదొక ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం దానికి ఒక డెఫినేషన్ క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారం వెళ్తే అప్పుడు మనం దాన్ని డయాగ్నోస్ చేయగలం. కానీ వచ్చిన ప్రతి పేషెంట్ కి మనకి ఇది తెలియలేదు అది తెలియదు అంటే వెంటనే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాకి లేదండి. ఇంకా
1: ఈ గ్యాస్ ప్రాబ్లం క్రానిక్ గా దీర్ఘకాలికంగా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఏదో ఒక్కొక్కసారి డాక్టర్ని సంప్రదిస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ ఓవర్ ది కౌంటర్ వెళ్ళి 4 యాంటాసిడ్లు తెచ్చుకుంటారు, ఇలా చేస్తూ ఇలా ఫ్రీక్వెంట్ గా ఉంటే ఇదేమైనా పేగుపోత, అల్సర్లు ఇంటెస్టైనల్ కానీ లేకపోతే కోలన్ కానీ పేగుపోత రావడం కానీ, లేదనుకుంటే ఈసోఫేగస్ అనే ఆ ట్రాక్ దగ్గర ఏదైనా పూత ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉందా?
0: ఉందండి. అండ్ ఈ మధ్య కాలంలో లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ మన ఫుడ్ ఆర్గానిక్ నుంచి ఇన్ఆర్గానిక్ వెళ్తాం, కమర్షియల్ ఫుడ్స్ ఇవన్నీ చూస్తే వీటి వల్ల నేను ఎక్కువ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, అల్సర్స్ క్యాన్సర్ కింద మారుతాం, కోలన్ క్యాన్సర్స్ ఎక్కువ బయటపడతాం చాలా కనిపిస్తున్నాయి. అది కూడా 60 వయసు లోపలే, ఇది వరకు దాటిన తర్వాత వచ్చేయి. ఇప్పుడు ముందు నుంచే సడన్ గా వెళ్ళి స్కోప్ పెట్టిన వాళ్ళకి అనుకోము, లోపలికి వెళ్తే గెట్ ఉంటుంది. లెట్ ఇట్ బి ప్యాసివ్ స్మోకింగ్, వాళ్ళ స్మోకర్ అవ్వక్కలేదు, వాళ్ళ భర్త స్మోకింగ్, పక్కన వాళ్ళ స్మోకింగ్, దాని వల్ల కూడా ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మధ్యన. సో అందుకు నిర్లక్ష్యం చేస్తాం కరెక్ట్ కాదు.
1: డాక్టర్ గారు, గ్యాస్ ప్రాబ్లం కు సంబంధించి ట్రీట్మెంట్ ఉందా? అంటే ఉందా అంటే ఏదో మామూలు

0: ఆర్డినరీ కాకుండా చక్కగా ఈ ట్రీట్మెంట్ తో పాటు ఇంకేమైనా లైఫ్ స్టైల్ లో మోడిఫికేషన్ ఏమైనా అవసరమా
1: సార్? దీనికి ట్రీట్మెంట్ ఇట్స్ మల్టీ స్టెప్. దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ స్టెప్ వైజ్ ఇచ్చుకుంటా, అట్ ద సేమ్ టైం కరెక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్, డైట్ అన్ని చేసుకుంటే ఎందుకు ఉండదండి సొల్యూషన్? ప్రతి ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంటారు, దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ షుగర్ లాగా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సిన వ్యాధి అయితే కాదు. ట్రీటబుల్ కండిషన్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్. చాలా మంది మాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా ఎప్పటి నుంచో ఉంది అంటారు. నేను అంటాను ఎందుకు ఉండాలమ్మా అంట, అప్పుడు ఆన్సర్ ఉండదు. కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే ఆ మందులు కూడా అవసరం పడకపోవచ్చు. కొందరు అవసరం ఉంటుంది, ఎందుకంటే అది ఆ వ్యాధి లక్షణాలు, దానికి గ్యాస్ కి కాజ్ ఏంటో తెలుసుకున్న దాన్ని బట్టి.
0: మీ దగ్గరకి ఇలాంటి పేషెంట్లు వస్తుంటారా?
1: వస్తూ ఉంటారండి ఫ్రీక్వెంట్ గా.
0: వాళ్ళు చక్కగా సక్సెస్ఫుల్ గా బాగా ఉందండి, అంతకు ముందు ఉన్న ఇబ్బంది అంతా తగ్గిపోయింది డాక్టర్ గారు, మీరు చెప్పినట్టు చేశానండి, నాకు తగ్గిందండి అని పేషెంట్లు వస్తుంటారండి ఫీడ్బ్యాక్?
1: ఏడాదికి ఒకసారి వచ్చి హాయ్ చెప్తాక వచ్చే పేషెంట్స్ ఉన్నారు. మందుల కోసం అయితే కాదు, దే హావ్ డన్ గుడ్ సో ఫార్.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు గ్యాస్ ప్రాబ్లం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ అట్లూరి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు వినండి జానపద గీతం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: చెరకు పంటను ఆశించే పురుగుల సమగ్ర యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. చెరకులో చెరకు నాటిన దగ్గర నుంచి చెరకు నరికే వరకు కూడా పీక పురుగు, అలాగే కాండం తొలిచే పురుగు ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా 120 రోజుల వరకు చెరకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరకు మీద ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువల్లో ముచ్చల్ని నాటుకోవాలి. నాటే ముందు మిథైల్ పెరాథియాన్ పొడి మందు ఎకరానికి 10 కిలోల చప్పున వేసుకోవాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు పెట్టుకోవాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున, కార్సీ తోటల్లో కార్సీ చేసిన వెంటనే ఎకరానికి 1.25 టన్నుల చప్పున చెరకు చెత్తను కప్పాలి. కార్బరిల్ 3 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి నాటిన 4వ వారం, 6వ వారం అలాగే 9 వారాల్లో పిచికారీ చేసుకోవాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున చెరకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఇక చెరకు పంటను ఆశించే మరొక పురుగు కాండం తులిచే పురుగు. లద్దె పురుగు చెరకు నాటిన 120 రోజులు మొదలుకొని చెరకు నరికే వరకు కూడా చెరకు గడల కింది భాగం నుండి పైభాగం వరకు తొలుచుకుంటూ పోవడం వల్ల గడ ఎండిపోతుంది. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి కణజాలం ఎర్రబడి గడల నాణ్యత, దిగుబడి తగ్గుతాయి. అధికంగా నత్రజని ఎరువుల వాడకం, ఆలస్యంగా నత్రజని ఎరువుల వాడకం, నీటి ముంపు పరిస్థితులు, తోటలు పడిపోయిన పరిస్థితులు కాండం తొలిచే పురుగు ఉధృతికి అనుకూలంగా ఉంటాయి. కాండం తొలిచే పురుగు నివారణకు ఆలస్యంగా వచ్చిన పిలకల్ని తీసేసి తోట పడిపోకుండా నిలగట్టి మురుగునీటి పారుదల సౌకర్యం కల్పించాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున 120 రోజుల నుండి ప్రతి వారం రోజుల వ్యవధిలో 6 నుండి 8 సార్లు పైరు మీద విడుదల చేయాలి. లేదా చెరకు పైరులో కింద ఎండుటాకులను రెల్లచి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. పొలుసు పురుగు చెరకులో కణుపు ఏర్పడినప్పటి నుండి చెరకు నరికే వరకు ఆశిస్తూ ఉంటుంది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో ఇది ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. విత్తనపు దవ్వను పొలుసు పురుగు ఆశించని తోటల నుండి మాత్రమే సేకరించాలి. లేదా 3 కళ్ల ముచ్చల్ని మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథైట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. పొలుసు పురుగు వ్యాప్తి అరికట్టడానికి ఎండు ఆకుల్ని రెలిచి డైమిథైట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ పురుగులు ఆకులు అడుగు భాగాన్ని అంటుకుని ఆకుల్లోని రసాన్ని పీల్చివేయడం వల్ల పైరు పెరుగుదల తగ్గిపోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడిసబరిపోతాయి. నీటి ముంపుకు గురైన యువకతీత సౌకర్యం లేని, సిఫారసు మేరకు ఎరువులు వేయలేని పొలాల్లోనూ, కార్సి తోటల్లోనూ తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథైట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 10 నుండి 12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి కింది ఆకులు కూడా బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకులో పిండినల్లి పురుగులు ఆకులు, ఆకు తొడిమెలకి, చెరకు గడలకి మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పిలుస్తూ ఉంటాయి. పంట పక్వానికి వచ్చినప్పుడు పిండినల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఉధృతంగా ఉన్నప్పుడు మువ్వు ఎండిపోతుంది. విత్తనపు దవ్వను నాటడానికి ముందు లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథియేట్ 1.7 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఎదిగిన తోటల్లో పురుగుల నివారణకి ఆకుల్ని రెలచి బహిర్గతమైన కణుపుల మీద మలాథియాన్ 3 మిల్లీలీటర్లు లేదా డైమిథియేట్ 1.7 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇటీవల కాలంలో ఆకుపై ఆశిస్తున్న పిండినల్లి నివారణకు కూడా ఇప్పుడు చెప్పిన మందుల్ని పిచికారీ చేసినట్లయితే సరిపోతుంది. ఇక చెరకులో దూదేకుల పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు వడలిపోయి ఎండిపోతాయి. ఈ పురుగు ఆశించిన చెరకు నుండి తయారు చేసిన బెల్లం నల్ల

0: మెత్తగాను మెత్తగాను ఉండి నిల్వకి పనికిరాదు. మలాథియన్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథయేట్ 1.7 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేరులద్ద పురుగులు ఈ చెరకులో తేలిక నెలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినేయడం వల్ల మొక్కలు చనిపోతూ ఉంటాయి. తొలకరి వర్షాలు పడ్డ వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగుమందు ద్రావణంలో పడి చనిపోతాయి. దీనివల్ల దాదాపుగా 50% పురుగుల్ని నిర్మూలించవచ్చు. ఎకరానికి 8 నుండి 10 కిలోల చప్పున ఫోరేట్ 10% గుళికల్ని నాటే సమయంలో భూమిలో వేసి పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఎదిగే తోటల్లో ఈ పురుగుల నివారణకి 4-8 10% గుళికలు ఎకరానికి 8 కిలోలు మొక్కల మొదళ్ల దగ్గర గుంతల్లో వేసుకోవాలి. తేలికపాటి నెలల్లో చెరకును సాగు చేసినప్పుడు చెద పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. విత్తనపు ముచ్చలకు ఇరువైపుల నుండి ఇవి లోపలికి ప్రవేశించి లోపల పదార్థాన్ని మొగ్గల్ని తినడం వల్ల మొలక శాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా లోపల మెత్తటి పదార్థాన్ని తినేసి కేవలం డొల్లల్ని మాత్రమే మిగులుస్తుంది. చెద పురుగుల నివారణకి పుట్టల్ని తవ్వి రాణి ఈగను చంపాలి. ఒక్కొక్క పుట్టకు 200 గ్రాముల మిథైల్ పెరాథియాన్ పొడి మందుని చల్లుకోవాలి. నాటే ముందు కాలువల్లో ఎకరానికి 10 కిలోల మిథైల్ పెరాథియాన్ చల్లుకోవాలి. ఎదిగిన తోటల్లో ఈ పురుగుల నివారణకి క్లోరిపైరిపాస్ 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలిపి గెడలన్నీ తడిచే విధంగా పిచికారీ చేయాలి. మొక్కల మొదళ్లలో కూడా ఈ మందు ద్రావణాన్ని పోసుకోవాలి. చెరకు తోటల్లో ఈ ఎర్రనల్లి వల్ల కూడా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ ఎర్రనల్లి నివారణకి లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధకపు పొడిని కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. చెరకు తోటల్లో పసుపు నల్లి గనుక ఆశించినట్టయితే ఆకుల అడుగు భాగాన ఇవి గుంపులుగా చేరి 6 నుండి 8 వరుసల్లో ఆకుల మధ్య ఈనకు సమాంతరంగా తెల్లటి గూళ్లను చేసి వాటి లోపల ఉంటాయి. ఇవి ఆకులు అడుగు భాగాన్ని గీకి రసాన్ని పీల్చడం వల్ల పసుపు పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు ఎరుపు రంగుగా మారుతాయి. ఈ నల్లి ముదురు ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది. పసుపు నల్లి చెరకు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ పాలిపోయి చివరకు ఎండిపోతాయి. ఇవి ఆశించిన తోటల్లో ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఈ నల్లి ఉధృతి పంటకాలమంతా మనకు కనిపిస్తూనే ఉంటుంది. మధ్యస్థ ఉష్ణోగ్రతలు అంటే 26 డిగ్రీల నుండి 29 డిగ్రీల సెల్సియస్, ఇంకా గాలిలో తేమ శాతం 60 నుండి 75% ఉన్నప్పుడు నల్లి ఉధృతికి అనుకూలంగా ఉంటుంది. ఈ నల్లి ఆశించిన కింది ఆకుల్ని తీసి తగలపెట్టాలి. నీటిలో కరిగే గంధకపు పొడి లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచే విధంగా పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో ఇంకొకసారి పిచికారీ చేయాలి. ఈ నల్లి గడ్డిజాతి మొక్కలపై కూడా ఆశిస్తూ ఉంటుంది కాబట్టి ఆ మొక్కల మీద కూడా మనం మందుల్ని పిచికారీ చేయాలి. ఇక చెరకు తోటని తెల్లపేను గనక ఆశించినట్టయితే వీటి తల్లి పురుగులు ఇంకా పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల తెలుపు పసుపు వర్ణ మిశ్రితమైన మచ్చలు మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తీయటి జిగట పదార్థం కింద ఉన్న ఆకులపై పడి దానిమీద సూటీమోల్డ్ అనే నల్లటి శిలీంద్రం పెరిగి ఆకు మసిబారుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెరకు దిగుబడి 25%, పంచదార దిగుబడులు 24% తగ్గిపోతాయి. వాతావరణం మబ్బుగా ఉండి 19 నుండి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, అలాగే 80 నుండి 90% గాల్లో తేమ ఉన్నప్పుడు పురుగు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాపిస్తాయి. విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుండి మాత్రమే సేకరించాలి. విత్తనపు ముచ్చల్ని మలాథియాన్ 2 మిల్లీలీటర్లు కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాల ముంచి నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువుల్ని వేసుకోవాలి. పురుగు ఆశించిన ఆకుల్ని తీసి తగలపెట్టాలి. అలాగే పురుగు ఆశించిన తోటల నుండి చెరకును ఇతర ప్రాంతాలకి రవాణా చేయకూడదు. లీటర్ నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయేట్ 1.7 మిల్లీలీటర్లు లేదా ఎస్ఎఫేట్ 1 గ్రాము మోతాదులో కలిపి పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పంట సీమలు కార్యక్రమంలో పనస సాగులో యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ పి అశోక్ గారితో పరిచయం వింటారు. తర్వాత మొక్కజొన్నలో సస్యరక్షణ గురించి వివరాలు తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 దార్శనిక భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. 8:15 చిత్రగీతాలు, 8:30 తెలుగులో వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం, 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 అపూర్వ నరకం నాటకం వింటారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల. 10:00 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 10:20 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమణి శంకర శాస్త్రి గారి వీణావాద్యం వింటారు. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:45 ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

వాతావరణ సూచన. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాలలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు మరియు 50 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ కేంద్రం వారు తెలిపారు. వాతావరణ సూచన విన్నారు.

శ్రోతలకు ఒక ప్రకటన. నవోదయ విద్యాలయ సమితి దేశంలోని ప్రతి జిల్లాలలోనూ జవహర్ నవోదయ విద్యాలయాలలో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 9-11 తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం 10-2027 లాటరీ ప్రవేశ పరీక్షకు నిర్వహించబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు నిర్వహించడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్. అభ్యర్థులు ఇప్పుడు చేయబోయే లింక్ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి కోసం అలాగే 11వ తరగతి కోసం https://cbseitms.nic.in/2026/nbsix9 అలాగే చివరిన 11వ తరగతి కోసం 11ని ఎంటర్ చేయవలసిందిగా కోరుచున్నాము. శ్రోతలు ప్రకటన విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జిగా సునీల్ బన్సల్ను నియమించారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆసియా క్రీడల్లో చారిత్రాత్మకంగా సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. యువత కృషి వల్ల దేశం 2047 కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. వడోదరాలో మహారాజా షాయేజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని ఆమె చెప్పారు. ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ పరివర్తన చెందుతుందని, నేడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానం అవసరమని ఆమె పేర్కొన్నారు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర పట్ల ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 201 బంగారు పథకాలను 160 విద్యార్థులకు అందించడమే కాక సుమారు 12,600 విద్యార్థులకు పట్టాలు బహుకరించారు.
1: वर्ष 2047 तक विकसित भारत के निर्माण के राष्ट्रीय लक्ष्यों को लेकर देशवासी आगे बढ़ रहे हैं. ऐसा भारत जहां गुणवत्तापूर्ण शिक्षा और स्वास्थ्य सुविधाएं सभी तक पहुंचे, ऐसा भारत जहां विज्ञान और प्रौद्योगिकी का उपयोग मानव कल्याण के लिए हो.
0: ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలు రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ ఎన్నికల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారికి సూచనలు, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. ఈసీ వెబ్సైట్లతో సహా కమిషన్ డిజిటల్ ప్లాట్ఫామ్లు డేటా భద్రతా ప్రోటోకాల్లతో ఉండడం వల్ల ఎన్నికల సంఘం డేటా సురక్షితమైందని పేర్కొంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు పార్టీ ఇన్ఛార్జీలను, కో ఇన్ఛార్జీలను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈరోజు ప్రకటించారు. హర్యానా, ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జిగా కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని నియమించారు. ఏపీకి ఇన్ఛార్జిగా అరవింద్ భదౌరియా, తెలంగాణకు సునీల్ బన్సల్ను నియమించారు. సునీల్ బన్సల్కు సహాయకులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. భారత డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్, SU-M30, MKI విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. ఈ ఆయుధాల ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని 4 ఇంటర్మీడియట్ విద్యార్థులు మరణించారు, 1 గాయపడ్డారు. రైల్వే ట్రాక్పై విద్యార్థులు నడుస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోస్తాంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, బీహార్లతో పాటు కర్ణాటకలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మహా 2026 ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. వివిధ ఆహార అలవాట్లు, ఆరోగ్యకర ఆహార పద్ధతులు, అవసరమైన ప్రోటీన్ ద్వారా ఆహారం తీసుకోవడం ఇతివృత్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహార ఎంపిక, పోషణతో కూడిన ఆహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఈరోజు పెరిగినప్పటికీ 2 వారాల కనిష్టంలోనే ఇంకా కొనసాగుతున్నాయి. సరఫరా మెరుగుపడడంతో మార్కెట్లో ధర కనిష్ట స్థాయిలోనే ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 1% అధికంగా ట్రేడ్ అయి $100 వద్ద నిలిచింది. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య ఉన్నత స్థాయి సమావేశాల సందర్భంగా నిర్వహించిన గ్లోబల్ సౌత్ ప్రతినిధుల సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్లు, వాతావరణ మార్పుల ప్రభావాలు, అంతర్జాతీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను అధిగమించడానికి గ్లోబల్ సౌత్ దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, ఆర్థిక సవాళ్లు, కనెక్టివిటీ సమస్యలను సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ సమావేశంలో భాగంగా ఇండియా సెల్యాక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన డాక్టర్ జయశంకర్, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల కూటమితో ఉన్న భారత్ ఆర్థిక అభివృద్ది భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారత్, సెల్యాక్ దేశాల మధ్య వార్షిక వాణిజ్యం $50 బిలియన్ మార్కును దాటిందని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఈ పథకం ప్రారంభమై 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలోని వివిధ కుటుంబాలకు నాణ్యమైన వైద్యం, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ ఆరోగ్య బీమా పథకం 60 కోట్లకు పైగా ప్రజలకు రక్షణ కల్పిస్తోందని నడ్డా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వంలో అందరికీ అందుబాటులో ఉండే చౌకైన, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏ ఒక్క పౌరుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరూ నాణ్యమైన వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నడ్డా తెలిపారు. పన్నుల వ్యవస్థ, కాగితరహిత వ్యక్తిగత విధానాల నుంచి డేటా, డిజిటల్ ఆధారిత వ్యవస్థలను వేగంగా మార్పు చెందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యూఢిల్లీలో ప్రారంభమైన బ్రిక్స్ పన్నుల విభాగాల అధిపతుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె ప్రసంగించారు. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫ్రీ ఫీల్డ్ ఐటీ రిటర్న్లు, రియల్ టైమ్ ఇన్వాయిస్ అథెంటికేషన్, ఏఐ ఆధారిత పన్ను చెల్లింపుదారుల సహాయక వ్యవస్థల్లో భారత్ సాధించిన విజయాలు బ్రిక్స్ భాగస్వామ్య దేశాల్లో ఆసక్తి రేకెత్తిచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ సంవత్సరం బ్రిక్స్ పన్నుల విభాగం ప్రధానంగా సాంకేతికత, పరిపాలన, ప్రజలు అనే 3 అంశాలపై దృష్టి సారించిందని వివరించారు. ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పథకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలోనూ చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోడీ తెలిపారు. ఆసియా క్రీడల్లో భాగంగా జపాన్లో జరుగుతున్న పురుషుల బ్యాడ్మింటన్ పోటీల్లో భాగంగా చైనాను 3-1 తేడాతో భారత్ ఓడించి కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్ 1 బంగారు, 5 రజిత, 6 కాంస్య పథకాలతో మొత్తం 12 పథకాలు సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం కోసం, సమాజం కోసం విద్యను ఉపయోగించినప్పుడే చదువుకున్న విద్యకు సార్థకత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా ఇతర నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. బీజేపీ అధిష్టానం ఈరోజు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జీగా సునీల్ బన్సల్ను నియమించారు.

0: కోస్తా ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు.
2: పర్సనల్ లోన్ ఆఫర్
3: మళ్ళీ నా దీన్ని బ్లాక్ చేస్తున్నా.
2: ఫ్రీ ట్రిప్ టు దుబాయ్
3: దీన్ని కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకా ఎన్ని నెంబర్స్ ఇలా బ్లాక్ చేయాలరా?
4: నీ ఫోన్ లో జస్ట్ నెంబర్స్ బ్లాక్ చేస్తే స్పామ్ ఆగదు, ప్రతిసారి కొత్త నెంబర్ నుండి కాల్ చేస్తూనే ఉంటారు.
3: మరి ఏం చేయాలి?
4: కాల్ ఆన్సర్ చేసి వెంటనే ట్రై డిఎన్డి యాప్ లో రిపోర్ట్ చేయి. బ్యాంకింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ ఇలా కేటగిరీ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయి. ఇదంతా చేయడానికి జస్ట్ ఫ్యూ సెకండ్స్ పడుతుంది అంతే.
3: దీని వల్ల అందరికీ స్పామ్ తగ్గుతుందా?
4: అవును, రిపోర్ట్స్ వెళ్ళిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు. జస్ట్ బ్లాక్ చేయడం కాదు, రిపోర్ట్ చేయడం మర్చిపోకండి. ట్రై డిఎన్డి యాప్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకుని రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి.
1: ఫిలిం గీతాల కార్యక్రమంలో ముందుగా అశోక్ ఈ చిత్రం నుంచి హరిహరన్ వర్ధిని పాడిన పాట మణిశర్మ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.

మీరు విన్న పాట బిందాస్ చిత్రానికి జెస్సీ గిఫ్ట్ బృందం పాడారు. బాబోషాషి సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. ఫిలిం గీతాల తర్వాత పాట మురారి చిత్రానికి ఉదిత్ నారాయణ పాడారు. మణిశర్మ సంగీతం, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం.

0: एशियन गेम्स 2026 आईची नगोया।
1: మరింత వరకు 2026 ఏషియా గేమ్స్ యొక్క అప్డేట్స్ విన్నారు. కొన్ని ఫిలిం గీతాలు. ముందుగా కింగ్ చిత్రానికి శంకర్ మహాదేవన్, గోపిక పూర్ణిమ పాడారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రామజగోయి శాస్త్రి సాహిత్యం అందించారు. వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట సింహ చిత్రానికి మనో శ్రావణ భార్గవి పాడారు. చక్రి సంగీతం చంద్రబోస్ సాహిత్యం. వింటూనే ఉండండి 102.2.

విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు.

0: ఉన్నారు. 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎన్సీఈఆర్టీ రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ టూల్ ప్రశస్తి గురించి శ్రీ కె రామకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
2: శ్రోతలకు నమస్కారం. సమ్మిళిత విద్య అనేది నేడు ప్రతి తరగతి గదిలోనూ అత్యంత కీలకమైన అంశం. పాఠశాల స్థాయిలోని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి సరైన విద్యా వనరులను అందించేందుకు ఎన్సీఆర్టీ ప్రవేశపెట్టినటువంటి వినూత్న సాధనమే ప్రశస్త్. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. అయితే మరి అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏమిటి? ఇది సాధారణ ఉపాధ్యాయులకు, స్పెషల్ ఎడ్యుకేటర్లకు ఎలా ఉపయోగపడుతుంది? సమాజంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లల విద్యా ప్రయాణాన్ని ఇది ఎలా సులభతరం చేస్తుంది అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్పెషల్ ఎడ్యుకేటర్ కొట్టాల రామకృష్ణ గారు. వారిని అడిగి ఈ ప్రశస్త టూల్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు.
3: నమస్కారం సార్.
2: సార్, అసలు ముందుగా మన శ్రోతల కోసం ఒక విషయం చెప్పండి. అసలు ఈ ప్రశస్త టూల్ అంటే ఏంటి? దేనికోసం ఉద్దేశించబడింది ఈ టూల్?
3: ఈ ప్రశస్త్ యాప్ గురించి తెలుసుకునే ముందు, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఒక ముఖ్య కార్యక్రమం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల కోసం ఒకే దేశం ఒకే ధ్రువపత్రం నినాదంతో UDID యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ని 2021 జూన్ 1 ప్రారంభించడం జరిగింది. మరి దివ్యాంగుల విభజన గురించి తెలుసుకోవాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ PWD యాక్ట్ 1995లో 7 రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మరి అభివృద్ధి చెందిన సాంకేతికత సహాయంతో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ యాక్ట్కు సంస్కరణ చేస్తూ RPW యాక్ట్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ధృవీకరణ పత్రాలు ఇవ్వడం కోసం గుర్తించడం జరిగింది. మరి ఈ వైకల్యాలు గల వారిని గుర్తించడం కోసం మొట్టమొదటగా పాఠశాల కళాశాల స్థాయిలో పిల్లలను పరిశీలించడం కోసం భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్యా అక్షరాస్యత శాఖ, జాతీయ విద్యా సాంకేతిక సంస్థ, జాతీయ విద్యా పరిశోధనా సంస్థ వారి సంయుక్త సహకారంతో ప్రశస్త్ అనే యాప్ను రూపొందించడం జరిగింది. ప్రశస్త్ అంటే ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. ఇది ధృవీకరణ కాదు, కేవలం పరిశీలన మాత్రమే. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ప్రతి విద్యా సంస్థలోని, అది ప్రభుత్వానిది కావచ్చు, ఎయిడెడ్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ప్రతి విద్యా సంస్థలోని ప్రతి ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయిని మరియు ఉపన్యాసకులు 21 వైకల్యాలను ఏ విధంగా గుర్తించగలుగుతారు తమ విద్యార్థుల్లో, వాటికి సంబంధించిన అవగాహనకు సంబంధించి 10 వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలన్నింటినీ వారు ఖచ్చితంగా చూడవలసిన అవసరం ఉంది. ఈ వీడియోలు చూసిన తర్వాత స్క్రీనింగ్ పార్ట్ 1 అనే 2వ భాగం వారికి అందుబాటులోకి వస్తుంది. మరి ఈ వీడియోలు ఉపాధ్యాయులకి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఒక పిల్లవాడు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతాడు, మరియు ఆ పిల్లవాడిని వివిధ సందర్భాలలో పరిశీలించే అవకాశం ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, ఉపన్యాసాలకు మాత్రమే ఉంటుంది. కావున వారికి ఉద్దేశించి ఈ వీడియోలను చేయడం జరిగింది.
2: సార్, మరి RPWD యాక్ట్ 2016 ప్రకారం 21 డిజబిలిటీస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఈ 21 డిజబిలిటీస్ ని గుర్తించడంలో ఈ టూల్ ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఎలా చెక్ లిస్ట్ చేస్తారు మీరు?
3: సో ఈ యాప్లో మొదటగా ఏంటంటే స్క్రీనింగ్ పార్ట్ 1 లో సంబంధిత ఉపాధ్యాయుడు వారి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఈ 21 వైకల్యాలకు సంబంధించి, ఒక్కొక్క వైకల్యానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఆ యాప్లో రావడం జరుగుతుంది. వాటిలో ఏ లక్షణాలు ఆ పిల్లవాడికి ఉన్నవో వాటిని టిక్ చేయడం ద్వారా ఆ పిల్లవాడికి ఆ సంబంధిత వైకల్యం ఎంత శాతం ఉందో గుర్తించడం జరుగుతుంది.
2: ఇప్పుడు ఈ స్క్రీనింగ్ టూల్ ద్వారా మీరు అసెస్ చేసి ఈ పిల్లవాడికి ఫలానీ ప్రాబ్లం ఉంది అని తెలిసిన తర్వాత డాక్టర్కి చూపిస్తారా, ఓన్లీ మీరే అసెస్మెంట్ ద్వారా యాప్లో నమోదు చేస్తారా?
3: ఈ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఈ స్క్రీనింగ్ పార్ట్ 1 లో విద్యార్థిని పరిశీలించిన తర్వాత వారు ఎవరైతే పిల్లల్ని అనుమానిస్తారో వీళ్ళకి వైకల్యం ఉందని చెప్పేసి దానిని స్క్రీనింగ్ పార్ట్ 2 లో ప్రత్యేక ఉపాధ్యాయులు వారి డాటాలో చూసుకొని సంబంధిత విద్యార్థిని వారు కూడా పరిశీలించి వారి దృష్టిలో కూడా ఈ పిల్లవాడికి, ఈ అమ్మాయికి ఈ వైకల్యం ఉందని భావిస్తే వారిని తదుపరి పరిశీలన కోసం సంబంధిత వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం జరుగుతుంది.
2: మరి మీరు చెప్పినట్టు దీంట్లో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయని చెప్పారు. పార్ట్ 1 పాత్రలో

0: సాధారణ ఉపాధ్యాయులు స్పెషల్ ఎడ్యుకేటర్లు ఇద్దరు ఉంటారా? పార్ట్ వన్ లో ఉపాధ్యాయులు, పార్ట్ టూ లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారా?
1: పార్ట్ వన్లో సాధారణ ఉపాధ్యాయులు మాత్రమే తాము చూసిన 10 వీడియోల అవగాహనతో స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. పార్ట్ టూలో మాత్రం ప్రత్యేక ఉపాధ్యాయులు మాత్రమే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది.
0: ఇప్పుడు పార్ట్ వన్, పార్ట్

0: పత్రం ఆ వైకల్యానికి సంబంధించిన శాతం ప్రకారం ఇప్పించడం జరుగుతుంది.
1: సరే, ఇంకొకటి, ఈ కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసినటువంటి టూల్ ఏదైతే ఉందో, ఇది కేవలం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కళాశాలకైనా అన్ని స్కూళ్లు కళాశాలలు దీన్ని అమలుపరచాలా?
0: ఇది ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ప్రైవేటు అన్ని విద్యా సంస్థల్లో దీన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం సూచన.
1: మీరు యాప్ ద్వారా గుర్తించిన తర్వాత, అంటే పిల్లల్లో ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించిన తర్వాత, వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ అందుతాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఆ డిజబిలిటీ నుంచి బయటికి రావడం కోసం లేదా వాళ్ళ ప్రత్యేక అవసరాల కోసం?
0: దీంట్లో ముఖ్యంగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు ప్రతి రాష్ట్రం తన సొంతంగా సదరం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. అయితే భారత ప్రభుత్వం ఈ దివ్యాంగులందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావడం కోసం ఒకే దేశం ఒకే ధృవపత్రం నినాదంతో యూడిఐడి, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డుని జూన్ 2021 ప్రారంభించడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రభుత్వ వైద్యులు ఆ విద్యార్థులను పరిశీలించిన తర్వాత వారి వైకల్యం యొక్క శాతం ప్రకారం వారికి సంబంధిత సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లోని శాతం ప్రకారం వారికి సంబంధిత సంక్షేమ పథకాలు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు స్కాలర్షిప్స్, బస్ పాస్లు, రైల్వే పాస్లు, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు వారి అభ్యసన వైకల్యాలు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, నిర్దిష్ట అభ్యసన వైకల్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సంబంధిత ధృవపత్రం కానీ, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, ప్రజ్ఞా వైకల్యం ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ధృవపత్రం కానీ ఉంటే వాళ్లకు పరీక్షలలో కొన్ని మినహాయింపులు కూడా లభిస్తాయి. ఉదాహరణకు భాషలలో కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం ఉండదు. మిగతా విషయాలలో 10 మార్కులకే పాస్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వారికి సహాయకులను, స్క్రైబ్ని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పిల్లలు తమ వైకల్యం ద్వారా తక్కువ విద్యను అభ్యసించినప్పటికీ వాళ్ళు సర్టిఫికేట్ పొందే అవకాశం లభిస్తుంది. మరియు వాళ్ళు తమ సెకండరీ స్థాయి విద్యను పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం కూడా పొందవచ్చు ఈ యూడిఐడి సర్టిఫికేట్ ద్వారా. అదేవిధంగా వారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు 5% ఉద్యోగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ లభిస్తుంది.
1: మనం మాట్లాడుకున్న దాంట్లో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లో ఒకే పర్సన్ కి మల్టిపుల్ డిజబిలిటీస్ ఉండొచ్చు, అప్పుడు వాళ్ళకి మల్టిపుల్ ఫెసిలిటీస్ అంటే సంక్షేమ పథకాల్లో డిఫరెంట్ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతారా, అన్ని కలిపి ఒకటే కింద ట్రీట్ చేస్తారా డిజబిలిటీని?
0: వాళ్ళకు మల్టిపుల్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో మేజర్ గా ఏదైతే ఉందో దాని కిందనే వాళ్ళకు లబ్ధి ఇవ్వడం జరుగుతుంది.
1: ఇక డిజబిలిటీ అనేది ఎంత శాతం ఉంటే మీరు డిజబిలిటీగా గుర్తిస్తారు?
0: భారత ప్రభుత్వ సూచనల ప్రకారం 40% కంటే ఎక్కువ ఉన్న వారికి మాత్రమే సంబంధిత సంక్షేమ పథకాలు అందుతాయి.
1: ఇంకా మీరు క్లాస్ రూమ్ లో చూసినా కళాశాలలో చూసినా ఇది డిజబిలిటీ అని గుర్తించని కొన్ని ఏమైనా ఉన్నాయి? అంటే సాధారణ ఎడ్యుకేటర్లు గాని, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఇతనికి డిజబిలిటీ ఇది అనేది గుర్తించని అటువంటి వ్యాధులు ఏమైనా చూసారా మీరు, ప్రాబ్లమ్స్ ఏమైనా చూసారా?
0: సాధారణంగా వైకల్యాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది శారీరక వైకల్యాలు, దృష్టిలోపం, అంటే బాహ్యంగా కనిపించేవే వైకల్యాలని మనం అనుకుంటాం. కానీ ఆర్పీడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం భారత ప్రభుత్వం ప్రవర్తన వైకల్యాలు, మానసిక వైకల్యాలను కూడా, కొన్ని ఇతర వైకల్యాలు, ఉదాహరణ యాసిడ్ దాడి బాధితులను కూడా వైకల్యం కింద చూపించడం జరిగింది. అదేవిధంగా కుష్టు వ్యాధి నయమైన వ్యాధిగ్రస్తులను కూడా వైకల్యం గలవారిగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసేమియా, ఎర్ర రక్త కణాలు చనిపోవడం, ఈ వ్యాధికి సంబంధించిన వారిని కూడా వైకల్యం గలవారిగా గుర్తించింది. సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి, ముఖ్యంగా మన పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో కనిపించేది SLD, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. మామూలుగా ప్రతి పాఠశాలలో, ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులు ఉంటారు, వెనుకబడిన విద్యార్థులు ఉంటారు. ఇంతవరకు మనకు ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ గురించి అవగాహన లేనంత మటుకు మనం వెనుకబడిన విద్యార్థులను పట్టించుకోకపోయేది, వాళ్లకు సమస్య ఎక్కడుందనేది గుర్తించలేకపోయాం. ఈ నిర్దిష్ట అభ్యసన వైకల్యం గురించి అవగాహన కలిగిన తర్వాత ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ అబ్బాయి చదువులో ఎందుకు వెనుకబడినానో గుర్తించి సంబంధిత నివారణ చర్యలు చేపట్టడం ద్వారా అతన్ని కూడా చదువులో ముందుకు తీసుకురాల్సే అవకాశం ఉంది.
1: మామూలుగా సార్, ఇప్పుడు ప్రశస్త టూల్ ద్వారా నిర్దిష్ట వైకల్యాన్ని గుర్తిస్తామంటున్నారు, అలాగే గుర్తించిన తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్ కూడా అందజేస్తామంటున్నారు. అయితే కొన్ని డిసబిలిటీస్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మన క్యూరింగ్ కోసం అంటే వాళ్ళ హెల్త్ రికవరీ కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తారా, లేదు కేవలం గుర్తించడం వరకే మా బాధ్యత అని అంటారా?
0: వైకల్యాలను గుర్తించిన తర్వాత కొన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా, బిహేవియర్ థెరపీ ద్వారా వాటిని నయం చేయవచ్చు. వాటిని సంబంధిత స్పెషలిస్ట్ కి చూపించి వాళ్ళకి సంబంధిత థెరపీలు చేయించి వాటిని నివారించే స్థాయికి తీసుకువస్తాం. ఒకవేళ నివారించలేని స్థాయికి ఉంటే వాటికి పర్మనెంట్ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వడం.

0: జరుగుతుంది. నివారించే స్థాయి ఉన్న వాటికి టెంపరవరీగా 5 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఆ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ వైకల్య స్థాయిని బట్టి మళ్ళీ ఆ సర్టిఫికేట్ ని రిన్యువల్ చేయడమా క్యాన్సిల్ చేయడమా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక రుగ్మతలకు సంబంధించి కొన్ని మందులు వాడడం ద్వారా పిల్లల్లో మానసిక రుగ్మతలను మనం నయం చేయవచ్చు. ఇప్పుడు ప్రవర్తనా దోషాలకు సంబంధించి వాళ్లకు ప్రవర్తన చికిత్స చేయడం ద్వారా, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఆ దోషాలను కూడా మనం నివారించవచ్చు.
1: రామకృష్ణ గారు, మరి మీరు నిజామాబాద్ జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా పనిచేస్తున్నారు, మీరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నప్పుడు ఈ విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి?
0: చాలా మటుకు మేము పిల్లల్ని వైకల్యం గల వారిగా గుర్తించినప్పటికీ తల్లిదండ్రులు వాళ్లకు సర్టిఫై చేయడానికి తీసుకెళ్తామంటే ముందుకు రావడం లేదు. వాళ్ళు తమ పిల్లల వైకల్యాలను దాచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది వారి పిల్లలు, వారి కుటుంబం మాత్రమే. కాబట్టి తమ పిల్లల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ వైకల్యాలు అనేవి శాశ్వతంగా ఉండేవి కావు, కొన్ని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నివారించవచ్చు. కాబట్టి నివారించగలిగిన వాటిని నివారించే ప్రయత్నం చేద్దాం, నివారించలేని వాటిని ధృవపత్రాలు ఇప్పించి తద్వారా వారి పిల్లలు లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మానవ వనరులుగా కూడా మారుతారు.
1: అలాగే ఈ విషయంలో మీరు సాధారణ ఉపాధ్యాయులు అంటే స్పెషల్ ఎడ్యుకేటర్స్ కాకుండా చాలా స్కూల్లో సాధారణ ఉపాధ్యాయులే ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు?
0: ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రశస్త్ యాప్ ని, అందులోని వీడియోలను సరిగా చూడగలిగితే ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఏ విధంగా అయితే పిల్లల్లోని వైకల్యాలను గుర్తించగలరు, మీరు కూడా అలాగే గుర్తించగలుగుతారు. కాబట్టి మన పిల్లలలోని వైకల్యాలను ప్రాథమిక స్థాయిలోనే మనం గుర్తిస్తే, వాటికి నివారణోపాయాలుగా మనం సూచించగలిగితే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం.
1: విన్నారు కదా రామకృష్ణ గారి మాటల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఈ ప్రశస్త్ టూల్ ఎలా ఉపయోగపడుతుందో. ప్రతి చిన్నారికి నాణ్యమైన చదువు పొంది సమాన హక్కు ఉంది, చిన్న వయసులోనే వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి తగిన చేయూతనిస్తే వారు కూడా అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరుస్తారు. అందుకు ఈ ప్రశస్త్ టూల్ ఎంతగానో దోహదపడుతుందని చాలా స్పష్టంగా వివరించారు రామకృష్ణ గారు. మన స్టూడియోకు వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని మనతో పంచుకున్నందుకు రామకృష్ణ గారికి శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
0: నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం NCERT రూపొందించిన డిజిటల్ స్క్రీనింగ్ సాధనం ప్రశస్త్ గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి శ్రోతలకు గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సోమవారం అంటే 28వ తారీఖున సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలు పంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: దేశ ఆర్థిక ప్రగతికి వ్యవసాయ రంగానికి మధ్య వారధిగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవహరిస్తాయి. ఈ పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన, సమ్మిళిత అభివృద్ధి, రైతులకు ఆదాయం మరియు ఎగుమతుల పెంపు

0: మార్పు వంటి ఎన్నో లాభాలను పొందవచ్చు. వ్యవసాయ రంగం మన దేశ ప్రజల జీవన విధానంలో ఒక అంతర్వాహిని అయ్యింది. మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగమయ్యింది. ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు ఏ విధంగా చేయూత అందుతుందో, దేశీయ వంగడాల వల్ల ఉపయోగాలను గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారి మాటల్లో విందాం.
1: ఫార్మర్ బ్రదర్స్, వి ఆల్ నో దట్ ఫార్మర్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ నేషన్. లాంగ్ బిఫోర్ వి స్పీక్ ఆఫ్ జిడిపి అండ్ గ్రోత్ ఇంజిన్స్, ఇట్ వాస్ ద ఫార్మర్ హూ ఫెడ్ దిస్ సివిలైజేషన్ సీజన్ ఆఫ్టర్ సీజన్, హార్వెస్ట్ ఆఫ్టర్ హార్వెస్ట్. అవర్ ఫెస్టివల్స్, అవర్ క్యాలెండర్స్, అవర్ వెరీ సెన్స్ ఆఫ్ టైమ్ హావ్ బీన్ షేప్డ్ బై ది సైకిల్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. అరౌండ్ జనవరి 14th ది ఎంటైర్ నేషన్ కమ్స్ టుగెదర్ టు సెలబ్రేట్ ది హార్వెస్ట్ సీజన్, బి ఇట్ మకర సంక్రాంతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఇన్ నార్త్ ఇండియా, లోహిరి ఇన్ పంజాబ్, పొంగల్ ఇన్ తమిళనాడు, బిహు ఇన్ అస్సాం. సచ్ ఇస్ ది డీప్ అండ్ ఎండూరింగ్ బాండ్ దట్ అగ్రికల్చరల్ క్రియేట్స్ అక్రాస్ అవర్ డైవర్స్ నేషన్, యునైటింగ్ అస్ ఇన్ సెలబ్రేషన్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అకౌంట్ ఫర్ నీర్లీ 1/5 ఆఫ్ కంట్రీస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ కరెంట్ ప్రైసెస్. ఇట్ ఎంప్లాయీస్ అప్రాక్సిమేట్లీ 46.1% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అండ్ సపోర్ట్స్ క్లోజ్ టు 55% ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్. ఇన్ ది అగ్రికల్చర్ ఇయర్ ఆఫ్ 2024-25 భారత్ హ్యాస్ రికార్డెడ్ ఫుడ్ గ్రైన్ అవుట్పుట్ ఆఫ్ ఓవర్ 350 మిలియన్ మెట్రిక్ టన్స్, మార్కింగ్ అన్ ఇంక్రీస్ ఆఫ్ ఓవర్ 25 మిలియన్ మెట్రిక్ టన్స్ ఓవర్ ది ప్రొసీడింగ్ ఇయర్. ఐ అప్రిషియేట్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఫర్ దేర్ వేరియస్ స్కీమ్స్ ఫర్ సేఫ్ గార్డింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్ లైక్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్స్ అండ్ మెనీ అదర్స్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ మిషన్ ఆల్సో ఎన్ష్యూర్స్ సీడ్ సర్టిఫికేషన్, integrated nutrient and pest management and farm mechanization assistance and field demonstrations for maize farmers. Yes, a farmer from the farmers community, I am very happy to see that the farmers are embracing a new era, an era of technology and innovation. Happiness is that our farmers are coming forward and they are leading in it. The union government's Namo Drone Didi, having an outlay of over ₹1,200 crores for providing drones to women self-help groups for providing rental services to farmers for the application of fertilizers and pesticides, has yielded significant results all over the country. This is greatly benefiting the women farmers. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative. A developed India rests on homegrown innovation, resilient supply chains and workforce ready for the future. I appreciate all of you that you become a great example for the rest of the farming community all over the country. Our honorable Chief Minister Sriman Chandrababu Naidu Garu has consistently demonstrated a visionary approach towards agriculture and the rural development. His pioneering initiatives from establishing Rayat Bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. Through his work, he has helped to transform agriculture into a more sustainable and profit-giving livelihood. I commend Sri Naidu Garu's foresighted leadership and efforts to empower the annadada, our farmers. Our Honorable Chief Minister is taking the initiative of linking all the South Indian rivers from Mahanadi to Kaveri, and I will be at his back all the time. You take it from me, it may take little time, but it is not going to be a dream, but it is going to be reality very soon, and that symptoms is coming up. Today become a seed of a stronger, more self-reliant and more developed India tomorrow.
0: దేశానికి వెన్నెముక వంటి వ్యవసాయ రంగంలో సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఎల్ నీనో వంటి వాతావరణ విపత్తులను వ్యవసాయ రంగం ఏ విధంగా

0: ఎదుర్కోవచ్చు. హిజ్ ఎక్సలెన్సీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారి మాటల్లో విందాం.
1: డిస్పైట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్స్, ద రోల్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టర్ ఇన్ బ్యాలెన్సింగ్ అవర్ కంట్రీస్ ఇకానమీ రిమైన్స్ ఇండిస్పెన్సబుల్. ద అగ్రికల్చర్ సెక్టర్ యాక్ట్స్ యాజ్ అ స్టెబిలైజర్ డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఇన్ ద అదర్ సెక్టర్స్. మీజ్ ఇస్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ క్రాప్ ఇన్ ఇండియా ఆఫ్టర్ రైస్ అండ్ వీట్, అండ్ ఇట్ ఈస్ గ్రోన్ అక్రాస్ 16.9 మిలియన్ హెక్టేర్స్ అండ్ అవర్ కంట్రీ ప్రొడ్యూసర్స్ ఓవర్ 43 మిలియన్ టన్స్ యాన్యువల్లీ. గ్లోబలీ ద కండిషన్స్ ఆఫ్ ఎల్ నీనో ఆర్ డెవలపింగ్ ర్యాపిడ్లీ అండ్ దిస్ ఇయర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి స్ట్రాంగెస్ట్ ఈవెంట్ ఇన్ 140 ఇయర్స్. When there is a deficit rainfall, agriculture is hit first. The effects then cascade through crops, livestock, household assets, and food security. Despite the looming El Nino, the impact on India's agriculture sector is expected to be limited to the improved early warning systems. There is an urgent need for scientists to develop drought-tolerant varieties of maize and rice that use water efficiently and maintain good yields even when rainfall is low, ensuring food security and giving steady income to farmers despite changing weather conditions.
0: ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అవకాశాలను, నదుల అనుసంధానం ద్వారా రైతులకు కలుగుతున్న మేలును గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో విందాం.
2: స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంటర్ప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసే కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలా మంది కుటుంబాలు నేను చూస్తున్నాను, ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్లి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి, మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ గాని, చేపలు గాని, రొయ్యలు గాని ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం, కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% గాని 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను, ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్ వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు టెక్నాలజీ, నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ ని గ్లోబల్ ప్రోడక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు మారాయి, దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ గాని, ఫ్రూట్ గాని, ఎలాంటి ఫుడ్ పోయి

0: ఏ పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ ని, హార్టికల్చర్ ని, వాణిజ్య పంటల్ని పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఒకప్పుడు గోదావరి నీళ్లు సముద్రంలోకి పోయేటివి. 12 ఏళ్లకు మునుపు పట్టి సీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొస్తే ఈ సంవత్సరం ఎన్నో ప్రాబ్లం ఉన్నా గోదావరి నీళ్ల వల్ల కొంతవరకు కృష్ణా రైతాంగాన్ని కాపాడామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే ఈ 2-3 ఏళ్లలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ప్రకృతి సేద్యం ద్వారా ఆల్టర్నేటివ్ క్రాప్లు కూడా పోయే పరిస్థితికి వచ్చాం. పప్పు ధాన్యాలు గాని చిరుధాన్యాలు గాని ప్రోత్సహిస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్లీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం రైతులపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేయగలిగితే తాత్కాలికంగా మనం సమస్యను ఎదుర్కోవడం, శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కారం చేసి వాటర్ సెక్యూరిటీ తెచ్చుకోగలిగితే సమస్యల పరిష్కారం అవుతాయి. 5 నదుల్ని కలిపే పరిస్థితి ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, అదే సమయంలో పెన్న, అదే సమయంలో కావేరి. ఈ 5 నదులు కలపగలిగితే 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. నీళ్లు తీసుకపోవడమే కాదు, దీనివల్ల కష్టకాలంలో ఇది ఒక స్టెబిలైజర్ గా స్థిరీకరణ చేసే అవకాశం వస్తుంది.
1: ఇన్ని ఉపయోగాలు కలిగిన వ్యవసాయ విలువ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి సాధనకు తోడ్పడుతుందని ఆశిద్దాం. మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు పాలుపంచుకున్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా చలో చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాట

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయాత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత

0: ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. వివరాలు. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ది చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా 75వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. విద్యను దేశానికి సమాజానికి ఉపయోగించినప్పుడే దానికి అర్థం చేకూరుతుందని తెలిపారు. నేడు ప్రతి రంగంలోనూ సాంకేతిక పరివర్తన జరుగుతోందని, నిత్యం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు బహుళ రంగాల విధానమే పరిష్కారమని తెలియజేశారు. విద్యారంగంతో సహా వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం అధికంగా పెరుగుతోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: आपका कर्तव्य होना चाहिए. टेक्निक आपको गति दे सकती है, लेकिन ये तय करना है, आपका काम है कि आपको किस दिशा में जाना है. डेटा आपको सूचना दे सकता है, लेकिन उस सूचना के नैतिक उपयोग कैसे करना है, ये निर्णय आपको ही करना है.
0: అలాగే ఈరోజు సాయంత్రం వడోదరలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ స్పిరిచువల్ ప్యాలెస్ రిట్రీట్ సెంటర్ను ప్రారంభించడంతో పాటు వికసిత్ భారత్ కోసం యువత, దేశ నిర్మాణం కోసం అంతర్గత శక్తిని మేల్కొల్పడం అనే ప్రచారాన్ని రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు. ఆయుర్వేద అనుగుణమైన జీవనశైలి ఆరోగ్య సంరక్షణకు ఒక సంపూర్ణమైన విధానమని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. నాగపూర్లో ఈరోజు జరిగిన 11వ ఆయుర్వేద దినోత్సవ జాతీయ వేడుకలను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సమతుల్య ఆహారం, క్రమశిక్షణతో కూడిన దినచర్య, మంచి నిద్ర, యోగా, ప్రకృతితో సామరస్యం వంటి వాటితో కూడిన జీవనశైలి అనేక వ్యాధులను నివారించి ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనేది ఈ ఏడాది ఆయుర్వేద దినోత్సవ ఇతివృత్తమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేవలం మందులు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్యానికి మొదటి పునాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం, అధిక రక్తపోటు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, వయస్సు సంబంధిత సమస్యలతో సహా జీవనశైలి సంబంధిత ఆరోగ్య సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆయుష్ రంగం గణనీయమైన పురోగతిని సాధించినట్లు ప్రతాప్రావు జాదవ్ పేర్కొంటూ,
2: हमारे आयुष मंत्रालय ने जो थीम चुनी है वो है बेहतर कल के लिए आयुर्वेद. यानी कि अगर बुढ़ापे में भी अगर हम अच्छा स्वास्थ्य रखना चाहते हैं, जिंदगी हम वहां पर जीना चाहते हैं, तो अभी से आयुर्वेद और आयुष को, योगा को अपनाइए. और इसका जो आयोजन है हमारा ये 23 सितम्बर का, ये साल हम महाराष्ट्र के नागपुर में इसको हम मना रहे हैं.
0: ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయుర్వేదం కేవలం ఒక చికిత్సా విధానం మాత్రమే కాదని, ఆరోగ్యకరమైన సమతుల్యమైన జీవనశైలికి ఇది ఒక శక్తివంతమైన సాధనమని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని మరింత దృఢంగా స్వీకరించాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నామని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. సుమారు 40 కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టామని, ప్రత్యేక విస్తృత పునర్విమర్శతో సహా పలు ఎన్నికల సంస్కరణలు చేపట్టామని కమిషన్ తెలియజేసింది. ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో అభిప్రాయాలు, పరిశీలనలో భేదాభిప్రాయాలు ఉండడం సాధారణమని, తుది నిర్ణయం తీసుకునే ముందు అది నిర్ణయ ప్రక్రియలో ఒక భాగమని కమిషన్ స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి కమిషన్కు తమ సూచనలు ఇచ్చేందుకు కమిషన్లోని ప్రతి అధికారికి పూర్తి అధికారం ఉందని పేర్కొంది. ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ప్రధాన ఎన్నికలను, ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని ఎన్నికల సంఘం తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో గత 12 ఏళ్లలో రహదారులు, విమానాశ్రయాలు, రైల్వేలు, నౌకాయానం, జలమార్గాలు, కమ్యూనికేషన్ రంగాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. న్యూఢిల్లీలో ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఈరోజు నిర్వహించిన ఐకానిక్ టూరిజం సమ్మిట్లో మాట్లాడుతూ, ప్రజలు అనుభవపూర్వక పర్యాటకానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. ప్రపంచం సరఫరా గొలుసు అంతరాయాలు, రాజకీయ అస్థిరత, ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం మొదటి త్రైమాసికంలో 7.5% పైగా వృద్ధిని నమోదు చేసినట్టు తెలియజేశారు. సేవలు, సాంకేతిక రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రభావం గురించి ఉన్న ఆందోళనలు కూడా ఆయన ప్రస్తావించారు.

0: సవాళ్లతో కూడిన ప్రపంచ వాతావరణం ఉన్నప్పటికీ సేవలు, తయారీ ఎగుమతుల్లో భారతదేశం వృద్ధిని నమోదు చేస్తూనే ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యుఎన్జీఏ 81వ సదస్సు సందర్భంగా భారత్, యుఏఈ, ఫ్రాన్స్ త్రైపాక్షిక సమావేశంలో యుఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ సహ్యాన్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోడ్తో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు, సంస్కృతి, వారసత్వంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారంలో పురోగతిని ఈ సమావేశంలో సమీక్షించారు. అలాగే పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా ముగ్గురు మంత్రులు చర్చించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసి విస్తరించాలని, అలాగే భారత్, ఫ్రాన్స్, యుఏఈల మధ్య ఉన్న బలమైన స్నేహపూర్వక సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు ఛత్తీస్గఢ్, కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్, జార్ఖండ్, అంతర్గత కర్ణాటక, కేరళం, మహే, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అదేవిధంగా మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. జపాన్లోని ఇచి నాగయో వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఒక స్వర్ణం, 5 రజతాలు, 6 కాంస్యాలతో పతకాల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయి చాను రజత పతకం గెలుచుకోగా, పురుషుల వ్యక్తిగత విభాగంలో ఈరోజు జరిగిన సాఫ్ట్ టెన్నిస్లో జై మీనా కాంస్య పతకం గెలుచుకున్నారు. మహిళల స్కీ టీమ్ ఈవెంట్లో పరీనాస్ థాలివాల్, రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్లు, పురుషుల స్కీట్ జట్లో అనంత్జీత్ సింగ్ నరుక, భవతేక్ సింగ్ గిల్, మైరాజ్ అహ్మద్ ఖాన్లు కాంస్య పతకం సాధించారు. అలాగే పురుషుల బ్యాడ్మింటన్ జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. కాగా ఆసియా క్రీడల్లో పలు విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. వారి నైపుణ్యం, పట్టుదల, జట్టు స్ఫూర్తి దేశానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. పన్ను విధానాలు డేటా ఆధారిత డిజిటల్ ప్రక్రియల వైపు మళ్లుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బ్రిక్స్ పన్నుల అధిపతుల సమావేశ ప్రారంభోపన్యాసంలో ఆమె ప్రసంగిస్తూ, రాబోయే కొన్నేళ్లలో బహుపాక్షిక పన్ను చర్చల్లో తీసుకునే నిర్ణయాలు ఒక తరం పాటు సరిహద్దు పన్నుల విధానాన్ని తీర్చిదిద్దుతాయని అన్నారు. బ్రిక్స్ దేశాలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలని, ఇవి తక్కువ స్థాయిని నుంచి గణనీయమైన దేశ పన్ను సామర్థ్యాన్ని పెంపొందించుకున్నట్టు పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యువత సమిష్టి కృషితో 2047 లక్ష్యానికి ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఆయుర్వేద అనుగుణమైన జీవన శైలి ఆరోగ్య సంరక్షణకు సంపూర్ణమైన విధానమని కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణతో పాటు అనేక కీలక నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకున్నట్లు భారత ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆసియా క్రీడల్లో భారతదేశ పతకాల సంఖ్య 12కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, అనంతరం 9:00 న్యూస్ @9, 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं वैष्णवी. मुख्य समाचार. भारत ने रूस से तेल और गैस खरीदने वाले देशों पर शुल्क लगाने के अमरीकी फैसले पर अपने हितों और चिंताओं को दोहराया. भारत ने इस्लामिक सहयोग संगठन के जम्मू कश्मीर के संदर्भ को खारिज किया, कहा इसका भारत के आंतरिक मामलों से कोई लेना देना नहीं. रक्षा मंत्रालय ने वायुसेना के लिए 160 सैटेलाइट स्मार्ट एंटी एयरफील्ड हथियारों के

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వాతావరణ సూచన వింటారు. కోస్తా, ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాలలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఉరుములు సంభవించే అవకాశం ఉంది. అలాగే కోస్తా, ఆంధ్ర మరియు యానం ప్రాంతాల్లో అక్కడక్కడ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షం, అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు మరియు నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వారు తెలిపారు. వాతావరణ సూచన విన్నారు.
1: ఆకాశవాణి అపూర్వ నరకము. చిలకమూర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం వింటారు. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. అపూర్వ నరకము చిలకమూర్తి వారి ప్రహసనం.

0: చిత్రగుప్త
1: ప్రభు,
0: ఇక పాపులను ప్రవేశపెట్టుము.
1: చిత్తం ప్రభు. ఇతడు ధనగుప్తుడు ప్రభు. భూలోకములో మధురాపురము, వీని కాపురము.
0: ఓహో, వీని కథలేనా? పరిపరి విధములు చెప్పుకుని మనకింకరులు కడుపులు పగులునట్టు నవ్వుతున్నారు.
1: చిత్తము, అతడు ఇతడే ప్రభు. ఈ మహానుభావుని గాథలు వ్రాయగలవారు ఉన్నచో అవి భారత భాగవతములంతంత గ్రంథములగును.
0: భూలోకములో ఈ మహానుభావుడు ఎందుకు ప్రసిద్ధికెక్కినాడు?
1: ఇతడు సకల గుణాభిరాముడు ప్రభు. అన్నిటికీ ప్రసిద్ధికెక్కినాడని చెప్పవచ్చు. కాని ముఖ్యముగా లోభత్వమునకు పేరు మోసినాడు. ఈయన పిసినిగొట్టులలో మహాచక్రవర్తి. వారిలో అగ్రతాంబూలం ఈయనకే ఇవ్వవలసి ఉన్నది.
0: అబ్బా, అంతటి పిసినిగొట్ట?
1: ఎంత పిసినిగొట్టో దేవరవారితో నేను మనవి చేయజాలను. ఈ సంగతిని బట్టి తమరే గ్రహించవచ్చును. ఇతడు మృతి నొందుటకు ముందు 15 రోజుల క్రిందటనే తన సొమ్మున్న గదిలో తన్ను పడుకొనబెట్టమని కొడుకులను పీడించి ఆ గదిలో పండుకున్నాడు. అతనికి ఆ సమయంలో అన్నద్వేషం కలిగినది. మంచినీళ్లు మాత్రము త్రాగి జీవించను. ఇతను రోగము చూడగా మహా గొప్పది, అట్టి రోగముతో ఆహారము తినకుండా ఎట్లు జీవించనా అని వైద్యులు ఆశ్చర్యపడిరి. ధనకాంక్ష చేత చూస్తూ చూస్తూ ప్రాణములు వదిలిపెట్టలేక అంతకాలము జీవించనని అభిప్రాయపడిరి.
0: గట్టి ప్రాణము కానిచో మంచినీళ్లతో బ్రతుకుట కష్టము కాదా?
1: అతడు తాగినది కేవలము మంచినీళ్లు కావు మహాప్రభు. తన పెట్టెలలోని సొంత నగలు, తాకట్టు పెట్టిన వారి నగలు, వెండి బంగారు నాణెములు తెప్పించి అవి కడిగించి ఆ నీళ్లు ఒక పాత్రలో పోయించి ఆ నీరు త్రాగుచూ బ్రతికినాడు ప్రభు.
0: ఆహా, ఈతని లోభత్వము మిక్కిలి ఆశ్చర్యకరమైనది. ఇట్టి లోభిని నేనెన్నడూ చూడలేదు.
1: ప్రభు, వీని పిసినిగుట్టుతనానికి ఒక చక్కని ఉదాహరణ.

0: అమ్మయ్యా, మొత్తానికి చెన్నపూరి చేరాను. బాగా ఆఖరిగా ఉంది. హోటల్కు పెడితే అదో ఖర్చు. ఏం చెయ్యాలి?
1: అయ్యర్వాడు, ఇంక రాండి అయ్యర్వాడు, ఇంక రాండి.
2: ఆయన్ని మొదట చూసింది నేను. నువ్వు పిలుస్తావేంది? అయ్యా, నా హోటల్లో అంతా ఆంధ్రా టిఫిన్, ఇడ్లీ, ఉప్మా, దోశ అన్నీ దొరుకుతాయి. నా హోటల్కు దయచేయండి.
1: అయ్యా అయ్యా అయ్యా, నా హోటల్కు వాయ్యా. నల్ల ఇడ్లీ, నల్ల కాఫీ, నల్ల ఉప్మా.
0: నల్ల ఇడ్లీ, నల్ల కాఫీనా? అదేమి?
2: అదంతేనయ్యా, వాడి వంట మీకు సరిపడదు. తమరు నా హోటల్కు దయచేయండి అయ్యా.
0: సరే పద.
1: డా, ఏమి సార్ వాడు ఇటు పిలుస్తా అంటే అటు పోతాడారు. వాడుదా నిండా ముంచుతాడు.
0: పదవయ్యా నువ్వు.
2: అయ్యా అయ్యా, తమకు ఏం కావాలి? ఇడ్లీ, ఉప్మా, దోశ, పులిహోర, బొబ్బట్లు, బాదం హల్వా. తమకు ఏం కావలిస్తే అవి తెస్తాను.
0: ఒకటేమిటి, అన్నీ తీసుకురా.
2: చెత్తం చెత్తం. ఇదిగో బాబయ్య.
0: అమ్మయ్యా, వస్తువులన్నీ బహు బాగున్నాయి. ఇటువంటి వస్తువులను ఇంతకు మునిపి ఎప్పుడూ నేను తినలేదు. ఇంకా రేపటి వరకు భోజనం కూడా అక్కర్లేదు. ఏనా దారి నేను పెడతాను.
2: ఏమయ్య పంతులు, ఓ పంతులు గారు, ఓ పంతులు గారు.
0: అరుస్తూ వస్తున్నాడు వేధవా. వీడి కన్ను గప్పి వేరే దోమను పోవాలి.
2: పంతులు గారు, ఏంటయ్యా పిలుస్తుంటే పలకరే?
0: నన్నా పిలుస్తా? ఎవరినో అనుకున్నా, ఎందుకు పిలిచారు?
2: ఎందుకేమిటయ్యా, సొమ్మియకుండా వెడుతున్నందుకు.
0: సొమ్మెందుకు?
2: ఇప్పుడు నువ్వు మా హోటల్లో తిన్నావే ఆ వస్తువులకు.
0: అయ్యే విచిత్రమైన మనుషులయ్యా మీరు. సొమ్ముగా మీరు నాకు ఈ వస్తువులు పెట్టింది? ఊరికే ధర్మసత్రం వేశారనుకున్నా.
2: ధర్మసత్రం వేశారని ఎలా అనుకున్నావు? సత్రం మీ నాయన కట్టించాడు అనుకున్నావా? సరి సరి, ముందు ఆ డబ్బు తీ.
0: నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? డబ్బులు ఇచ్చుకుంటానని నువ్వు నాతో ఏం చెప్పలేదే. నువ్వు బలవంత పెడితే కదా నేను నీ హోటల్కు వచ్చింది.
2: అయితే అయితే కొంప తీసి ఎగబెడతావా ఏంటి?
0: ఎగబెట్టడం ఏమిటి? అసలు ఇవ్వవలసిన అవసరమే లేని.
2: అమ్మో అమ్మో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. చూడండి అయ్యా, చూడండి, పెద్ద డబ్బిచ్చేవాళ్లాగా అన్ని వస్తువులు చెడ తిన్నావు కదయ్యా.
0: ఇష్టం వచ్చినట్టు తిట్టుకో. నేనొక్క దమ్మిడి కూడా ఇచ్చేవాడిని కాదు. ఇలాంటి వేధవాల్ని 100 మందిని చూశాను.
3: ఈతని చరిత్రము చిత్రముగానున్నదే.
4: ఇదేనా ఈతని లోభత్వానికి పరాకాష్ఠగా ఈ సంఘటన ఆలకింపుడు ప్రభు?

0: నాయనగారు, మీరెంత విచారించినా ఈ ఆవు బతకదు. మెడ వేల వేసి పడుకుంది, పొట్ట ఉబ్బిపోయింది, చొంగ కారుస్తోంది. మనకి ఇంతవరకే ప్రాప్తం.
1: చూడు నాయన, నేను గోవు కోసం విచారించటం లేదు. ఎందుకంటే నేను దీన్ని డబ్బెట్టి కొనలేదు, పాల రంగాన్ని బెదిరించి తెచ్చాను. దీని మేతకు కూడా ఒక్క డబ్బైనా ఖర్చు పెట్టలేదు. ఉలవలు వీరిగాడి నెత్తి కొట్టి పుచ్చుకున్నా, చుట్టూ తవుడు దంపుడు వాళ్ళని బెదిరించి లాగాను, గడ్డి రైతుల మీద వంతులు వేసి తెచ్చాను. ఈ ఆవు పోయినా ఉదయమున వేరొక ఆవును తేగలను.
0: అట్లయినా మీ దుఃఖమునకు కారణమేమిటి?
1: చెబుతాను విను. మనం ఈ గ్రామాధికారులలో ఒకరు అవడం వల్ల ఈ గ్రామంలో ఎవరింటైనా గోవు చనిపోయినప్పుడు దాన్ని వెట్టివాళ్ల చేత ఈడిపించినందుకు గోవు యజమాని మనకు రూపాయి కట్నమిచ్చును కదా. గోవు మన ఇంటనే పోవుచుండటం వలన ఆ రూపాయి మనకిచ్చువారు లేరు. ఈ విధముగా మనకు రావలసిన రూపాయి పోయినది కదా అని విచారించుచున్నాను. దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించినాను. నీవు వెంటనే పోయి దీక్షితుడు గారిని పిలుచుకురా. ఈ గోవును ఆయనకు దానం ఇద్దాం. అది ఆయన ఇంటిలో సరిపోతుంది కనుక మనకు రావలసిన రూపాయి మనకు వస్తుంది.
0: చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవును దానమీయుట అన్యాయం కదా నాన్నగారు.
1: నీకేమి తెలియను లోక వ్యవహారము. లౌక్యము లేనిదే ఈ లోకమున బ్రతుకుట కష్టం. నీవు పోయి ఆయనని పిలుచుకునిరా. ఇదిగో చూడబ్బాయి, దానమిచ్చు వరకు ఆయనకు ఆవును చూపవద్దు. దానమిచ్చిన పిదప ఆయన ఇంటికి ఆవును తీసుకుని పో. ఆవు చనిపోవుటకు సిద్ధముగా ఉన్నదన్న విషయం ముందుగా దీక్షితులకు తెలియరాదు, తెలిసినదా?
0: అటులనే నాన్నగారు.
2: అయ్యా అయ్యా, ఒక్క పూట పాలైనా తాగలేదు కదా. రూపాయి రూపాయి నిష్కారణముగా నా చేత దండుగా పెట్టిస్తున్నారు మీరు. మీ వాకిట్లో చనిపోవలసిన గోవు కర్మకాలి నా వాకిట్లో చనిపోయింది. మరణాసన్నమైన గోవును దానమీయతగునా మీకు?
1: కామధేనువులాంటి గోవును చేతులారా చంపి రూపాయి ఇవ్వనంటావేమిటయ్యా?
2: రూపాయి రూపాయి ఉంటే వారం రోజులు నాకు నా పిల్లలకు బియ్యం వస్తాయి. దయచూడండి.
1: ఇప్పుడు నీ మాట వింటే రేపు ఊరందరికీ మానాల్సి వస్తుంది. వెంటనే పోయి రూపాయి పట్టుకునిరా.
2: తమరు అధికారులు, తమరేమంటే అదే.

0: ఇదే పోయి ముంతో చెంబో తాకట్టు పెట్టి తమ రూపాయి వెంటనే పంపుతాను.
1: ఎంత ఘోరకలి! ఇతనికి దైవభీతి అయినను లేదా? దేవతాసేవలు ఎన్నడూ చేయింపలేదా?
2: చేయకపోవుటయే కాదు ప్రభువు, ఒక దేవాలయమునకు ధర్మకర్తలలోనొకడై కొంత సొమ్ము హరించినాడు కూడా.
1: బాగు బాగు, సత్రములైనా వేయించినాడా?
2: సత్రములలో రాళ్లు వేయించలేదా అని అడుగుడు. అతడు అన్నదానం ఎన్నడూ చేయించలేదు ప్రభువు, సరికదా? ఒకడు చేయుచున్న వార్త వినుట కూడా అతనికి అసహ్యమే. ఇతడు ఏడాదికి 2 సార్లు మాత్రము అన్నదానము చేశాను, అవి తల్లిదండ్రుల తద్దినములకు.
1: ఆ దినములలో సంతర్పణములు చేశానా?
2: సంతర్పణములు కావు, పితృతర్పణములు, ఇద్దరుకు భోజనము అంతే.
1: ఇతనికి దారపుత్రులున్నారా?
2: ఉన్నారు ఉన్నారు, వారికి ఒక్కనాడైనా కడుపు నిండా అన్నము పెట్టలేదు, కట్టుకున్నటకు కనీసం బట్టలు నీయలేదు. వేయేలా, వీడు తాను తినలేదు, ఒకరికి పెట్టలేదు, ఒకరిని తిననీయలేదు.
1: వీని యందు జారత్వ చోరత్వాది దోషములు కలవా?
2: చోరత్వములకు సందేహము లేదు గాని జారత్వము లేదు ప్రభు. ఎందుచేతనంటే దానికోసము కొంత సొమ్ము వ్యయము చేయవాలి కదా, అందుచేత మానుకున్నాడు గాని మంచితనము చేత కాదు ప్రభు.
1: పోనిమ్ము, లోభత్వము చేతనైనను వీనికి ఏకపత్నీ వ్రతము దక్కినది.
2: ప్రభు, ఇతను చనిపోవుటకు ముందు ఒక మరణశాసనము వ్రాయించినాడు, అది చూచిన పక్షమున వీని గొప్పతనము బయటపడగలదు.
1: ఏది ఆ మరణశాసనము? ఇటువంటి వాడు వ్రాయించినది చిత్రముగానుండకపోదు.
2: చిత్తగించండి.

0: వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమి బుధవారం మధురాపురం నివాసి అయిన ధనగుప్తుడు తెలివితేటలతోనూ మంచి స్పృహతోనూ వ్రాయించిన మరణశాసనము. నేను వడ్డీ వ్యాపారము చేతను, మరి ఇతర వ్యాపారముల చేతను సంపాదించిన రొక్కము 225,000. ఈ సొమ్మును నా కుమారులు నలుగురు సమానముగా పంచుకునవలెను. ఆ సొమ్ము లోకులకు 2 రూపాయల వడ్డీ చొప్పున బదులు ఇచ్చి ఉన్నాను. కనుక ఆ బదులు త్వరగా ఇవ్వని ఎడల వాళ్ల కొంపలమ్మి గాని చెరసాలకు పంపించి అయినా సరే వసూలు చేసుకోవాలి. నా వద్ద అప్పులు పుచ్చుకున్న వాళ్లకు 1 గుడ్డిగవ్వ కూడా వసూలు చేయకుండా ఉండటం నాకు అలవాటు లేదు. కాబట్టి నా కొడుకులు కూడా అట్లే బాకీదారుల నుండి బాకీలు ముక్కుపిండి మరీ వసూలు చేయవలను. కానిచో వారు నా వంశమునకు అప్రతిష్ట తెచ్చిన వారగుదురు.
1: ముక్కుపిండి వసూలు చేసినా ప్రతిష్ట పెరుగును కాబోలు. కానిమ్ము
2: ఆ చిత్తపు, అతడు ఇంకనో ఇలా వ్రాయించినాడు.
0: నేను చనిపోవునట్టి సమయమున నాకు పూర్తిగా స్పృహయున్న పక్షమున ఇల్లు మైలపడకుండా నేనే ఎలాగునో డేకి వీధి అరుగు కింద కూర్చుదును. నాకొకవేళ స్పృహ లేని పక్షమున నా కుమారులను, నా భార్య, నన్ను దొడ్డిలోనున్న పశువుల పాకలో గాని లేదా వీధి అరుగు క్రింద తడికి కట్టి గాని దానిలో నన్ను పండబెట్టవలయును. అంతేగాని ఇల్లు మైలపరచవద్దు. నాది గుక్కిడు ప్రాణము, ఎక్కడ పోయిననేమి? ఇంటిలో చచ్చిన వానికి గొప్ప ఏమిటి, అరుగు క్రింద చచ్చిన వాని తక్కువ ఏమిటి? ఇట్లెందుకు వ్రాయిచున్నానగా, నక్షత్రము చెడ్డదైన ఇల్లు వదిలిపెట్టవలయ్యను. అప్పుడు మన సామాను అంతా తరలించుకుని మరి ఒకరి ఇంటికి ఏగవలయ్యను. వెళ్ళిన పక్షమున మన వస్తు సామానులు, మన సరుకులు చూడగానే వారికి కన్ను కుట్టును, మన గుట్టు మట్టు బయటపడును. అందుచేత నాకు ప్రాణముండగానే బయటకు తేవలయ్యును.
2: ఇంకనూ అసలు కథ ముందున్నది, వినండి ప్రభు.
1: వినిపించును.
0: డబ్బు ఇచ్చి శవవాహకుల చేత నన్ను మోయించవద్దు.

0: వాళ్ళు 4-5 వరహాలైన అడుగుతారు. ఎందుకు డబ్బుదండగా? కనుక వాళ్లను పిలవనే వద్దు. బంధువులు కొందరు వచ్చి ఉచితముగానే శవమును మేము మోయుదు ముందురు. అది కూడా అంగీకరించవద్దు. ఏలైనా ఇట్లు ఉచితముగా మోసిన వారు మరొకప్పుడు సాయం చేయమని నా కుమారులను మొగమాటు పెట్టవచ్చును. అందుచేత నా శవమును మరొకరి చేత మోయించక నా కుమారులలో పెద్దవాడు నిప్పుపుచ్చుకోగా మిగిలిన ముగ్గురు ఎలాగోలాగ కష్టపడి మోయవలెను.
1: బలిరా మానవ బలి, పిశునిగొట్టుతనమన్న నీదిరా.
0: మరి ఒక ముఖ్య విషయం, దానములు విశేషముగా ఇవ్వవద్దు. ఒక్క గోదానము మాత్రము చేయవలయును. ఎలాగునో ఒకలాగున దాని తోక దొరకపుచ్చుకుని వైతరిణి నది దాటి అవతల పడతాను. గోదాన నిమిత్తమై నా కుమారులు ఆవును కొనవలసిన అవసరము లేదు. ఇందు నిమిత్తం నేను ఒక గోవును జాగ్రత్త చేసి ఉన్నాను. అది గడ్డి ఎక్కువ తిని పాలు తక్కువ ఇచ్చే గోవు కనుక దానిని మన ఇంటిలోనుంచక మనకు సొమ్ము బాకీ ఉన్న ఒకని వద్దకు పంపి దానిని మేపమని చెప్పినాను. వాడు దానిని ఉచితముగా మేపుతున్నాడు. వానిని అడిగి తెచ్చి ఆ యావును దానమియ్యవలెను. నగ్న ప్రచ్ఛాదనమిచ్చున్నప్పుడు పట్టెమంచములు, దూది పరుపులు ఇయ్యక నొలక మంచము, జమ్ము దూది పరుపు, పాత ఎత్తడి రేకు చెంబు ఇయ్యవలను. సంతర్పణముల మాటే వద్దు. బోరుడంత వృధా దండగ వ్యవహారం. మరి ఒక్క ముఖ్య విషయము, నాకు వైద్యము చేసిన వైద్యునకు మీరు ఏమీ ఇవ్వనక్కరలేదు. ఏమనగా, నాకు కుదరలేదు కనుకను వేరు ముక్కలతోనూ కషాయములతోనూ మందునిచ్చడం వలన అతనికి ఖర్చు లేదు. కనుక అతనికి మీరేమీ ఇవ్వద్దు. రాజగోపాలస్వామి వారి ఆలయమునికి ఇవ్వవలసినదని ఒక ముసలమ్మ నా చేతికి 400 రూపాయలు ఇచ్చినది. ఆ సొమ్ము దేవునికిచ్చిన పక్షమున తినువారు పూజారులే కదా. మనము కూడా దేవుని బిడ్డలమే, మనము మాత్రమే తినరాదని ఆ సొమ్మును నా వద్దనే ఉంచి దాని వడ్డీతో అప్పుడప్పుడు దేవునికి కైంకర్యములు చేయించుతున్నాను. నా కుమారులు కూడా ఆ ప్రకారమే పులిహోర మీద ధ్యానము పోయి తినాలని అనిపించినప్పుడు సంవత్సరమునకు 1 రూపాయి మించకుండా కైంకర్యము చేయించవలయును.
1: ఓరినరాధమా, భగవంతుని సొమ్ముతో కూడా వ్యాపారం చేసేవిగా.
2: ఇంకాస్త మిగిలి ఉన్నది చిత్తగించండి.
0: నా దగ్గర సొమ్ము దాచుకున్నామని కొందరు వచ్చి నా కుమారులను అడగవచ్చును. వారు వచ్చినప్పుడు పత్రములు చూపించుడని నా కుమారులు అడగవరను. పత్రములు లేనివారికి దమ్మిడి కూడా ఇవ్వవద్దు. పత్రములున్నవారికి కూడా లెక్క చూచి అంతమొత్తము ఒక్కసారిగా ఇయ్యక అప్పుడు నాలుగు చేతిలో పెట్టి బాకీ లేదనిపించాలి. తాకట్టు మీద తనఖా మీదనే గాని అప్పులు ఇవ్వవద్దు. 100 రూపాయలు తక్కువ వడ్డీ వేయవద్దు. తిండి కింద బట్టల కింద విశేషముగా సొమ్ము ఖర్చు పెట్టవద్దు. చుట్టములు వచ్చినప్పుడు తప్ప కూరలు కొరకూడదు.
1: ఆహాహా, ఇటువంటి మరణశాసనము రాసిన వాడెవడూ లేడు. ఇతని కొడుకులు ఇతని ఆస్తినే పంచుకున్నారా, లేక ఇతని గుణగణములను కూడా పంచుకున్నారా?
2: ఇతని ధనము మాత్రమే కొడుకులకు సంక్రమించినది ప్రభు, కాని గుణములు కొడుకులకు బొత్తిగా సంక్రమించలేదు.
1: సరే, ఇతని విషయములో వినవలసినదంతయు విన్నాము, తెలియవలసినదంతయూ తెలిసినది. ఇతనిని ఏ నరకములో మనము పడవేయవలయనో ఆలోచించవలయను.
2: చిత్తం ప్రభు, మన లోకములో ఉన్న పాత నరకములు ఏవియూ వీనికి పనికిరావు. ఇతనికి ఏదైనా అపూర్వమైన నరకమును మనము కల్పించవలయను.
1: వహవా వహవా, ఇది మిక్కిలి బాగున్నది. ఇంతకంటే వీనికి ఘోరమైన నరకము వేరే ఒక్కటి అవసరము లేదు. వీని ఆత్మను త్వరగా భూలోకమునకు మన కింకరులను ఇచ్చి పంపు.
2: చిత్తం ప్రభు. ఓరి కింకర్లారా, ఈ లోభివాని ఆత్మను మరల వాని ఇంటికే కొనిపోయి కొంతకాలం ఉంచుడు. ఇది ధర్మరాజు గారి ఆజ్ఞ.
1: సిద్ధం.

0: కళ్ళ వేయించలేదు. ఈ గాడిదలకు ఇంతలోనే వెళ్ళ కావలసి వచ్చినది. నా కడుపుల దౌర్భాగ్యులు పుట్టినారు. అయ్యో, నా శరీరం అంతా కాలిపోతోంది.
1: అడుగో, నీ పెద్దవాడు కావాలనా? ముందు సావిట్లా ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అక్కడికి పదాం. పదా
0: పదండి. వాడేం వెలగబెడుతున్నాడో చూద్దాం. ఓహో, కాంచనవర్మతోనా మాట్లాడుతుంటా? ఇతడు తాను అప్పు పుచ్చుకున్న సొమ్మును అసలీ ఫాయిదాలు కట్టడానికి వచ్చినాడు. సొమ్మును చూచి ఎంత కాలమైంది, నా కన్నులు ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నాయి. రూపాయల తప్పుడు, రూపాయల తప్పుడు. అమ్మా లక్ష్మీదేవి, లక్ష్మీదేవి నాట్యమాడుతున్నట్టుంది. ఏమి, కాంచనవరమ్మ అబ్బాయి గడ్డము పట్టుకుని బ్రతిమలాడుతున్నాడు? ఏమేమి, నూటికి రూపాయి వంతున వడ్డీ పుచ్చుకోమని అబ్బాయిని బ్రతిమలాడుతున్నాడు? నా కొడుకు ఏమంటాడో ఏమో, నేను నూటికి 2 రూపాయల వంతున వడ్డీ వ్రాయించాను. అమ్మో అమ్మో అమ్మో, నా కొడుకు మెత్తబడుతున్నాడు. అయ్యో, ఒప్పేసుకున్నాడు. 100 రూపాయల వంతున వడ్డీ కట్టేందుకు ఒప్పేసుకున్నాడు. చెయ్యి నిర్భాగ్యుడా, చెయ్యి పాపాత్ముడా, చెయ్యి పితృద్రోహి. వీడు నా కొడుకు కాదు, వీడు నా కొడుకు కాదు. అయ్యో అయ్యో, నా సొమ్ము, అయ్యో నా ధనమా, అయ్యో నా లక్ష్మి, కాళ్ళు చేతులు వచ్చి ఎగిరిపోతున్నావా తల్లి? అయ్యో, నేను ఇది భరించలేను, భరించలేను. అయ్యా అయ్యా, కిక్కరులారా, నన్ను తీసుకుపోండి. అయ్యా, తక్షణం నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి. ఆ యమధర్మరాజు నన్ను ఏ నరకములోనైనా పడవేయక ఇక్కడికెందుకు పంపినాడు? ఆ నరకములన్నిటికన్నా నాకిదే బాధగానున్నది. ఇది ఒక మహానరకం. అయ్యో అయ్యో, నన్ను రక్షించండి కింకరులారా, నన్ను ఇక్కడి నుండి వెంటనే తీసుకుపోండి. అవును, నా 2వ కొడుకే. అదేమిటి, గుర్రబండికి తెజ్జగా వస్తున్నాడు. 2000 ఖర్చు పెట్టి గుర్రబండి కొన్నట్టున్నాడు. ఈ అపాత్రులకు ఇప్పుడు ఈ బండి అవసరమా? ఆ డబ్బు వడ్డీలకు తిరిపిన నెలకు 40 రూపాయలు తేలిగ్గా వచ్చేవి. చెవిడి కడుపు కాల.
1: అదేంటయ్యా, కన్న కొడుకు అని కూడా చూడకుండా అట్లా చెప్పేస్తున్నా? అది సరే గాని, నీ 3వ కొడుకు అటు చూడు. అట వంటింట్లో ఇందు భోజనం తింటున్నాడయ్యా.
0: వీడి మొహం అంట, వంటింట్లో కూర్చుని మామిడి పండతో పిండి వంటలతో భోంచేస్తున్నాడు. ఆహా, జిలేబీలు, హల్వాలు, పాయసాలు, పులిహోర, అమ్మో ఇన్ని వంటకాలు కావాల్సి వచ్చాయా వీడికి? నేను 60 సంవత్సరాలు జొన్న సంకటి గోంగూర పులుసుతో తిన్నానే, మామిడి పండ్లతో భోజనమా? పొట్ట నిప్పుకోవడానికి ఇంత సింగారము, ఇన్ని రుచులు కావాలినా? ఇంత గంజికూడు చాలదా? 108 రూపాయలు పోసి మామిడి పండ్ల. అయ్యో, నేను ఎంత నిర్భాగ్యులను.
2: నువ్వు నిజంగా నిర్భాగ్యుడివే. నువ్వు కడుపు కట్టుకుని కూడ పెట్టిన సొమ్ము నీ కొడుకు ఆనందంగా అనుభవిస్తున్నారు. ఆనందంగా.
0: ఆ గుమ్మ ముందు ఎవరు? నా 4వ కొడుకు జేబు నుండి డబ్బులు తీస్తున్నాడు. 400 ధర్మకార్య నిమిత్తం చందా ఇస్తున్నాడు. 400? అమ్మో, 400! వారిని ధర్మం మండిపోను, నీ చేతులు పడిపోను. ఈ లింగ శరీరంతో ఉండబట్టి కానీ లేకపోతే ఆ చేతులు విరిచేయను. నేనే ప్రతిగు ఉండి నా 4 కొడుకులు చచ్చిన ఎడల నా సొమ్ము ఎంతో జాగ్రత్తగా ఉండేది. నా కొంప బాగుపడేది. అలా జరగలేదు. దైవం ఓర్చినాడు కాదు. అయ్యో అయ్యో, నేనేమి చేతులు దేవుడా! నేను ఇంకా 1 క్షణం కూడా ఇక్కడ నిలవలేను. ఈ ఇల్లు అగ్నిమాత్రం కంటే వేడిగానున్నది. నా కొడుకులలో 1 కూడా నా గుణములు అబ్బినవి కావు. అయ్యో అయ్యో, ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, వంటలక్కలు. డబ్బు మంచినీళ్ళులాగా ఖర్చు అవుతోంది. వీధి ముందు అడుక్కునే బిచ్చగాడకు బిచ్చం వేయడానికి 1 నౌక

0: కన్ను కూడా పెట్టినారు. సింహం కడుపున లేళ్ళు పుట్టినట్లు మీరు నా కడుపున పుట్టినారు. కింకర్లారా, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని పోండి. నేనిక్కడ నిరవసాలకున్నాను, నేనిక్కడ నిరవసాలకున్నాను. తీసుకుపోండు, నన్ను తీసుకుపోండు.
1: ఊరక సేవ కోసం ఆగలారుతున్నా. నువ్వు బతికున్నప్పుడు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించాలి కదా. లోభివానికి తన సొమ్ము ఖర్చు అవుతుండగా చూసుకోవడమే పెద్ద శిక్ష. అంచేతనే నిన్ను నరకాలు పడేయకుండా నీ కొడుకులే నీ డబ్బు ఖర్చు చేసేయడం నీకు చూపించాం. ఇదే నీకు నరకం, మహానరకం, అపూర్వ నరకం. అందుకనే చిత్రగుప్తుడు గారు నీకు ఇటువంటి శిక్ష విధించారు. నిన్ను మరి కొంతకాలం ఇక్కడనే ఉంచి ఈ అపూర్వ నరకం నువ్వు అనుభవించిన తర్వాతనే మళ్ళా యమధర్మరాజు గారు కడిగి తీసుకుని వెళ్తాం.
0: అయ్యో అయ్యో, నా కడుపు రగిలిపోతున్నది, నా గుండె మండిపోతున్నది. అయ్యో అయ్యో.
2: మీరింతవరకు అపూర్వ నరకము, చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం విన్నారు. ఈ ప్రహసనంలో పాత్రలు, పాత్రధారులు: ధనగుప్తుడు శ్రీ రెండు చింతల రామచంద్రరావు, యముడు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, చిత్రగుప్తుడు శ్రీ ఎంఎంఎంజి కృష్ణ, హోటల్ యజమానులు శ్రీ తాతా రమేష్ బాబు, శ్రీ సయ్యద్ కరీముల్లా, దీక్షితులు శ్రీ నందగిరి నరసింహారావు, ధనగుప్తుడి కొడుకు శ్రీ సిహెచ్వి రామకృష్ణారావు, కింకర్లు శ్రీ అడవి శంకర్రావు, శ్రీ దేవరబలి ప్రభుదాస్. రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజా నిర్మల. ఈ ప్రహసనం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమని శంకర శాస్త్రి గారి వీణావాద్యం వింటారు. శ్రీ తిరుచ్చి శంకరన మృదంగం, కళ్యాణి రాగం, ఆదితాళం, రెండు కళల చౌకం. పల్లవి ఎత్తుకడ సమం నుండి నాలుగు అక్షరములు వదిలి

మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ ఈమణి శంకర శాస్త్రి గారి వీణావాద్యం విన్నారు. శ్రీ తిరుచ్చి శంకరన్ మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధా సమర్పణ, శ్రీనారాయణం శేషుబాబు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనం సమర్పణ, డాక్టర్ మైలవరపు లలితకుమారి. తర్వాత ధ్వన్యానుకరణ సామ్రాట్ శ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 9:00 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎస్పి రామ్ గారి గాత్రం వింటారు. 12:40 జానపద కళారూపం శీర్షికన భక్త పురంధరదాసు చిలుకూరి సుబ్బారావు బృందంచే కంజీర కథ వింటారు. 12:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో మహిళల్లో రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఈ అంశం గురించి శ్రీమతి ఎన్ఎస్ఎల్ లక్ష్మి గారి ప్రసంగం వింటారు. తర్వాత లలిత గీతం, చివరిగా విశేషాలు. ఇక సాయంత్రం 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో స్త్రీలకు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి డాక్టర్ వి జ్యోతి గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఉజ్వల్ భారత్ గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు. 10:20 ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 10:30 గమనం నాటిక వింటారు, రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 11:10 జనసేవయే దేశసేవ ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఒక మంచి మాట

తనలోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11:47. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మీవియం వెబ్పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 5:48 మా ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.